శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 1వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 21వ తేదీ, గురువారం. సమయం 5:53:52. శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈనాటి మా ప్రసార విశేషాలు. 6:10 వేద పఠనం గావిస్తారు శ్రీ ఏ మురళీకృష్ణ శర్మ. 6:15 భక్తిరంజని దశావతార స్తుతి. 6:35 పొలం పనులు వేసవి అపరాల సాగు. 7:00 జిల్లా సమాచార లేఖ ఖమ్మం జిల్లా వివరాలు అందిస్తారు శ్రీ బీవీఆర్ఆర్ ఫణికుమార్. 7:15 ఉదయ తరంగిణి వరల్డ్ డే ఫర్ కల్చరల్ డైవర్సిటీ ఫర్ డైలాగ్ అండ్ డెవలప్మెంట్. సంభాషణ మరియు అభివృద్ధి కోసం ప్రపంచ సాంస్కృతిక వైభవ దినోత్సవం. నేషనల్ యాంటీ టెర్రరిజం డే, జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం, అలాగే ప్రపంచ టీ దినోత్సవం, ఇంటర్నేషనల్ టీ డే, వీటి గురించి కొన్ని వివరాలు వింటారు. ఆరోగ్య జీవనం శీర్షికన ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఆయుర్వేద చికిత్స అంశం గురించి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జీకే రెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఎన్సిహెచ్ కృష్ణమాచార్యుల గారి వయలిన్ వాద్యం. 10:03 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఒగ్గు కథ బీరప్ప కథ. వినిపిస్తారు శ్రీ ఒగ్గు ధర్మయ్య బృందం. 11:03 యువవాణి సంగీత కార్యక్రమం కె శృతి గారి సితార్ వాద్యం. 11:30 సుగం సంగీత్ శ్రీమతి పారామిటా బెనర్జీ గారి రబీంద్ర సంగీత్. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం.

1:20 వనితా లోకం, సాహిత్యంతో దోస్తీ, గిరిగమనం, యాత్ర వ్యాసాలపై పుస్తక సమీక్ష గిరిగమనం. రచయిత గిరిజా పైడిమర్రి, సమీక్షకురాలు శాంతి శ్రీ బెనర్జీ. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. 5:03 జానపద సంగీత కార్యక్రమం చిందు యక్షగానం సతీ తులసీ కథ 3వ భాగం వినిపిస్తారు శ్రీ గడ్డం సారంగపాణి బృందం. ఆరు 30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50

నిమిషాలకు వ్యవసాయ సూచనలు, లిల్లీ పూల సాగు పద్ధతులు. 7:15 ఇల్లు వాకిలి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. అంశం వేసవికాలంలో పోషకాహారం ప్రాముఖ్యత. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్సెస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి ఈ జోష్ణ గారు పాల్గొంటారు. కార్యక్రమానికి అనుసంధానకర్త శ్రీ ఎస్ రామ్గోపాల్. 7:45 వికసిత్ భారత్. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ అట్ 9. 9:15 స్పాట్ లైట్. 9:30 కంట్రీ వైడ్ ఇన్సైట్స్. 10:00 మధుర గీతాలు.

0: President of Cyprus, Nikos Christodoulidis, along with a high-level delegation, arrived in Mumbai last evening on a four-day official visit to India. President Christodoulidis was received by Maharashtra Governor Jishnu Dev Verma and Chief Minister Devendra Fadnavis at the Mumbai airport. He was also accorded a ceremonial welcome. In a social media post, spokesperson of the Ministry of External Affairs, Randhir Jaiswal, said President Christodoulidis' visit highlights the growing momentum of India-Cyprus partnership. U.S. Secretary of State Marco Rubio has said that he is looking forward to celebrating America's 250th birthday with partners in India. In a video message shared ahead of his visit, Mr. Rubio said that India is the world's largest democracy and U.S. is world's oldest, so the U.S. look forward to celebrating it together. In IPL cricket, Kolkata Knight Riders defeated Mumbai Indians by 4 wickets at their home ground Eden Gardens last night to keep playoff hopes alive. In today's fixture, Gujarat Titans will take on Chennai Super Kings at Narendra Modi Stadium in Ahmedabad at 7:30 p.m. Gujarat Titans have already qualified for the playoffs, while the Chennai Super Kings are eyeing for the fourth spot in the points table. And that is the end of this news bulletin.
1: Akasavani Hyderabad Kendram Veda Patanam Gavistaru Sri A. Murali Krishna Sharma.
2: గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం ఓం పునర్మామైత్వింద్రియం పునరాయః పునర్భగః పునర్బ్రాహ్మణమైతుమా పునర్ద్రవిణమైతుమా యన్మేద్యరేతః పృథివీమస్కానో యదోషధీరప్యసరద్యదాపః ఇదం తత్పునరాదదే దీర్ఘాయుత్వాయ వర్చసే యన్మేరేతః ప్రసిచ్యతే యన్మ ఆజాయతే పునః తేన మామమృతం కురు తేన సుప్రజసం కురు అభ్యస్తిరోధా జాయత తవ వైశ్రవణస్సదా తిరోధేహి సపత్నాన్నః యే అపోష్ణంతి కేచన త్వాష్ట్రీం మాయాం వైశ్రవణః రథగుం సహస్రబంధురం పురుశ్చక్రగుం సహస్రాశ్వం ఆస్థాయాయాహినో బలిం యస్మై భూతాని బలిమావహంతి ధనంగావో హస్తి హిరణ్యమశ్వాన్ అసామసుమతో యజ్ఞయస్

కల్పోత ఊర్ధ్వం యది బలిగుం హరేత్ హిరణ్యనాభగే విచుదయే కౌబేరాయాయం బలిః సర్వభూతాధిపతయే నమ ఇతి అథ బలిగుం హృత్వోపతిష్ఠేత క్షత్రం క్షత్రం వై శ్రవణ బ్రాహ్మణా వైగుస్మ నమస్తే అస్తు మామాహిగుంసీ అస్మాత్ ప్రవిశ్యాన్నమధీతి అథ తవగ్నిమాదధీత యస్మిన్నే తత్కర్మ ప్రయుంజీత తిరోధా భూః తిరోధా భువః తిరోధా స్వః తిరోధా భూర్భువస్వః సర్వేషాన్ లోకానామాధిపత్యే సీదేతి అథ తవగ్నిమాదధీత యస్మిన్నే తత్కర్మ

పార్థాన సిద్ధ్యంతే యస్తే విఘాతుకో భ్రాత మమాంతరహృదయే స్థిత తస్మా ఇమమగ్రపిండం జహోమి సమేర్థాన్ మా వివధీత్ మయి స్వాహ రాజాధిరాజాయ.

య నమః కేతవో అరుణాశ్చ ఋషయో వాతరశనాః ప్రతిష్టాగుం శతధాహి సమాహితాసో సహస్రధాయషం శివానశ్యంతమాభవతు దివ్యా ఆప ఓషధయః సుమృడీకా సరస్వతీ మాతే వ్యోమసందృశీ సంవత్సరమేతద్వ్రతంచరేత్ ద్వౌ వామాసౌ నియమః సమాసేన తస్మిన్ నియమ విశేషాః త్రిశవనముదకోపస్పర్శీ చతుర్థకాలపానభక్తః స్యాత్ అహర్హర్వాభైక్షమశ్నీ.

0: ఉద్ధృత పరిపూతాభిరద్భిః కార్యం కుర్వీత అసంచయవాన్ అగ్నయే వాయవే సూర్యాయ బ్రహ్మణే ప్రజాపతయే చంద్రమసే నక్షత్రేభ్యః ఋతుభ్యః సంవత్సరాయ అరుణాయ వరుణాయరుణాయే తివ్రత హోమాః ప్రవర్గ్యవదాదేశః అరుణాః కాండఋషయః అరణ్యే ధీయైరన్ భద్రం కర్ణేభిరితి ద్వేజిత్వా మహానాంని భృతకగుంసగుస్పర్శ్య తమాచార్యో దద్యాత్ శివానశ్యంతమేత్యోషధీరా లభతే స్మృడీకేతి భూమిం ఏమవర్గే ధేనుర్దక్షిణ కగుంసం వాసశ్చక్షౌమం అన్యద్వా శుక్లం యథాశక్తివా ఏవగ్గుస్వాధ్యాయధర్మేణ అరణ్యే ధీయీత తపస్వీ పుణ్యో భవతి తపస్వీ పుణ్యో భవతి. ఓం శాంతి శాంతి శాంతిః.
1: ఇంతవరకు శ్రీ ఏ మురళీకృష్ణ శర్మ గారి వేద పఠనం విన్నారు. ఈనాటి వేద పఠనం కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజని దశావస్తార స్తుతి వింటారు.

0: వెలువడింది.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
2: కొంతకాలం సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్నీ తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ఈ విధంగా మనకు కొన్ని వివరాలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే అపరాల సాగుకు అనువైన రకాలు ఏ విధంగా పండించుకోవాలి, వాటి మెలకువలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా సాగునీటి లభ్యత ఎక్కువగా ఉండటం వలన రైతులు వేసవి పప్పు ధాన్యాల సాగు చేసుకోవచ్చు. పెసర మినుము పంటలు తక్కువ కాల పరిమితి కలిగి ఉండడం వల్ల తక్కువ నీటి వసతి ఉన్న చోట కూడా పండించేందుకు అనుకూలంగా ఉంటుంది. అన్ని కాలాల్లో పండించే ఈ పప్పు దినుసులు మన ఆహారంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. మానవ శరీరానికి అవసరమైన మాంసకృతులు, ఖనిజ లవణాలను అందించడమే కాకుండా నత్రజని స్థిరీకరణ ద్వారా నేలను సారవంతము కూడా చేస్తుంది. పప్పు దినుసులు తలసరిగా రోజుకు 80 గ్రాములు తీసుకోవలసి ఉండగా ప్రస్తుతం 31 గ్రాములు మాత్రమే అందుబాటులో ఉన్నాయి మన పౌరులకి. ఈ వ్యత్యాసాన్ని పూర్చడానికి ప్రస్తుతం మన భారతదేశం 3 మిలియన్ టన్నుల అపరాలను దిగుమతి చేసుకుంటుంది. పెసరామినువు మనకు కావలసిన మాంసకృత్తులు అందించడమే కాకుండా పంట మార్పిడి జరిగి భూసారం పెరిగి ప్రధాన పంటల్లో స్థిరమైన దిగుబడి సాధించటకు దోహదపడుతున్నాయి. ఇక మినుము పెసర సాగులో సమస్యలు ఏ విధంగా ఉన్నాయంటే ఈ విధంగా తెలియజేస్తున్నారు. నిస్సారమైన భూముల్లో వర్షాధారంగా సాగు చేయడం, సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం, చౌడు విస్తీర్ణం పెరుగుతుంది. సరైన సమయంలో కలుపు నివారణ చేయకపోవడం, వరిమాగానుల్లో ఊదా బంగారు తీగ ప్రధాన సమస్య. తెగుళ్లకు పురుగులకు లొంగిపోవడం, తెగుళ్లలో పల్లాకు, మొమకుళ్ళు, ఆకుముడత, ఎన్ను తెగులు, బూడిద తెగులు, ఆకుమచ్చ తెగులు, పురుగుల్లో మారుకా మచ్చల పురుగు, రసం పీల్చే పురుగులు, పొగాకు లద్దె పురుగులు ప్రధాన నష్టాన్ని. పండించిన పంటకు సరైన ధర రాకపోవడం. కాబట్టి రైతులు సరైన పద్ధతులతో సాగు చేస్తే వాణిజ్య పంటలతో పోటీగా ఆదాయాన్ని పొందవచ్చు. కావున రైతులు సరైన పద్ధతులతో ఈ అపరాలు సాగు చేస్తే వాణిజ్య పంటలతో పోటీగా ఆదాయాన్ని పొందవచ్చు. వేసవి పెసర మినుము సాగు అవకాశాల గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ అపరాల సాగుకు సుమారు 300 మిల్లీమీటర్లు నీరు అవసరం ఉంటుంది. కొద్దిపాటి నీటిపారుదల సదుపాయం ఉన్న రైతులు కీలక దశలో 3-4 నీటి తడులు ఇచ్చినట్లయితే ఈ పంటలను సమర్థవంతంగా సాగు చేసుకోవచ్చు. వాణిజ్య పంటలైన ప్రతి మిరప, పసుపు, అలాగే యాసంగి మొక్కజొన్న, వేరుచెనగ, వరి తీసిన తర్వాత ఖాళీగా ఉన్న భూముల్లో పెసర మినుము సాగు చేసుకోవచ్చు. వేసవిలో సాగు చేసే పెసర మినుము పంటలో చీడపీడల బిడత తక్కువగా ఉండటం వలన తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు రైతులందరూ పొందవచ్చు. ఇక ఏ నేలలు వీటికి అనుకూలంగా ఉంటాయంటే నీటి వసతి కలిగిన ఎర్ర నేలలు, సారవంతమైన మురుగునీరు పోయే సౌకర్యం గల నల్ల నేలలు కూడా అనుకూలం. నీరు బాగా ఇంకి తేమను పట్టి ఉంచే మధ్యస్థ బరువైన నేలలు కూడా అనుకూలమైనవే. సమస్యాత్మక భూములు, ముఖ్యంగా చౌడు భూములు ఈ అపరాల సాగుకు పనికిరావు. ఇక ఈ అపరాలు అనువైన రకాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. పెసరలో అయితే 295, 347, 348, 351, 325, 37, WGG 37, WGG 42, WGG 42, IPM 2, 14, TM 96, 2. మినుము అయితే MBG 207, WBG 26, PU 31, LBG 752, LBG 787, TBG 101, అలాగే GBG 1. ఈ అనువైన రకాలను రైతులు పెసర మినుమును చక్కగా సాగు చేసుకుని లాభాలు పొందవలసిందిగా తెలియజేస్తున్నారు. ఇక వేసవికి అనుకూలమైన పెసర రకాలు, వాటి లక్షణాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. MGG 295 కాపు పైభాగాన గుత్తులుగా వస్తుంది. గింజ మధ్యస్థ లావుగా ఉండి సాదాగా ఉంటుంది. మొవ్వు కుళ్ళు తెగులు, ఆకుమచ్చ తెగులు కొంతవరకు తట్టుకుంటుంది. పంట కాలం 65-70 రోజులు దిగుబడి 5-6 క్వింటాలు ఎకరానికి వస్తుంది. ఇక విత్తే సమయాల గురించి కూడా ఈ విధంగా మనకు శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. వేసవిలో సాగు చేయడానికి ఫిబ్రవరి నుండి మార్చి మొదటి పక్షం వరకు పెసర మినుము పంటలు విత్తుకోవచ్చు. ఆలస్యంగా విత్తినప్పుడు పూతకాయ దశలో ఉష్ణోగ్రతలు పెరిగి పూత రాలటం, గింజ కట్టడం వంటి సమస్యల వల్ల దిగుబడి

తగ్గే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. ఇక విత్తన శుద్ధి కార్యక్రమం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందని ఈ విధంగా తెలియజేస్తున్నారు. కిలో విత్తనానికి మోనోక్రోటోపస్ 5 మిల్లీలీటర్లు లేదా విడాక్లోపిడ్ లేదా థయామిథాక్సమ్ 5 గ్రాములతో విత్తన శుద్ధి చేసినట్లయితే సుమారు 15-20 రోజుల వరకు రసం పిలిచే పురుగుల బారి నుండి పంటను రక్షించుకోవచ్చు. కొత్తగా పండించేటప్పుడు ఎకరాకు 200 గ్రాములు రైజోబియం కల్చర్ను విత్తనానికి పట్టించడం చాలా బాగుంటుంది. ఇక ఎరువులు ఏ విధంగా మొక్కలకు అందించాలనే వివరాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఎకరాకు ఆఖరి దుక్కిలో 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం అనగా 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల డీఏపీని వేసి కలియదున్నాలి. ఇక కలుపు విషయానికి వస్తే విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు 200 లీటర్లు నీటిలో లీటర్ పెండామిథాలిన్ కలిపి భూమి అంతా తడిచేటట్లు పిచికారి చేసుకోవాలి. విత్తిన 20-25 రోజుల మధ్యలో కలుపు లేత ఎకరాకు 300 మిల్లీలీటర్లు ఇమాజితాఫిర్ లేదా గడ్డి జాతి కలుపు నివారణకు 400 మిల్లీలీటర్లు క్విజలోఫాస్ ఇథైల్ పిచికారి చేసుకోవాలి. విత్తిన 25 రోజుల వరకు పైరులో కలుపు లేకుండా చూసుకోవాలి. ఇక అంతరకృషి చేసుకునే అవసరం కూడా చాలా మంచిది అంటున్నారు. విత్తనము ఎదబెట్టిన పంటల్లో సాళ్ల మధ్య గొరుతో గాని గుంటకతో గాని 20-25 రోజుల సమయంలో అంతరకృషి చేసుకున్నట్లయితే కలుపు నివారించబడి పంట ఏపుగా పెరుగుతుంది. అదేవిధంగా బెట్ట పరిస్థితుల నుంచి పంటను కొంతవరకు కాపాడుకోవచ్చు. ఈ విధంగా వేసవి అపరాల సాగు గురించి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు మనకు అందించిన సమాచారాన్ని చక్కగా రైతు సోదరులందరూ ఉపయోగించుకుని తగిన విధంగా పంటను పండించుకుని చక్కటి లాభాలు పొందవలనని ఆశిద్దాం.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్ లోని లింక్ ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
2: బాబాయ్, పంపదీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబ్బని, నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండబకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లా ఏమన్నా ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. 1-9-3-0 నెంబర్ కి ఫోన్ చేయాలే.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930-1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
4: ఇది ఈనాటి మా పొలం పనులు కార్యక్రమం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:45 వస్తోంది. ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.
5: ఆకాశవాణి కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు: శాంతియుత జీవనానికి ఆధ్యాత్మికత అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అభివృద్దితో పాటు శాంతియుత జీవనానికి ఆధ్యాత్మికత అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొని ప్రసంగించారు. ఒత్తిడి లేని సమాజం, హింస లేని ప్రపంచం కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ప్రపంచ రాజకీయ పరిస్థితుల ప్రభావంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని, ఇటువంటి సమయంలో ఆధ్యాత్మిక సంస్థల పాత్ర ఎంతో కీలకమని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఏ స్ట్రెస్ ఫ్రీ మైండ్ అండ్ ఏ వైలెన్స్ ఫ్రీ సొసైటీ ఆర్ అచీవబుల్ రియాలిటీస్ ఇన్ ఏ వరల్డ్ డివైడెడ్ బై కాన్ఫ్లిక్ట్ యాంగ్జైటీ అన్సర్టనిటీ గురుదేవ్ చూస్ ది పాత్ ఆఫ్ హీలింగ్ హ్యూమనిటీ for global institutions to remote villages very few spiritual leaders in modern history have earned the trust of both ordinary people and global institutions the way gurudev has
0: తీవ్రమైన వడగాలులు, ఎండ తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రజలకు సూచించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నందున అధికారులు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశిస్తూ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు తగినంతగా అందుబాటులో ఉంచాలని, తాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. వడదెబ్బకు గురై ఆసుపత్రులకు వచ్చేవారికి వెంటనే వైద్య సాయం అందించాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, ప్రజలు సాధ్యమైనంత వరకు మధ్యాహ్న సమయంలో ప్రయాణాలు చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, పర్యావరణ పరిరక్షణ నిర్వహణతో పాటు శబ్ద కాలుష్య నియంత్రణలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్దికి పరిశ్రమలతో పాటు ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కూడా ముఖ్యమని పేర్కొన్నారు. జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద రాష్ట్రానికి కేటాయించిన నిధులను సమర్థంగా వినియోగించి గాలి నాణ్యత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు ఇవ్వాలని మంత్రి నారాయణ కోరారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై కేంద్రానికి నివేదిక సమర్పించామని తెలిపారు. రైట్స్ నివేదిక ఆధారంగా అనుమతులు జారీ చేసి

0: విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను అర్థం చేసుకుని రెవెన్యూ శాఖ అధికారులు సమర్థంగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. రెవెన్యూ శాఖకు కొత్తగా నియమితులైన 25 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, ఏఎస్ఓలు అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రిని నిన్న కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఏఎస్ఓలను మంత్రి అభినందించారు. ఉద్యోగ బాధ్యతల్లోనూ అదే కృషితో పనిచేసి ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో ఉత్తమ ఫలితాలు సాధించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ఉచిత సైకిళ్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట వ్యాప్తంగా 67 లక్షలకు పైగా విద్యార్థుల చదువుకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
1: ఈ సమాజంలో మార్పు అనేది అది చదువు వల్ల మాత్రమే సాధ్యమవుతున్న విషయాన్ని, కుటుంబం స్థితిగతులు మొత్తం మార్పు రావాలన్నా అది ఒక్క చదువు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఈ ప్రపంచంలో. అందుకే ఆ రోజు ఆలోచన చేశాం, ఇక ఇండస్ట్రీస్ పరిశ్రమల ఏజెన్సీలు వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ ని మీ అందరికి కూడా సాయం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేసి ఆలోచనకు రూపకల్పన చేయడమే ఉచితంగా మన నియోజకవర్గం.
0: తెలంగాణలోని కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్యపుష్కరాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ప్రాణహిత గోదావరి నదుల్లో అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తుందని విశ్వసించే ప్రాంతంగా కాళేశ్వరం ప్రసిద్ది చెందింది. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పుష్కరాలను ప్రారంభించారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం 30 కోట్ల రూపాయలతో రాష్ట ప్రభుత్వం విస్తృత స్థాయి ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు. సరస్వతీ నది అంత్యపుష్కరాలను భక్తి శ్రద్దలతో వైభవంగా నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు సంఘం ఏపీ ఎన్ఆర్టీ ద్వారా ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఏపీ ఎన్ఆర్టీ కార్యాలయంలో తెలంగాణ ఎన్ఆర్ఐ సలహా కమిటీ సభ్యులు మంత్రితో నిన్న సమావేశమయ్యారు. గల్ఫ్ వలసదారులు, విదేశీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మంత్రి వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రవాసాంధ్రులకు అత్యవసర సహాయం, సమస్యల పరిష్కారం, సురక్షిత విదేశీ ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులకు అందిస్తున్న సేవలు, మోసపూరిత మధ్యవర్తులపై తీసుకుంటున్న చర్యలను తెలంగాణ కమిటీ అధ్యయనం చేసింది. వాతావరణం. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి నారాయణ తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాం మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గరిష్టంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: కార్మికుల సంక్షేమమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన శ్రమశక్తి ఉత్తమ యాజమాన్య పురస్కారాల కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాంతియుత జీవనాన్ని

0: దేశానికి ఆధ్యాత్మికత అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వాణి సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచక డాక్టర్ గణేష హెగడే. అథ వార్తా. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచరాష్ట్రయాత్రాయాః పంచమం అంతిమం ప్రచరణం సఫలతయా సంపాద్య ఇటలీ దేశాత్ నవదిల్లీం ప్రత్యాగతవాన్. ह्यः भारत इटली देशयोः मध्ये विशेष रणनैतिक सहयोग रूपेण स्वसंबंधस्य उन्नयनस्य घोषणा अभवत्. कृषिः महत्वपूर्ण खनिजाः आयुर्वेदः विज्ञानं तंत्रज्ञानं इत्यादिषु अनेकेषु क्षेत्रेषु द्वयोः देशयोः मध्ये अनेकाः सन्धयः हस्ताक्षरिताः. कर अपराधानां धनशोधनस्य आतंक वित्तपोषणस्य च निवारणार्थम् अपि राष्ट्रद्वयेन ज्ञापनपत्रेषु हस्ताक्षरं जातम्. इटलीदेशस्य प्रधानमन्त्रिणा जॉर्जिया मेलोनी इत्यनया सह रोम नगरे संयुक्त वक्तव्ये प्रधानमन्त्रिणा श्री नरेन्द्र मोदिना उक्तं यत् उभौ देशौ नौकावहन क्षेत्रेषु नौकापत्तनानां आधुनिकीकरणे रसदक्षेत्रे नील अर्थव्यवस्थायाञ्च मिलित्वा कार्यं करिष्यतः.
2: दोनों देशों के स्टार्टअप्स, रिसर्च सेंटर्स और उद्योगों को आपस में जोड़ने के लिए हम इंडिया इटली इनोवेशन सेंटर पर काम कर रहे हैं. हमारी सेनाओं के साथ साथ दोनों देशों के रक्षा उद्योगों के बीच भी सहयोग बढ़ रहा है. मैरिटाइम पावर्स के रूप में भारत और इटली के बीच करीबी सहयोग स्वाभाविक है. हम मिलकर शिपिंग, पोर्ट्स मॉडर्नाइजेशन, लॉजिस्टिक और ब्लू इकोनॉमी पर काम करेंगे.
1: इटली देशस्य प्रधानमंत्री जॉर्जिया मेलोनी इत्येषावदत् यत् भारत इटली देशयोः सम्बन्धः विशेष सामरिक सहभागित्वरूपेण वर्धमानः अस्ति, अपि च उभौ देशौ उन्नत निर्माणस्य आधारभूत संरचनायाः, ऊर्जायाः, अर्थव्यवस्थायाः, रक्षायाः च क्षेत्रेषु परिश्रमेण कार्यं कुर्वन्तौ स्तः. भारतम् इटली च सांस्कृतिक विनिमयं प्रवर्धयितुं, ప్రాచీన సభ్యతానాం మధ్య సంవాదం సుదృఢం కర్తుంచ 2000 సప్తవింశతితమం వర్షం సంస్కృతేః పర్యటనస్య చ వర్షరూపేణ ఆచరిష్యతః. ఇటలీ దేశస్య ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఇత్యనయా ఉక్తం యత్ ఏషః ఉపక్రమః ద్వయోః దేశయోః మధ్యె పరస్పరం అవగమనం గభీరం కర్తుం, సాంస్కృతిక కూటనీతిం చ అధికం సుదృఢం కర్తుం సహాయం కరిష్యతి. सा अवदत् देशयोः मध्ये सुदृढतर सम्बन्धाः न केवलं राजनैतिक आर्थिक सम्बन्धैः अपि तु जनानां समाजानां च मध्ये सम्पर्कस्य माध्यमेन अपि मापिताः भवन्ति. प्रधानमन्त्रिणे श्रीनरेन्द्रमोदिने इटली देशस्य रोम नगरे खाद्य कृषि संघटनेन प्रतिष्ठितं एग्रिकोला पदकं प्रदत्तम्. पुरस्कारं प्राप्य श्रीमोदी भारतस्य कोटि कोटि कृषकाणां, पशुपालकानां, मत्स्यपालकानां, कृषि वैज्ञानिकानां, श्रमिकाणां च कृते एतत् सम्मानं समर्पितवान्. पदकमिदं खाद्य कृषि संघटनस्य महानिदेशकेन प्रदत्तम्. गृहमंत्री अमित शाहः, वित्तमंत्री निर्मला सीतारामन् तथा वाणिज्य उद्योग मंत्री पीयूष गोयलः प्रधानमंत्रिणः कृते एग्रिकोला पदकं प्राप्त्यर्थं अभिनन्दनं कृतवन्तः. गृहमंत्री अमित शाहः अवदत् यत् भारतं कृषिक्षेत्रे वैश्विक नेतृत्वेन उद्भूतम् अस्ति, तथा च देशस्य कृषि प्रतिरूपं समग्र विश्वस्य कृते एकं मानदण्डं स्थापयति. पश्चिमबङ्गालराज्ये दक्षिण 24 परगणमण्डलस्य फाल्टा विधानसभाक्षेत्रे पुनर्मतदानम् अधुना 7 आरभ्यते, यद्धि सायं 6 समाप्तं भविष्यति. आहत्य 6 सौभाग्यस्य प्रतीक्षां कुर्वन्ति, येषु 2 निर्दलीयौ अपि स्तः. भारतीय ऋतुविज्ञान विभागेन रक्तवर्णीय संचेतना प्रख्यापिता यत् उत्तरप्रदेशस्य, मध्यप्रदेशस्य, विदर्भस्य च भागेषु आगामि दिनत्रयं यावत् ताप

0: తరంగతః తీవ్రతాప తరంగస్య స్థితిః భవతి. విభాగేన అనుమానితం యత్ హర్యాణా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, బీహార్, ఛత్తీస్గఢ్, తటీయ ఆంధ్రప్రదేశ, హిమాచలప్రదేశ, ఓడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండే చ ఏతాదృశాః ఏవ పరిస్థితయః సంభవంతి. ఐపీఎల్ ఇతి వింశతిం ప్రతివింశతిః క్రికెట్ లీగ్ ప్రతిస్పర్ధాయాం గతరాత్రౌ కోల్కతా నైట్ రైడర్స్ దళేన ముంబై ఇండియన్స్ దళం చతుస్తోబకైః పరాజితం. అద్య సాయం సార్ధసప్తవాదనే గుజరాత్ టైటన్స్ దళం అహ్మదాబాద్ నగరే చెన్నై సూపర్ కింగ్స్ దళం సమ్ముఖీకరిష్యతి ఇతి వార్తాః.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జిల్లా సమాచార లేఖ. ఈనాటి కార్యక్రమంలో ఖమ్మం జిల్లా వివరాలు అందిస్తారు శ్రీ బీవీఆర్ఆర్ ఫణికుమార్.
2: 2027 జనగణనలో భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన వివరాలు నమోదు చేసుకున్నారు. ఖమ్మంలోని ప్రజాభవన్ క్యాంప్ కార్యాలయంలో స్వీయ జనగణన కార్యక్రమం వెబ్సైట్ ద్వారా ఆయన తన వివరాలు నమోదు చేసుకున్నారు. ప్రజలు తమ వివరాలను స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకునే విధానాన్ని ప్రోత్సహిస్తూ భట్టి సెల్ఫ్ ఎన్యూమరేషన్ లో పాల్గొన్నారు. రాష్టంలోని ప్రజలంతా జనగణనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఈ క్రమంలో ప్రతి దరఖాస్తుకు 3 నెలల్లోపు పరిష్కారం చూపుతామని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు గ్రామస్థాయిలో చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని మంత్రి ఖమ్మం జిల్లా మంగళగూడెం గ్రామంలో నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ తెచ్చిన తంటాలతో రైతులు పడుతున్న ఇబ్బందులను తాము భూభారతి ద్వారా తొలగిస్తున్నామన్నారు. ఆధునిక వ్యవసాయంతో అధిక ఆదాయం సాధ్యమవుతుందని, రైతులకు క్షేత్రస్థాయిలో దిశానిర్దేశం చేసేలాగా శాస్త్రవేత్తలు గ్రామస్థాయికి వస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రఘునాథపాలెం మండలం రైతు వేదిక నుంచి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమానికి మంత్రి శ్రీకారం చుట్టారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్దతుల ద్వారా ప్రయోజనం అందించేందుకు శాస్త్రవేత్తలు గ్రామస్థాయికి వెళ్లేలా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఆధునికీకరణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. రైతులకు సకల సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో అతిపెద్ద మిర్చి మార్కెట్ ను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇంజనీరింగ్ నిపుణులు, రైతు సంఘాల ప్రతినిధులు, వ్యాపారులతో చర్చించి ప్రణాళిక రూపొందించింది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి చొరవతో 150 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. తొలి విడతలో 5 షెడ్ల నిర్మాణం పూర్తయింది. 2 షెడ్లు నిర్మాణం దశలో ఉన్నాయి. ఇప్పటి వరకు 70% పనులు పూర్తయ్యాయి. జులై ఆఖరు వరకు పనులు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. ఈ నెల 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు యువజన వారోత్సవాలు నిర్వహించేందుకు జిల్లాలో ఏర్పాట్లు చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించే వారోత్సవాల్లో మండలాల స్థాయిలో 5K పరుగు, వాకింగ్, యోగా ప్రదర్శనలు, నియోజకవర్గ స్థాయిలో వృత్తి నైపుణ్య శిక్షణలపై అవగాహన, ఉద్యోగ మేళా, క్రీడా ప్రాంగణాల శుభ్రం, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీలు చేపట్టనున్నారు. యువత 50 మందితో యూత్ పార్లమెంట్, సీఎం కప్ పోటీల విజేతలకు బహుమతులు అందించనున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో 650 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 84 ఎకరాల్లో రాష్టంలోనే మొట్టమొదటి ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తారు. ఇందుకు సంబంధించి సదరు కంపెనీ రాష్ట ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం మెగా ఫుడ్ పార్క్ కు చెందిన 84 ఎకరాలను ప్రాసెసింగ్ యూనిట్ కు కేటాయించింది. బుగ్గపాడులో ఏర్పాటు చేసిన మెగా ఫుడ్ పార్క్ భూముల్లో ఏర్పాటు చేసే అతిపెద్ద ప్రాజెక్టు ఇదే కానుంది. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నట్లుగా నిరక్షరాస్యులైన స్వయం సహాయక సంఘాల మహిళలను అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. చదవడం రాయడం రావాలనే ఉద్దేశంతో ఉల్లాస్ పథకం కింద మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిరక్షరాస్యులైన మహిళల వివరాలను సేకరించింది. వీరందరికీ ఆయా ప్రాంతాల్లోనే రాత్రి బడి ఏర్పాటు చేసి అక్షరాస్యత శాతం పెంచేలాగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. జిల్లాలోని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు 5 మున్సిపాలిటీల పరిధిలోని స్వయం సహాయక సంఘాల్లో 4420 మంది నిరక్షరాస్యులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు 414 మంది వాలంటీర్లను మెప్మా సిబ్బంది ఎంపిక చేశారు. ఎంపికైన వారంతా ఆయా చోట్ల 2 నెలల పాటు శిక్షణ పొందుతారు. అనంతరం మహిళలకు పరీక్షలు నిర్వహించి ఉల్లాస్ ధృవపత్రాలు జారీ చేస్తారు. ప్రభుత్వం విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎండల్లో తిరగకుండా వివిధ అంశాల్లో ఖమ్మం నగరంలోని జిల్లా పాల్భవన్లో శిక్షణ ఇస్తున్నారు. జూన్ 10వ తేదీ వరకు ఈ శిక్షణ కొనసాగుతుంది. ఖమ్మంలోని ధంసలాపురం వద్ద టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి టీటీడీ బోర్డు ఆమోదం తెలియజేసింది. దీంతో త్వరలోనే ఆలయ నిర్మాణం పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. ఖమ్మం ఎమ్మెల్యేగా వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు 2 తెలుగు రాష్ట్రాలకు సరిహద్దున ఉన్న ఖమ్మం ప్రాంతాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ మేరకు ఆలయ నిర్మాణానికి టీటీడీ బోర్డు ఆమోదం తెలియజేసింది.

ఇంతవరకు ఖమ్మం జిల్లా వివరాలు విన్నారు. అందించిన వారు శ్రీ బివిఆర్ఆర్ ఫణికుమార్. ఈనాటి జిల్లా సమాచార లేఖ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తోంది. తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిన్న ఇటలీలోని రోమ్లో ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నారు. సైప్రస్ అధ్యకుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీ చేరుకున్నారు. భారత్ ఇటలీ దేశాలు తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకుంటున్నట్టు ప్రకటించాయి. వ్యవసాయం, కీలక ఖనిజాలు, ఆయుర్వేదం, సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతీయ నర్సులు భారతదేశం నుండి ఇటలీకి వెళ్లే ప్రక్రియను సులభతరం చేయడం వంటి రంగాల్లో ఇరుదేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పన్ను నేరాలు, మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి కూడా ఇరుదేశాలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోదీ, భారత్ ఇటలీ దేశాలు రూపకల్పన, అభివృద్ది, ప్రపంచానికి సరఫరా అనే సూత్రంపై ముందుకు సాగుతాయని చెప్పారు. ఇరుదేశాలు రక్షణ పరిశ్రమ ప్రణాళిక, ఉమ్మడి అభివృద్ది, ఉత్పత్తికి మార్గం సుగమం చేశాయని అన్నారు. షిప్పింగ్, రేవుల ఆధునీకరణ, బ్లూ ఎకానమీ రంగాలపై ఇరుదేశాలు కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా ఇతర ఉద్రిక్తతలకు సంబంధించి ఇరుదేశాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని చెప్పారు. అన్ని సమస్యలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలనేది భారతదేశ వైఖరి అని మోదీ స్పష్టం చేశారు.
1: ఇటలీ విశ్వ మే డిజైన్ ఆర్ ప్రిసిషన్ కే లియ జానా జాతా హై. భారత్ కి పహచాన్ స్కేల్, టాలెంట్ ఆర్ అఫోర్డబుల్ ఇనోవేషన్ కే పవర్ హౌస్ కి హై. ఇస్లియే హమ్ డిజైన్ అండ్ డెవలప్ ఇన్ ఇండియా అండ్ ఇటలీ అండ్ డిలివర్ ఫర్ ద వరల్డ్ కే సిద్ధాంత్ పర్ ఆగే బడేంగే. ఫ్యాషన్ సే లేకర్ ఫిన్టెక్ తక్, లేదర్ సే లేకర్ లాజిస్టిక్ తక్, మొబిలిటీ సే లేకర్ మ్యానుఫ్యాక్చరింగ్ తక్, హర్ క్షేత్ర మే హమ్ అప్నీ తాకతో కో జోడ్కర్ పూరీ మానవతాకి భలాయి కే లియే కామ్ కరేంగే.
0: ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ మాట్లాడుతూ అనేక రంగాల్లో ఇరుదేశాల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడమే తమ లక్ష్యమని అన్నారు. తయారీ రంగం, మౌలిక సదుపాయాలు, ఇంధనం, అంతరిక్ష, రక్షణ రంగాలపై ఇరుదేశాలు కృషి చేస్తున్నాయని ఆమె చెప్పారు. కీలక ఖనిజాలు, వ్యవసాయం, పరిశ్రమలు, సముద్ర రవాణా, పర్యాటకం, సాంస్కృతిక రంగాల్లో అపారమైన అవకాశాలున్నాయని మెలోనీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఇటలీలోని రోమ్లో ఉన్న ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయంలో నిన్న ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ బహూకరించారు. ఈ అవార్డును అందుకున్న సందర్భంగా మోదీ ఈ గౌరవాన్ని భారతదేశంలోని కోట్లాది మంది రైతులు, పశు పోషకులు, మత్స్యకారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, కార్మికులకు అంకితం చేశారు. ఎఫ్ఏఓ డైరెక్టర్ జనరల్ క్యూ డోంగ్యూ ఈ పథకాన్ని ప్రధానమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ఆహార భద్రత, సుస్థిర అభివృద్ది, మానవ సంక్షేమం పట్ల భారత్కు ఉన్న అచంచలమైన నిబద్దతకు ఈ అవార్డు నిదర్శనమని అన్నారు. ఆహార భద్రత అనేది కేవలం ఒక విధానపరమైన విషయం మాత్రమే కాదని, మానవాళి పట్ల ఉన్న ఒక బాధ్యత అని చెప్పారు. భారత్ సుస్థిరమైన వాతావరణ మార్పులను తట్టుకోగలిగే భవిష్యత్తు

0: భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే వ్యవసాయ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తోందని, అలాగే దేశవ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయాన్ని మిషన్ మోడ్లో ప్రోత్సహిస్తున్నామని మోదీ చెప్పారు. సాంకేతికత అనేది భారతీయ వ్యవసాయానికి ఒక ప్రధాన బలంగా మారుతోందని ఆయన పేర్కొన్నారు.
1: ये भारत के करोड़ों किसानों, पशुपालकों, मत्स्य पालकों, कृषि वैज्ञानिकों और हमारे श्रमिकों का सम्मान है. यह भारत की उस अटूट प्रतिबद्धता का भी सम्मान है जिसके केंद्र में मानव कल्याण, खाद्य सुरक्षा और सस्टेनेबल डेवलपमेंट है. मैं इस मेडल को अत्यंत विनम्रता के साथ స్వీకార్ కర్తే హుయే భారత్ కే అన్నదాతాంకు యహ మెడల్ సమర్పిత్ కర్తా హూ.
0: ఆహార వ్యవసాయ రంగానికి చెందిన ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. ఈ గౌరవం కోట్లాది మంది భారతీయ రైతులకు, వ్యవసాయ రంగానికి చెందిన వారందరికీ దక్కిన గౌరవం అని అమిత్ షా ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభినందనలు తెలిపారు. ఈ పురస్కారం భారతదేశంలోని రైతులు, మత్స్యకారులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ రంగంలోని ఇతర కార్మికులు అందించిన అపారమైన సహకారానికి దక్కిన గుర్తింపు అని పీయూష్ గోయల్ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎఫ్ఏఓ అత్యున్నత గౌరవం దక్కడం పట్ల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సైప్రస్ అధ్యక్షులు నికోస్ క్రిస్టో డౌలిడెస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. ముంబై విమానాశ్రయంలో నికోస్కు మహారాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వాగతం పలికారు. ఈ పర్యటన భారత్ సైప్రస్ల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యాన్ని తెలియజేస్తోందని, సన్నిహిత సంబంధాలను ఇరుదేశాలు పంచుకుంటున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఐరోపా సమాఖ్య కౌన్సిల్ అధ్యక్ష పదవిని సైప్రస్ నిర్వహిస్తున్న తరుణంలో ఈ అధికారిక పర్యటన జరగడం విశేషం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్లో పర్యటించిన ఏడాదిలోపే ఈ పర్యటన జరుగుతోంది. సైప్రస్ ప్రతినిధి బృందం ఈరోజు ఢిల్లీకి చేరుకుంటుంది. సైప్రస్ అధ్యక్షుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రేపు సమావేశమవుతారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, సంస్కృతి, రక్షణ, భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్, ఆవిష్కరణలు, పరిశోధనలు వంటి పరస్పరం ఆసక్తి ఉన్న వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుతారు. అమెరికా 250వ వ్యవస్థాపక దినోత్సవాన్ని భారతదేశ భాగస్వాములతో కలిసి జరుపుకోవడానికి తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో అన్నారు. తన పర్యటనకు ముందు షేర్ చేసిన ఒక వీడియో సందేశంలో రుబియో మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, అమెరికా ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ప్రజాస్వామ్య దేశమని, అందుకే ఈ వేడుకలను కలిసి జరుపుకోవడానికి తాను ఎదురుచూస్తున్నామని చెప్పారు. రూబియో ఈ నెల 23 నుంచి 4 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఆయనకు ఇదే తొలి భారత పర్యటన. ఈ పర్యటనలో ఆయన కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీలు సందర్శిస్తారు. ఈ నెల 26న జరిగే క్వాడ్ సమావేశంలో ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా విదేశాంగ మంత్రులతో కలిసి రుబియో పాల్గొంటారని, ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ముంబై ఇండియన్స్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ మరో 7 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. కోల్కతా బ్యాటర్లలో మనీష్ పాండే అత్యధికంగా 45 పరుగులు చేయగా రోమన్ పవెల్ 40 పరుగులు చేశారు. మనీష్ పాండేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈరోజు మ్యాచ్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్

0: చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇటలీలోని రోమ్లో ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నారు. సైప్రస్ అధ్యకులు నికోస్ క్రిస్టో డౌలిడెస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఉదయ తరంగిణి.

0: ఈనాటి కార్యక్రమంలో ముందుగా వరల్డ్ డే ఫర్ కల్చరల్ డైవర్సిటీ ఫర్ డయలాగ్ అండ్ డెవలప్మెంట్, సంభాషణ మరియు అభివృద్ధి కోసం ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవం, ఈ సందర్భంగా కొన్ని వివరాలు వింటారు.
1: మే 21న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవం సంభాషణ మరియు అభివృద్ధి కోసం జరుపుకుంటున్నారు. ప్రపంచంలోని భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, భాషలు, కళలు, జీవన విధానాల పట్ల గౌరవాన్ని పెంపొందించడం ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం. మన ప్రపంచం ఎన్నో వైవిధ్యాలతో నిండి ఉంది. ప్రతి దేశం, ప్రతి ప్రాంతం, ప్రతి సమాజానికి తనదైన ప్రత్యేకత, ప్రత్యేక సంస్కృతి ఉంటుంది. మన దుస్తులు, ఆహారం, పండుగలు, సంగీతం, నృత్యం, భాష, ఇవన్నీ మన సంస్కృతికి ప్రతిబింబాలు. ఈ భిన్నతలే ప్రపంచాన్ని మరింత అందంగా, గొప్పగా నిలబెడతాయి. ఒక ప్రాంతంలో వినిపించే జానపద గీతం, మరో ప్రాంతంలో కనిపించే సంప్రదాయ నృత్యం, ఇంకొక చోట జరిగే పండుగ వేడుక, ఇవన్నీ ప్రపంచ సాంస్కృతిక సంపదలో భాగాలే. మనకు తెలియని సంస్కృతిని తెలుసుకోవడం అంటే కొత్త ప్రపంచాన్ని చూడటం లాంటిది. ఇతరుల సంస్కృతిని అర్థం చేసుకోవడం ద్వారా పరస్పర గౌరవం పెరుగుతుంది. సంభాషణ ద్వారా అపార్థాలు తగ్గుతాయి. శాంతి, సహనం, స్నేహభావం పెరుగుతాయి. అందుకే ఐక్యరాజ్య సమితి ఈ దినోత్సవాన్ని ఎంతో ప్రముఖంగా గుర్తించింది. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న అనేక సంఘర్షణలకు పరస్పర అవగాహన లోపమే ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. భాష వేరు కావచ్చు, ఆచారాలు వేరు కావచ్చు, కానీ మానవత్వం మాత్రం ఒక్కటే. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ ఈ దినోత్సవం మనందరికీ ఐక్యత సందేశాన్ని అందిస్తోంది.

ఈ రోజుల్లో సోషల్ మీడియా సాంకేతిక కారణంగా ప్రపంచం మరింత దగ్గరైంది. ఒక దేశపు సంగీతం మరో దేశంలో వినిపిస్తోంది. ఒక ప్రాంతపు కళ మరొక ప్రాంతంలో ఆదరణ పొందుతోంది. ఈ మార్పులు సంస్కృతుల మధ్య దూరాలను తగ్గిస్తున్నాయి. అయితే అదే సమయంలో మన సంప్రదాయాలను కాపాడుకోవలసిన బాధ్యత కూడా మనపై ఉంది. సాంస్కృతిక వైవిధ్యం కేవలం సాంప్రదాయాల పరిరక్షణ మాత్రమే కాదు, అది అభివృద్ధికి కూడా ఒక బలమైన పునాది. కళలు, సాహిత్యం, సంగీతం, హస్తకళలు వంటి రంగాలు కోట్లాది మందికి ఉపాధి అందిస్తున్నాయి. ముఖ్యంగా యువతకు సృజనాత్మకత రంగాలలో కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో సాంస్కృతిక వేదికలు, చర్చా కార్యక్రమాలు నిర్వహించి భిన్న సంస్కృతుల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. కళాకారులు, రచయితలు, యువత కలిసి సాంస్కృతిక ఐక్యతపై చర్చించడం

మంచి పరిణామం. ఇలాంటి కార్యక్రమాలు మనుషుల మధ్య దూరాలను తగ్గించి స్నేహాన్ని పెంచుతాయి. మన భారతదేశంలో ఎన్నో భాషలు, ఎన్నో సాంప్రదాయాలు ఉన్నప్పటికీ మనమందరం కలిసిమెలిసి జీవించడం భారతీయ సంస్కృతికి గొప్ప ఉదాహరణ. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషలు వేరైనా మన హృదయాలు ఒక్కటే. ప్రతి పండుగ మనందరిది, ప్రతి సంస్కృతి మనందరం గౌరవించదగినదే. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మనమందరం గుర్తు చేసుకోవాలి. మన సంస్కృతిని ప్రేమించడంతో పాటు ఇతరుల సంస్కృతిని కూడా గౌరవించాలి. భిన్నత్వాన్ని అంగీకరించడం ద్వారానే నిజమైన శాంతి, అభివృద్ధి సాధ్యమవుతుంది. పిల్లల్లో చిన్నతనం నుండే భిన్న సంస్కృతుల పట్ల గౌరవ భావం పెంపొందించాలి. పాఠశాలలు, కళాశాలలు, కుటుంబాలు ఈ విషయంలో ముఖ్య పాత్ర పోషించాలి. మన సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించడం కూడా మన బాధ్యతే. అందుకే సంస్కృతిని కాపాడుకుందాం, వైవిధ్యాన్ని గౌరవిద్దాం, సంభాషణను పెంపొందిద్దాం, సమైక్య సమాజ నిర్మాణానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం. ఇది ఈనాటి వరల్డ్ డే ఫర్ కల్చరల్ డైవర్సిటీ ఫర్ డైలాగ్ అండ్ డెవలప్మెంట్, సంభాషణ మరియు అభివృద్ధి కోసం ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు.

0: ఏంటి, ఏదో సీరియస్ గా వింటున్నావు?
1: హా, రేడియోలో మంచి ప్రోగ్రామ్ వస్తుంటే వింటున్నా.
0: ఒకవైపు ఐపీఎల్ అంటూ ఇంత క్రికెట్ ఫీవర్ నడుస్తూ ఉంటే నువ్వు రేడియో వింటున్నావా?
2: వందనం ఆకాశవాణికి, వందనం అమృతశ్రేణికి.
1: సరే, ఐపీఎల్ అంటున్నావు, క్రికెట్ అంటున్నావు, నీకు అసలు హర్ష భోగ్లే తెలుసా?
0: ఎందుకు తెలీదు, ఫేమస్ క్రికెట్ కమెంటేటర్ కదా, ఆయన కమెంటరీ చెప్తూ ఉంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళవో తెలుసా?
1: ఆయన ప్రయాణం మొదలుపెట్టింది కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతోనేనంట.
0: అవునా?
1: అవును, యువవాణి ఇంగ్లీష్ కాంపియర్ గా.

0: అలాగే గొల్లపూడి మారుతిరావు గారు తెలుసు కదా.
1: ఆయనెందుకు తెలీదు, దర్శకులు రచయిత నటుడిగా తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరు ఆయనది.
0: ఆయన ప్రస్థానం కూడా ఆకాశవాణితోనే మొదలైందంట.
2: నా ముందు కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. ఇది శ్రవణ మాధ్యమంలోంచి వచ్చిన వారికి కొత్తగా కలిసి వచ్చిన ఆకాశం. అన్ని మాధ్యమాల్లో పనిచేసిన వాడిగా ఇప్పటికీ నేను రేడియో నాటకానికే ప్రథమ స్థానాన్ని ఇస్తాను. సో బై ఫార్ రేడియో ఇస్ ది బెస్ట్ మీడియా.
0: రాజకీయ రంగమైనా, క్రీడా రంగమైనా, సినిమా రంగమైనా, ఏ రంగంలో అయినా ఎదిగిన ఎంతో మంది ఆకాశవాణితోనే ప్రయాణం మొదలు పెట్టారంట.
1: అటా అటా అంటున్నావు, నీకెవరు చెప్పారు, నువ్వు ఎక్కడ విన్నావు?
0: ఇంకెక్కడ, మన ఆకాశవాణిలోనే. 1936లో మొదలైన ఆకాశవాణి ఈ సంవత్సరంతో 90 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది గొప్పవారిని పరిచయాల ద్వారా, చర్చా కార్యక్రమాల ద్వారా మరొక్కసారి వారి ప్రయాణాన్ని మనకు గుర్తు చేస్తుంది.
1: అవునా? అయితే నేను వింటాను.
0: తప్పక వినాల్సిందే.

మరొకండి ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రతి ఉదయం 10 గంటలకు మీ అభిమాన ఆకాశవాణిలో.

ఇప్పుడు వినండి నేషనల్ యాంటీ టెర్రరిజం డే, జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు. మే 21 దేశవ్యాప్తంగా జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా నిర్వహించబడుతున్న ఒక ముఖ్యమైన రోజు. ఉగ్ర

ఉగ్రవాదం అనే మానవత్వ విరోధి శక్తి వల్ల కలిగే ప్రమాదాలను ప్రజలకు తెలియజేయడం, శాంతి సామరస్యం, జాతీయ ఐక్యతను కాపాడుకోవలసిన అవసరాన్ని గుర్తు చేయడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు కోల్పోయారు. ఆ విషాద ఘటన దేశాన్ని కలిచివేసింది. అప్పటి నుండి ఆయన వర్ధంతిని జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. ఉగ్రవాదం అనేది కేవలం బాంబు పేలుళ్ళు లేదా దాడులకే పరిమితం కాదు. అది మానవత్వంపై దాడి. అది సమాజంలో భయాన్ని, ద్వేషాన్ని, అసహనాన్ని పెంచే ఒక ప్రమాదకరమైన భావజాలం. అమాయకుల ప్రాణాలు బలైపోవడం, కుటుంబాలు విచ్ఛిన్నం కావడం, దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం, ఇవన్నీ ఉగ్రవాదం వల్ల కలిగే దుష్పరిణామాలు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం అనేక రూపాల్లో కనిపిస్తోంది. సోషల్ మీడియా ద్వారా యువతను తప్పుదారి పట్టించడం, మతం లేదా జాతి పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టడం, హింసను ప్రోత్సహించడం వంటి పరిణామాలు సమాజానికి పెద్ద సవాలుగా మారాయి. అందుకే యువతలో సరైన అవగాహన, దేశభక్తి, మానవత్వం పెంపొందించడం అత్యంత అవసరం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మరియు ఇతర సంస్థల్లో ఉగ్రవాద వ్యతిరేక ప్రతిజ్ఞలు నిర్వహిస్తారు. చర్చా కార్యక్రమాలు, అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తారు. ముఖ్యంగా హింస కాదు శాంతియే మార్గం అనే సందేశాన్ని ప్రజలకు చేరవేస్తారు. మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. భాషలు వేరు కావచ్చు, మతాలు వేరు కావచ్చు, సంప్రదాయాలు వేరు కావచ్చు, కానీ మనమందరం భారతీయులమే. ఈ ఐక్యతను దెబ్బతీయాలనే ప్రయత్నమే ఉగ్రవాదం. కాబట్టి ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే అధికారులకు సమాచారం అందించాలి. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మకుండా నిజానిజాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా యువత తమ శక్తిని సృజనాత్మక పనులకు ఉపయోగించాలి. విద్య, విజ్ఞానం, సేవా కార్యక్రమాలు, సామాజిక బాధ్యత, ఇవే దేశాన్ని బలపరుస్తాయి. ద్వేషం కాదు, ప్రేమే మన బలం. హింస కాదు, మానవత్వమే నిజమైన మార్గం. ఈ సందర్భంగా ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజలకు మనమందరం ఘన నివాళులు అర్పిద్దాం. అలాగే దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పిస్తున్న సైనికులు, భద్రతా సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఈ జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మనమందరం ఒక సంకల్పం చేద్దాం. దేశ ఐక్యతను కాపాడుదాం, హింసను దూరం పెడదాం, శాంతి, ప్రేమ, మానవత్వాన్ని పెంపొందిద్దాం. మీరింతవరకు నేషనల్ యాంటీ టెర్రరిజం డే, జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఉదయ తరంగిణి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు వినండి ఇంటర్నేషనల్ టీ దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు. మే 21న ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆహ్లాదకరంగా

0: జరుపుకునే ఒక ప్రత్యేక దినోత్సవం ఉంది. అదే అంతర్జాతీయ టీ దినోత్సవం. ప్రతి సంవత్సరం మే 21న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. టీ అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అనుబంధాలకు ఆరంభం, అలసటకు ఉపశమనం, ఆతిథ్యానికి ప్రతీక, మన భావోద్వేగాలకు దగ్గరైన ఒక మధురమైన అలవాటు. టీ చరిత్రను పరిశీలిస్తే 1000 ఏళ్ల క్రితం చైనాలో టీ వినియోగం ప్రారంభమైనదని చెబుతారు. తరువాత అది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. నేడు భారతదేశం, చైనా, శ్రీలంక, కెన్యా వంటి దేశాలు టీ ఉత్పత్తిలో ముందంజలో ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశంలోని అస్సాం, డార్జిలింగ్ ప్రాంతాల టీకి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఈ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా గుర్తించటం వెనుక ఒక ముఖ్యమైన ఉద్దేశం ఉంది. టీ సాగు చేసే రైతుల సంక్షేమం, వారి జీవన ప్రమాణాల పెరుగుదల మరియు పర్యావరణహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యాలు. టీ పరిశ్రమలో కోట్లాది మంది జీవనం ఆధారపడి ఉంది. ముఖ్యంగా గ్రామీణ మహిళలకు ఇది ఉపాధి కల్పిస్తోంది. మన భారతీయ సంస్కృతిలో టీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు ఛాయ్, స్నేహితులతో కబుర్లు చెప్పేటప్పుడు ఛాయ్, ప్రయాణంలో ఛాయ్, వర్షం పడుతుంటే వేడివేడి టీ, ఇలా ప్రతి సందర్భంలో టీ మనతో కలిసి ఉంటుంది. చాలామందికి రోజు టీతోనే ప్రారంభమవుతుంది. టీ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గ్రీన్ టీ, బ్లాక్ టీ, హెర్బల్ టీ వంటి వాటిలో యాంటీఆక్సిడెంట్స్ ఉండటం వల్ల శరీరానికి శక్తినిస్తాయి. మానసిక ఒత్తిడిని తగ్గించడంలో కూడా టీ కొంతవరకు సహాయపడుతుంది. సరైన పరిమాణంలో టీ తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు శరీరం తేలికగా అనిపిస్తుంది. అయితే అధికంగా టీ తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు అని కూడా వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఖాళీ కడుపుతో టీ ఎక్కువ తాగటం వల్ల అసిడిటీ, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి మితంగా టీ తీసుకోవటం అవసరం. టీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలో నీటి తరువాత అత్యధికంగా తాగే పానీయం టీ అని చెబుతారు. ప్రతి దేశంలో టీ తయారీ విధానం భిన్నంగా ఉంటుంది. మన దేశంలో మసాలా ఛాయ్ ప్రసిద్ధి కాంచింది. జపాన్లో గ్రీన్ టీ సంస్కృతి ప్రత్యేకమైనది. బ్రిటిష్లో టీ ఒక సంప్రదాయ ఆతిథ్యంగా భావిస్తారు.
1: టీ మనుషులను కలిపే ఒక భావోద్వేగం కూడా. ఒక చిన్న టీ కప్పు ఎన్నో పెద్ద సంభాషణలకు నాంది పలుకుతుంది. అలసిన మనసుకు ఓదార్పునిస్తుంది, స్నేహాలకు మరింత తీపి జోడిస్తుంది. అందుకే ఈ అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా మనం టీని ఆస్వాదించడమే కాకుండా టీ రైతుల కష్టాన్ని గుర్తు చేసుకోవాలి. వారి శ్రమ వల్లే మన చేతిలో ప్రతిరోజు ఒక వేడి ఛాయ్ కప్పు చేరుతుంది. ఒక టీ కప్పు మనసుకు నూతన ఉత్సాహం, సంబంధాలకు మరింత సాన్నిహిత్యం, జీవితానికి చిన్న ఆనందం. ఈ అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.
0: ఇంతవరకు ఇంటర్నేషనల్ టీ దినోత్సవం, అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు.
2: నాడు బ్రహ్మ మానవుల తలరాతలు రాయటంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే సరస్వతీదేవి తీవ్రంగా ఆలోచించి పాలకడల నుండి పాలను, శివుని తలపై గంగమ్మనడిగి నీళ్లను, మన్మధుని చెరుకు విల్లు నుండి చక్కెరను, ఊటి ఉద్యానవనం నుండి తేయాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్నిసాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కని టీ. అది తాగిన బ్రహ్మ ఆనాటి నుండి ఈనాటిదాకా రెస్టు లేకుండా సృష్టి కొనసాగిస్తూనే ఉన్నాడు. అంత మహత్తున్న ఈ టీకి మరో పేరే ఛాయ్ మేరా భాయ్. ఈ ఛాయ్ చరిత్రను నోరారా చెబుతా నో

0: చెప్పి ఆ టీ తాగి వాళ్లతోటి వేశాము భేటీ అన్నాడు అలనాటి ఆ శ్రీశ్రీ. తను టీ తాగడంలో ఘనాపాటి, టీ వల్ల లాభాలు శతకోటి, ఆ లిస్ట్ అంతా అవుతుంది రామకోటి. చటుక్కున తాగడా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్ భాయ్.
1: తంకడం తక్కదిన్.

ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్, ఏ చాయ్ ఖరీదులో చీపురా భాయ్, ఈ చాయ్ ఖుషీలనే చూపురా భాయ్, ఏ చాయ్ గరీబుకి విందురా భాయ్, ఈ చాయ్ నవాబు.

0: ఎలా ఉందండి?
1: సూపర్.
0: లేకపోతే ఛాయ్ని చీచి అంటారా?
1: ఇంకన్ను
0: ఉంటానండి. నమస్కారం.
2: మీరు విన్న ఆ పాట మృగరాజు చిత్రంలోనిది. పాడినవారు చిరంజీవి, సంగీతం మణిశర్మ.

ఉదయ్ తరంగిణిలో ఇప్పుడు వినండి ఆరోగ్య జీవనం శీర్షికన ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఆయుర్వేద చికిత్స అంశం గురించి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జీకే రెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ ఈ అంశం గురించి ఆయుర్వేద విధానంలో చేసే చికిత్స గురించి తెలియజేయడానికి ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ జీకే రెడ్డి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
1: నమస్తే అండి.
0: ప్రస్తుతం ఉండే ఉరుకుల పరుగుల జీవనంలో సమయానుకూలంగా భోజనం చేయడం కానీ నిద్రపోవడం కానీ అస్తవ్యస్తమైపోయాయి. ఉద్యోగ రీత్యా కావచ్చు, వ్యక్తిగత కారణాలు కావచ్చు, ఈ సమయసారిని పాటించకుండా ఉన్నందున ఆరోగ్యపరంగా చాలా సమస్యలు వస్తున్నాయి. చిన్న ఉదర సంబంధమైన సమస్యలతో చాలా మంది బాధపడుతుంటారు. అటు కాన్స్టిపేషన్ కానీ, మలబద్ధకం కానీ, అరగకపోవడం కానీ, ఏది తిన్నది సహించకపోవడం కానీ గమనిస్తూ ఉంటాం. వీటికి గల కారణాలు ఏంటంటారు? ఈ మధ్యలో ఎక్కువగా ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ అని, ఐబీఎస్ అని, దానికి సంబంధించిన స్కాన్లు అలాగే ట్రీట్మెంట్లు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలాంటి సమస్య రావడానికి గల ముఖ్య కారణం ఏంటి?
1: ఇప్పుడు మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. దైనందిన జీవితంలో ఉరుకులు పరుగులతోటి పరిగెత్తి ఒక టైంకి ఆహారం లేకుండా, నిద్ర లేకుండా, మానసిక ఒత్తిడితోటి, విపరీతమైన ఒత్తిడితోటి కూడిన జీవన విధానం ఎక్కువ అవడం చేత మెటబాలిజం అంటే మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణమవడం, జీర్ణమైన ఆహారం శరీరానికి వంట పెట్టడం, ఈ రెండు దగ్గరలా బ్రేక్ డౌన్ అవుతుంది. సో దీంతో ఏమవుతుందంటే ఈ ఐబీఎస్ అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటాం. దాని పేరులోనే ఉంది, ఇరిటబిలిటీ అంటే మల విసర్జన విధానంలో పూర్తిగా సమూలంగా మార్పులు వచ్చేస్తాయి. అంటే వాళ్ళకి ఒక టైం అనేది ఉండదు, ఇర్రెగ్యులర్ గా ఉంటుంది మల విసర్జన. మనకి యూజువల్ గా సాధారణంగా మనం ఉదయాన్నే లేచినమంటే కడుపులో మనకి మూమెంట్స్ రావడం, పేగులు కదలికలు రావడం, మల విసర్జన చేయాలనే కోరిక కలగడం, వెళ్లిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ఐబీఎస్ వ్యాధితో బాధపడే వాళ్ళలో ఏమవుతుందంటే ఒక సమయం అనేది ఉండదు, ఇర్రెగ్యులర్ గా ఏ సమయం పడితే ఆ సమయం. ఇంకోటి దీనిలో కూడా మనకి ఈ ఐబీఎస్ లో కూడా చాలా ఒక 3 రకాల విధాలైన సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. వాటిలో ప్రధానంగా మనకి చూసినట్లయితే ఐబీఎస్ విత్ కాన్స్టిపేషన్ అంటాం, మలబద్ధకంతో కూడిన ఐబీఎస్ లక్షణాలు. అంటే దీన్ని మనం ఆయుర్వేద పరంగా గ్రహణి వ్యాధితో పోలుస్తాం మేము, గ్రహణి లక్షణాలు అంటాం. అంటే పేగులు కదలికలు బాగా ఇర్రెగ్యులర్ అయిపోతూ ఉంటాయి. ఇంకొకటి ఐబీఎస్ విత్ డయేరియా అంటాం, అంటే విపరీతమైన లూజ్ మోషన్, రోజు మొత్తంలో ఒక 10-15 మోషన్స్ అయిపోతూ ఉంటాయి. సో ఇమీడియట్గా మళ్ళీ కాన్స్టిపేషన్, విపరీతమైన కాన్స్టిపేషన్ వస్తూ ఉంటుంది. అట్లాగే మూడవ విధం వచ్చి ఈ రెండింటికి మధ్యస్థంగా ఉంటుంది, డీసెంట్రీ అంటాం. అంటే వాళ్ళకి సడన్ గా లూజ్ మోషన్స్ అవుతాయి, అదే రోజు విపరీతమైన కాన్స్టిపేషన్ వస్తుంటుంది. సో అది ఒకే విధమైన రోగిలో 2 రకాలుగా, చాలా రకాలుగా బాధపడే సమస్య అనమాట ఇది, ఐబీఎస్ విత్ డిసెంట్రీ. ఈ 3 విధాలు కూడా చాలా నరకప్రాయంగా ఉంటుంది. ఈ వ్యాధితో బాధపడే వ్యక్తిని చూసినట్లయితే వాళ్ళ జీవన విధానం కానీ, వాళ్ళ జీవన శైలి కానీ, మానసిక స్థితి కానీ చాలా నరకప్రాయంగా ఉంటుంటుంది.
0: డాక్టర్ గారు, మీరు మానసిక స్థితి అంటే మాట గుర్తొచ్చింది. పెద్దలు అంటుంటారు, చితి చచ్చిన వాడిని కాలిస్తే చింత బ్రతుకున్న వాడిని కాలుస్తుందని. ఈ మానసిక వేదన అంటే ఈ టెన్షన్ గానీ, యాంగ్జైటీ కూడా ఈ ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ కి ఒక కారణం అవుతుందంటారా?
1: ఖచ్చితంగా ఉంటుందండి. ఇరిటబిలిటీ ఇది మానసిక రుగ్మతలతో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి ఇఫ్ సపోజ్ టైం బౌండ్ జాబ్ ఉంది, మార్నింగ్ 9 కల్లా ఒక మీటింగ్ కి వెళ్ళాలి, అర్జెన్సీ ఉంది, ఈ టైం కల్లా మనం అక్కడ ప్రెజెంట్ ఉండాలి, వీళ్ళు ఇంక రాత్రి నిద్రపోరు, ఇదే ఆలోచన ఉంటుంది. మెయిన్ కారణం ఏమవుతుందంటే వెళ్లే ప్రయాణంలో మనం ఆ టైంకి రీచ్ అవ్వడానికి వెళ్లేటప్పుడు ఏమైనా మోషన్ వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందా, ఆ టైం కరెక్ట్ గా చేయగలమా లేదా, వెళ్లాల్సి వస్తే మరి ఆ బాస్ దగ్గర మనం ఫేస్ చేయడానికి వీలవుతుందా లేదా, పేగులు కదలికలు ఒక టైం ఉండదు కాబట్టి ఈ ఆలోచన, ఈ భయం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది.
0: ఒక విధంగా రందిలాగా అయిపోతుంది,
1: దాంతో నిద్రలేమి ఉంటుంది. ఇంకా ఈ సమస్య ఇంకాస్త తీవ్రతరం అయిపోతుంటే దీంతో ఏంటంటే వాళ్ళ స్వాభావికంగా ఉండే పరిస్థితులు మారిపోతాయి. అంటే మనిషి స్వాభావికంగా ఏదైతే సాత్వికంగా, లేకపోతే వాళ్ళు డీల్ చేసే సబ్జెక్ట్ ఏదైతే ప్రశాంతంగా డీల్ చేసే పరిస్థితి నుంచి ఒక విపరీతమైన ధోరణిలోకి మారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే

0: విపరీతమైన కోపం రావటం, ఫేస్ చేసే విధానంలో మారిపోవటం, ఇటువంటి లక్షణాలు చాలా తీవ్రంగా గమనిస్తూ ఉండొచ్చు మనం.
1: అంటే ఇరిటేషన్ బోవల్కే కాదు, వ్యక్తిత్వానికి కూడా
0: వస్తుంది.
1: మనిషి కూడా చిరాకు పడటము, తొందరగా విసుక్కోవడము, ఇలాంటివి జరుగుతుంటాయి. అయితే ఇరిటేబుల్ బోవల్ సిండ్రోమ్ రావడానికి ఏ ఏ కారణాలు, మీరు అన్నట్టుగా వృత్తిపరమైన కారణాలు, టెన్షన్, యాంగ్జైటీ ఇవే కాకుండా మనం తినే ఆహారంలో ఏదైనా మార్పుల వల్ల వచ్చే అవకాశం ఉందంటారా?
0: ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు సమయపాలన లేకుండా ఆహారం తీసుకోవడం ఒకటి, ఇంకొకటి లేట్ నైట్ డిన్నర్స్, బాగా రాత్రిపూట కష్టంగా జీర్ణమయ్యే పదార్థాలు, ఈ మాంసాహారం కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, కష్టంగా జీర్ణమయ్యే పదార్థాలు, అట్లాగే పేగులను దెబ్బతీసే పదార్థాలు అని చెప్తాం. అంటే ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఇవన్నీ అధికంగా బుదించడం, వీటి వల్ల పేగులు కదలికల్లో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇంటర్నల్ లేయర్, మ్యూకోజల్ లేయర్స్ అంటాం మనం, అంటే పేగు లోపల ఉండే పల్చటి, అతి పల్చని చర్మము, అది చాలా యాక్టివ్గా కూడా ఉంటుంది. ఎందుకంటే అది కరెక్ట్గా ఉండడం వల్లే ఎంజైమ్స్ అన్ని ప్రాపర్గా రిలీజ్ అయ్యి మనకి ప్రాపర్గా జీర్ణమైన పదార్థం శరీరానికి వంట పట్టే విధానం ఉంటుంది. అది ఎప్పుడైతే ఇన్యాక్టివ్ అయిపోయి అబ్జార్ప్షన్ యూనిట్స్ అన్ని డల్ అయిపోతాయో, ఈ సమస్య విపరీతమైన పరిస్థితులకు దారితీస్తుంది. వాటిలో ప్రధానంగా ఈ పరిస్థితులు, అంటే ఆహారం ఏదైతే మనకి కష్టతరంగా జీర్ణమయ్యే పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారో, ఈ ఐబిఎస్ బారిన పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి, ఎర్లీ స్టేజ్లో అల్సర్స్ కానీ, లేకుంటే కొంతమంది అసిడిటీ అని చెప్తుంటారు, కొంతమంది పేగులకు సంబంధించిన సమస్యలు అని చెప్తుంటారు, బ్లోటింగ్ అని చెప్తాం, గ్యాస్ట్రిక్ సమస్యలు అని చెప్తుంటారు, వీటితో ఏంటంటే లక్షణాలకు సంబంధించిన ఔషధాలు ఇప్పుడున్న అలవాటు ఏమవుతుందంటే, సడన్ గా మార్నింగ్ లేవడం, ఒక యాంటాసిడ్ వేసుకోవడం, సడన్ గా ఊరుకులు పరుగులు జీవనం, ఆ మంట తగ్గించుకొని అప్పటికప్పుడు ఉపశమనం కోసం చేసే ప్రక్రియ ఏమాత్రం కూడా మంచిది కాదు. ఇటువంటి ఐబిఎస్ బారిన పడడానికి ఒక ప్రథమ మెట్టుగా చెప్పుకోవచ్చు మనం.
1: మీరు అన్నట్టుగా ప్రకృతిలో ఒక సర్కాడియం క్లాక్ ఉంటుంది, అంటే ఈ టైంలో పడుకోవాలి, ఈ టైంలో నిద్ర లేవాలి, ఈ టైంలో మల విసర్జన కానీ ఇలాంటివన్నీ ఒక రిధిం ప్రకారం వెళ్ళినట్లయితే ఆరోగ్య సమస్యలు రావు. ఎప్పుడైతే రిధిం ను బ్రేక్ చేసి అకాలంలో తినడము, తొందరగా జీర్ణం కానీ తినడం, ఎక్కడ ఫ్రైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, వాళ్ళు వాడే నూనెలు ఎప్పటి ఉంటాయో తెలియదు, ఎంతకాలం స్టోరేజ్ చేశారో తెలియదు, ఇవన్నీ కూడా మన గట్ హెల్త్, అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ మీద విపరీతమైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. దీంతోపాటు సరైన నిద్ర లేకపోవడం కూడా దీనికి ఒక కారణం అంటారా?
0: ప్రధాన కారణం అండి. వీటిలో బయలాజికల్ క్లాక్ అంటాం, మీరు చెప్పిన దాన్నే మనం బయలాజికల్ క్లాక్. ప్రతి వ్యక్తి యొక్క బయలాజికల్ క్లాక్ అంటే వాళ్ళు తినే పదార్థం ఆ టైంకి ఆకలేయడం, ఆ టైంకి నిద్ర రావడం, సో ఆ టైంకి మెలకువ రావడం, ఇవన్నీ కూడా ఒక బయలాజికల్ క్లాక్. ప్రతి వ్యక్తికి వాళ్ళు అలవాటు చేసే దాన్ని బట్టి ఉంటుంది.
1: మామూలుగా మనం నిత్యం వాడుకునే సెల్ ఫోన్ కూడా ఛార్జింగ్ లేకపోతే ఎలా అయితే పనిచేయదు, అలా ప్రాపర్ నిద్ర లేకపోయినట్టయితే మన శరీరం కూడా తన పూర్తి శక్తితో పనిచేయడానికి వీలు పడదు.
0: వాస్తవం
1: డాక్టర్ గారు, ఐబిఎస్ సిండ్రోమ్, ఇరిటబుల్ బోల్ సిండ్రోమ్ వచ్చిన పేషెంట్స్ ని మీరు అన్నట్టుగా తొలుత కొద్ది మలబద్ధకం వస్తే విరేచనం సాఫీ కావడానికి ఒక టాబ్లెట్, యాసిడ్ ఫామ్ అయితే యాంటాసిడ్ వేసుకుని ఒక టాబ్లెట్, అప్పటి తాత్కాలిక ఉపశమన పద్ధతులు, స్వీయ మెడికేషన్ చేసుకుని సమస్య తీవ్రతను మరింత జటిలం చేస్తూ ఉంటారు జనాలు. అలా కాకుండా ఏ లక్షణాలని గుర్తించి ఇది ఐబిఎస్ గా ఫామ్ అవుతుంది అని తొలి నాళ్లలోనే గుర్తించి డాక్టర్ గారిని సంప్రదించాలంటారు?
0: ప్రధానంగా బవల్ మూమెంట్స్, మార్నింగ్ రెగ్యులర్ గా లేచిన వెంటనే బవల్ మూమెంట్స్, మోషన్ వెళ్లాలని ఫీలింగ్ రావడం, నార్మల్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఒకటి రెండు సార్లు రోజులో మల విసర్జన అనేది సర్వసాధారణం, అది ఆరోగ్య లక్షణం కూడా, ఎటువంటి సమస్య లేదు. కానీ మోర్ దాన్ 3, ఎక్కువ సార్లు వెళ్లాల్సి రావడం, అట్లాగే ఒక టైం లేకుండా వెళ్లాల్సి రావడం, కడుపులో బ్లోటింగ్ అంటే కడుపు ఉబ్బరం రావడం, గ్యాసెస్ కదలికలు అవ్వడం, గ్రహణి అని చెప్తాం ఆయుర్వేద పరంగా, అంటే ఒక గటి కుండలో హాఫ్ నీళ్లు పోసి కదిలిస్తే ఏ విధంగా శబ్దాలు వస్తాయో ఆ విధంగా కడుపు నుంచి శబ్దాలు వస్తూ ఉంటాయి, గుడుగుడ శబ్దాలు వస్తాయి, గటి యంత్ర గ్రహణి అంటాం ఆయుర్వేద పరంగా. సో అటువంటి లక్షణాలు ఉన్నప్పుడు మాత్రం అశ్రద్ధ చేయకూడదు. ఎర్లీ స్టేజ్ లోనే వాళ్ళు అనులోమనం అంటాం, అంటే మనం తిన్న పదార్థం జాగ్రత్తగా జీర్ణమైన తర్వాత అనులోమనం కింది వైపు ప్రాపర్ గా వెళ్లే విధంగా ఔషధాలు తీసుకుంటే ఎర్లీ స్టేజ్ లోనే దాన్ని పూర్తిగా అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మనకి ఇంకొక లక్షణంగా చూపుకోవాలంటే మనకి ఎర్లీ స్టేజ్ లో వచ్చే అసిడిటీ కానీ, అట్లాగే కలైటిస్ అంటాం పేగుల్లో వచ్చే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్, మనం ఇందాక మీరు చెప్పారు ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, వాటిని వేడి చేసి నీట్ గా వేడివేడిగా సర్వ్ చేస్తూ ఉంటారు, అది ఎప్పుడు చేశారో తెలియదు, ఏ పదార్థాలతో తయారైందో తెలియదు, మనకి వేడిగా రుచిగా సర్వ్ చేయడం మాత్రం జరుగుతూ ఉంటుంది. వాటి వల్ల వచ్చే పేగుల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియా వల్ల కావచ్చు, మెయిన్ క్లెప్సెల్ అని, సూడోమోనస్ అని, ఇటు చాలా రకాల బ్యాక్టీరియాస్ మనకి ఇబ్బంది పెట్టే బ్యాక్టీరియాస్ ఉన్నాయి ఈ అమీబియాసిస్ సంబంధించి. కానీ ఇనిషియల్ గా వచ్చే లక్షణాలు మనం అమీబియాసిస్ అనే చెప్తారు ప్రతి ఒక్కరు, కడుపు నొప్పితో కూడిన మల విసర్జన జరగడం ఇటువంటి జరుగుతూ ఉంటాయి. ఆ స్టేజ్ లో మాత్రం ఇమీడియట్ గా మనకి బెస్ట్ రెమెడీ అంటే మజ్జిగ, పల్చటి మజ్జిగ, పుల్లగా లేని పల్చటి మజ్జిగ తీసుకున్నట్లయితే ఈ సమస్యని ఎర్లీ స్టేజ్ లోనే అరికట్టుకోవడానికి గృహ వైద్యం లాగా పనిచేస్తుంది మనకి.
1: మీరు చెప్పిన లక్షణాలు గుర్తించి ఎక్కువ ఆలస్యం చేయకుండా ఒక ఆయుర్వేద వైద్యాన్ని ఇప్పుడు సంప్రదించినట్లయితే ఈ ఆయుర్వేద విధానంలో ఏ రకమైన చికిత్స లభ్యం ఉంది?
0: ఫస్ట్ ఎర్లీ స్టేజ్ కనుక ఉన్నట్లయితే మనకి ఐబిఎస్ లో గ్రహణి వ్యాధిలో ఎర్లీ స్టేజ్ గా ఉన్నట్లయితే కేవలం అగ్నిదీప్తి అంటాం, అంటే వాళ్ళ ఎంజైమ్స్ ప్రాపర్ గా పనిచేసే విధంగా అగ్నిదీప్తి చేస్తూ

0: దీపనపాచనం అంటాం. అంటే తీసుకున్న పదార్థం జీర్ణమవడం, జీర్ణమైంది మంచిగా పచనమవడం, పచనమైంది శరీరానికి వంట పట్టడం. ప్రధానంగా వీటి మీద ఎక్కువ ధ్యాస పెడతాం మేము. ఎప్పుడైతే ఈ కరెక్షన్ జరుగుతుందో వాళ్ళకి ఆ లక్షణాలు ఆటోమేటిక్ గా తగ్గిపోయి నార్మల్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది.
1: ముఖ్యంగా అంటుంటారు డాక్టర్ గారు, అరిగితే ఆరోగ్యం, అరగకపోతే అనారోగ్యం.
0: అవును, 100% అండి, అది వాస్తవం అది. సో అదేవిధంగా అట్లా కాకుండా తీవ్రమైన లక్షణాలతో బాధపడే వాళ్ళు ఇప్పుడు మా దగ్గరికి వచ్చేటప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక ఫైల్, బంచ్ ఆఫ్ ఫైల్స్ తోటి వస్తారు పేషెంట్స్. ఇంకా దాంట్లో చేయడానికి ఏ టెస్ట్లు అవసరం ఉండదు,
1: అన్ని అయిపోయి చేసుకుని వస్తారు.
0: అన్ని అయిపోతాయి, అన్ని టెస్ట్లు ఇంక్లూడింగ్ వాట్ ఎవర్ హై ఎండ్ ఉన్న ఈ లక్షణాలు ఆ విధంగా బాధపడతాయి మనిషిని, మానసికంగా దౌర్బల్యం గురి చేస్తాయి కాబట్టి ఎక్కడ ఏం చెప్తే ఆ టెస్ట్ చేయించేద్దామని పరిగెడుతూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఐబిఎస్ లక్షణాలకి ఎటువంటి పరీక్షల్లో కూడా మనకి ఏమి తెలియదు,
1: రూట్
0: అన్ని కూడా నార్మలే వస్తాయి. స్కానింగ్ చేస్తే నార్మల్ వస్తుంది, ఎంజైమ్స్ లెవెల్ ఎటు చూసినా కూడా అన్ని నార్మలే ఉంటాయి, మోస్ట్లీ నార్మల్ ఉంటాయి. ఈ లివర్ ఫంక్షన్స్ కానీ అన్ని ఎన్ని రకాల రక్త పరీక్షలు అన్ని చేసినా నార్మల్ ఉంటాయి. ఐబిఎస్ లో ప్రధానంగా రిపోర్ట్స్ అన్ని కూడా నార్మలే ఉంటాయి, ఎందుకంటే ఇది ఫంక్షనల్ గా

0: ఎట్లా ఉంటుందంటే ఒక ఫైల్ బంచ్ ఆఫ్ ఫైల్స్ తోటి వస్తారు పేషెంట్స్. ఇంకా దాంట్లో చేయడానికి ఏ టెస్ట్లు అవసరం ఉండదు,
1: అన్ని
0: బట్
1: చేసుకుని వస్తారు
0: అన్నీ
1: ఒకసారి.
0: అయిపోతాయి, అన్ని టెస్ట్లు ఇంక్లూడింగ్ వాట్ ఎవర్ హై ఎండ్ ఉన్న ఈ లక్షణాలు ఆ విధంగా బాధ పెడతాయి మనిషిని, మానసికంగా దౌర్బల్యం గురి చేస్తాయి కాబట్టి ఎక్కడ ఏం చెప్తే ఆ టెస్ట్ చేయించేద్దామని పరిగెడుతూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఐబీఎస్ లక్షణాలకి ఎటువంటి పరీక్షల్లో కూడా మనకి ఏమి తెలియదు,
1: రూట్
0: అన్నీ కూడా
1: తెలియదు.
0: నార్మలే వస్తాయి. స్కానింగ్ చేస్తే నార్మల్ వస్తుంది, ఎంజైమ్స్ లెవెల్ ఎటు చూసినా కూడా అన్ని నార్మలే ఉంటాయి, మోస్ట్లీ నార్మల్ ఉంటాయి. ఈ లివర్ ఫంక్షన్స్ కానీ అన్ని ఎన్ని రకాల రక్త పరీక్షలు అన్ని చేసినా నార్మలే ఉంటాయి. ఐబీఎస్లో ప్రధానంగా రిపోర్ట్స్ అన్ని కూడా నార్మలే ఉంటాయి, ఎందుకంటే ఇది ఫంక్షనల్గా ఉండే సమస్య కాబట్టి ఫిజికల్గా ఎటువంటి దౌర్బల్యానికి గురి చేయదు. ఫంక్షనల్ అంటే పేగులు కదలికల్లో వచ్చే సమస్య వల్ల వచ్చే వ్యాధి కాబట్టి మనం ఆ కదలికలను కరెక్ట్ చేయడం కోసం చేసే వైద్యమే ముఖ్యం ఇక్కడ. సో ఆయుర్వేద పరంగా ఏంటంటే ప్రధానంగా వస్తికర్మలు అంటే మనకి పంచకర్మ విధానంలో 5 రకాల చికిత్సలో ఈ వస్తి అనేది ఒకటి ప్రధానమైన చికిత్సా విధానం. ఈ వస్తికర్మల్లో తక్రవస్తి అనేది ప్రధానమైన చికిత్స, పర్టికులర్గా నేను ఇందాక చెప్పాను మజ్జిగ చాలా బాగా పనిచేస్తుందని. ఇక్కడ ఏమవుతుందంటే తయారైన మజ్జిగలో కొన్ని రకాల ఔషధాలు మూలికలు కలిపి వాటితోటి ఎనిమా ఇవ్వడం జరుగుతుంది. అది ఎప్పుడైతే పేగుల లోపల ఉన్న మ్యూకస్ మెమరీన్స్ ని మళ్ళీ హెల్దీగా మారుస్తుంది, వాటిని యాక్టివ్గా చేస్తుంది, వాటిలో ఉన్న ఆ నిర్బలత్వాన్ని తగ్గించి మళ్ళీ యాక్టివ్గా స్ట్రెంగ్త్న్ చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ అవి పూర్తి స్థాయిలో అబ్జర్ప్షన్ తీసుకునే విధానం అనేది తయారవుతుంది. ఈ లక్షణాల నుంచి కొంచెం కొంచెంగా పేషెంట్ పూర్తి స్థాయిలో బయటకు తీసుకురావచ్చు. ఈ చికిత్సా విధానం కూడా మనకి 14 రోజుల నుంచి 21 రోజులు ఉంటుంది. అది ఎనిమా కూడా డైలీ ఉండదు. వాళ్ళ వ్యాధి లక్షణాలు శరీర బలము వ్యాధి బలం అంటాం, ఈ రెండింటిని పరిగణలోకి తీసుకొని వాళ్ళకి ఎన్ని రోజులు చికిత్స అవసరం అనేది పేషెంట్ టు పేషెంట్ మార్పు చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట.
1: డాక్టర్ గారు, మీరు అన్నట్టు ఈ వస్తి కర్మలు కానీ పంచకర్మ చికిత్సతో పాటు ఔషధ సేవనం కూడా ఏమైనా ఉంటుందా?
0: ఖచ్చితంగా అవసరం అవుతుందండి. ఔషధ సేవనం ఇందాక చెప్పాను మనం, ఎర్లీ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి కొన్ని రకాల ఔషధాలు, దీపన పాచనము, అట్లాగే అగ్నిదీప్తి కోసం ఇచ్చే అంటే ఆకలి పుట్టడానికి ఇచ్చే ఔషధాలు, అట్లాగే జీర్ణం కావడానికి ఇచ్చే ఔషధాలు. ఇంకొకటి వీళ్ళలో ఏంటంటే మలం ఒక్కసారిగా ఫ్రీగా అవడానికి ఉపయోగపడే ఔషధాలు కొన్ని ఉంటాయి, వాటిని కూడా అవసరాన్ని బట్టి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.
1: దీంతోపాటు ఈ ఐబీఎస్ సింప్టమ్స్తో బాధపడే వాళ్ళు చికిత్స సమయంలో ఏ రకమైన పథ్యాన్ని, ఏ ఫుడ్ని అవాయిడ్ చేయాలి, ఏ ఫుడ్ని తీసుకోవాలి?
0: సో ప్రత్యేకంగా ఈ ఐబీఎస్తో బాధపడే వాళ్ళకి మేము చెప్పేది ముఖ్యంగా మాంసాహారం దూరం పెట్టమని చెప్తాం. అట్లాగే చింతపులుసు, బాగా పుల్లగా ఉండే పదార్థాలు నిల్వ పచ్చళ్ళు ఒకటి, అట్లాగే దుంపలు, గడ్డకూరలు ఇవి దూరం పెట్టాలి. అట్లాగే బేకరీ పదార్థాలు, బ్రెడ్ బిస్కెట్స్ వీటితో డాల్డాతో చేసే పదార్థాలు ఇవన్నీ దూరం పెట్టాలి. జంక్ ఫుడ్స్ అన్ని దూరం పెట్టమని చెప్తుంటాం. ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, సోడా, మద్యము ఇవన్నీ కూడా ఖచ్చితంగా దూరం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. బాయిల్డ్ వెజిటబుల్స్ లో కూడా ముఖ్యంగా బీరకాయ, సొరకాయ, దోసకాయ, పొట్లకాయ, వాటరీ వెజిటబుల్స్ అంటే నీరు శాతం ఎక్కువగా ఉన్న కూరగాయలతోటి ఉడికిచ్చిన కూరలే తీసుకోమని చెప్తూ ఉంటాం. కూరల్లో కూడా పచ్చిమిరపకాయ బదులుగా కొద్దిగా సొంటి మిరియాల పొడి వాడమని చెప్తూ ఉంటాం. కారంతో పాటు కొంచెం సొంటి మిరియాలు వాడుకుంటే వీళ్ళకి ఆ ఇరిటేషన్, అను గట్టుకు సంబంధించిన సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. ఎప్పుడైతే సొంటి మిరియాలు వాడతామో దానిలో ఏంటంటే మనకి ఎంజైమ్స్ స్టిమ్యులేట్ అవుతాయి, జీర్ణ రసాయనాలు పూర్తిగా మంచిగా ఉత్పత్తి అవడానికి సొంటి మిరియాలు బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట.
1: అంటే డాక్టర్ గారు చెప్పిన మోతాదులోనే అది
0: అంతే అంతే.
1: మీరు అన్నట్టు సాత్వికమైన భోజనము, సమయానుకూలమైన భోజనము, సరైన నిద్ర, ఔషధ సేవనము, మీరు చెప్పిన ఈ వస్తి ప్రక్రియలు కానీ పంచకర్మ చికిత్సలు అంటే పేషెంట్ టు పేషెంట్ వారి వారి వ్యాధి తీవ్రతను బట్టి పాటించినట్లయితే ఎంత కాలంలో ఈ ఐబీఎస్ నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉందంటారు?
0: దాదాపుగా చాలా వరకు పేషెంట్స్ డ్యూరింగ్ ట్రీట్మెంట్, నేను ఏదైతే వస్తికర్మలు చెప్పానో తీవ్రమైన లక్షణాలు ఉన్నవాళ్ళు ఫస్ట్ సెషన్లోనే అంటే ఆల్మోస్ట్ ఒక 28 డేస్లోనే దాదాపుగా ఒక 50-60% లక్షణాలు పూర్తిగా తగ్గిపోయి నార్మల్ అయిన పేషెంట్స్ కొన్ని వందల మందిని చూసాము మేము. అట్లాగే మళ్ళీ ఆ పరిస్థితి బారిన పడకుండా ఉండేదానికి ఎలా చేయాలనేది వాళ్ళకి అవగాహన కల్పించడం అనేది చాలా ముఖ్యం. ఇక్కడ మీరు చెప్పారు ఇక్కడ బయలాజికల్ క్లాక్ని తగినట్టుగా వాళ్ళ ఆహారంలో మార్పు చేసుకుంటూ వాళ్ళకి ఎప్పుడైతే ఈ సమస్యలతో బాధపడే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఫస్ట్ అప్పుడే చెప్పినామంటే వినడానికి ఇష్టపడరు, ఎందుకంటే ఆల్రెడీ నెంబర్ ఆఫ్ కన్సల్టేషన్స్ అయిపోయి ఉంటాయి, అందరు ఇవే చెప్తున్నారనే భావంతోటే వస్తూ ఉంటారు. సో ఫస్ట్ వాళ్ళని ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి తీసుకురావడం కష్టతరమైన పని, ఎందుకంటే మానసికంగా వాళ్ళని సన్నద్ధం చేసుకుంటూ ఈ వైద్యం చేసినట్టే పూర్తి స్థాయిలో వితిన్ 40 డేస్లోనే దాదాపుగా లక్షణాల నుంచి పూర్తిగా బయటకు రావడం అనేది చూడొచ్చు.
1: ముఖ్యంగా ఏ తప్పిదం చేస్తే ఈ సమస్య వచ్చిందో, కోలుకున్న తర్వాత తిరిగి అదే తప్పిదం చేస్తే మళ్ళీ సమస్య బారి పడే అవకాశం
0: ఖచ్చితంగా ఉంటుందండి. ఖచ్చితంగా ఉంటుంది. మనకి నిదాన పరివర్జనం అంటాం ఆయుర్వేద పరంగా, ఒక ప్రత్యేకమైన సూత్రం మాకు అది నిదాన పరివర్జనం. నిదానం అంటే కారణాలు, ఏ అయితే వ్యాధులకి కలిగించడానికి పరిస్థితులకు దారితీసే కారణభూతమైన పరిస్థితులు ఉన్నాయో వాటిని ఎప్పుడైతే దూరం చేస్తామో వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది, ఆ వ్యాధి పడకుండా కూడా ఉంటాం, దాన్ని నిదాన పరివర్జనం అంటాం.
1: చాలా మంచి విషయాలు తెలియజేసే డాక్టర్ గారు నమస్కారం.
0: నమస్తే అండి.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఆయుర్వేద చికిత్స అంశం గురించి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జీకే రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
2: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
1: అంతా మంచిగున్నాను రా.
2: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
1: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
2: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
1: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? బాగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
2: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
1: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
3: ఆయనకేం చెప్పగలుగుతానా?
1: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చిన రా. ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
2: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
3: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
2: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
4: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
2: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
4: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
3: ఏందయ్యా ఎడిపోతున్నావు?
2: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే, ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
5: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
0: ఈ ఉదయం 10:03 వినండి 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఒగ్గు కథ బీరప్ప కథ. వినిపిస్తారు శ్రీ ఒగ్గు ధర్మయ్య బృందం.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

0: Riders beat Mumbai Indians by 4 wickets to keep their playoff hopes alive. And with that, we end the morning news. Have a great day.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
2: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు వయలిన్ వాద్య కచేరి వింటారు. వయలిన్ సహకారం శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి, వాద్య సహకారం మృదంగంపై శ్రీ వివి రమణమూర్తి. కార్యక్రమంలో ముందుగా వినండి యదుగుల కాంభోజిరాగంలో త్యాగరాజస్వామి కృతి హెచ్చరికగా రారా ఖండచాపుతాళం.

మీరింతవరకు శ్రీ ఎన్ కృష్ణమాచార్యుల గారి వయలిన్ వాద్య కచేరీ విన్నారు. వయలిన్ సహకారం శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి, మృదంగ సహకారం శ్రీ వివి రమణమూర్తి. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 9 గంటలు, వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ను గ్లోబల్ టెక్ ట్రావెల్ క్లస్టర్గా మార్చేందుకు కృషి చేస్తున్నట్టు రాష్ట ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు

తెలిపారు. నిన్న హైటెక్ సిటీలో అమెరికాకు చెందిన ప్రముఖ సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ను ఆయన లాంఛనంగా ప్రారంభించి నగరాభివృద్ది ప్రణాళికలను వివరించారు. తెలంగాణలో మౌలిక వసతుల విస్తరణకు శాస్కీ కింద అదనంగా 5,000 కోట్ల రూపాయల మూలధన వ్యయం కేటాయించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన నిన్న నిర్మలా సీతారామన్తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతి పత్రాలు సమర్పించారు. ప్రజాసేవ, పారదర్శకత, సమస్యల పరిష్కారంలో చొరవలతోనే అధికారులకు గుర్తింపు లభిస్తుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. నిన్న మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థలో శిక్షణ పొందుతున్న ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన ఆయన, అధికారుల ప్రతి నిర్ణయంలో ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యం కావాలని సూచించారు. పిల్లలు, యుక్త వయస్కులను రోడ్డు ప్రమాదాల నుంచి రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో రోడ్ సేఫ్టీ యాక్షన్ ప్లాన్ ఫర్ చిల్డ్రన్ 2030పై తొలి రాష్టస్థాయి సమావేశం నిర్వహించింది. రవాణా కమిషనర్ కె ఇలంబర్తి అధ్యక్షతన యునిసెఫ్ సహకారంతో జరిగిన ఈ సదస్సులో వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొని బాలల భద్రతపై చర్చించారు. ఉపాధి హామీ పనులను వేగవంతం చేసి జూన్30లోగా పూర్తి చేయాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్ అధికారులను ఆదేశించారు. నిన్న కలెక్టర్లతో జరిపిన సమీక్షలో జూలై 1 నుంచి వీబీజీ రామ్జీ పథకం వర్తిస్తుందని చెబుతూ రోజువారీ కూలీల సంఖ్యను 15 నుండి 20 లక్షలకు పెంచాలని సూచించారు. జూన్2న కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సింగరేణి అధికారులు నిన్న సమీక్షించారు. ఇన్ఛార్జ్ జీఎం కె అజయ్ కుమార్ ఆదేశాల మేరకు డీజీఎం కేశనారాయణరావు నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో వేడుకలను విజయవంతం చేయడానికి వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ సంస్థ నిర్మిస్తున్న దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ కొన్ని నెలల్లోనే అందుబాటులోకి రానుంది. ఏఐ, క్లౌడ్ సేవలకు పెరుగుతున్న గిరాకీ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నట్టు మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ వెల్లడించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ముంబై ఇండియన్స్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి నీవల్లే నీవల్లే చిత్రం నుండి హారిస్ జయరాజ్ సంగీత సారథ్యంలో కార్తీక్ క్రిష్ హరిణి గానం చేసిన భువనచంద్ర గీతం.

హారిస్ జయరాత్ సంగీత సారథ్యంలో మరొక పాట వినండి. చిత్రం ఆరెంజ్, గానం నరేష్ అయ్యర్, రచన వనమాలి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు

0: ఈ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: మాపుల వందాచే
1: సూపర్ మచ్చి
0: తందాచే తందాచే ఎంగ వీట్టు తంగ తిరయ వంకయ్యల తందాచే
1: సూపర్ మచ్చి.

0: ఏంటి, ఏదో సీరియస్ గా వింటున్నావు?
1: హా, రేడియోలో మంచి ప్రోగ్రామ్ వస్తుంటే వింటున్నా.
0: ఒకవైపు ఐపీఎల్ అంటూ ఇంత క్రికెట్ ఫీవర్ నడుస్తూ ఉంటే నువ్వు రేడియో వింటున్నావా?
2: వందనం ఆకాశవాణికి, వందనం అమృత శ్రేణికి.
1: సరే, ఐపీఎల్ అంటున్నావు, క్రికెట్ అంటున్నావు, నీకు అసలు హర్ష భోగ్లే తెలుసా?
0: ఎందుకు తెలీదు, ఫేమస్ క్రికెట్ కమెంటేటర్ కదా, ఆయన కమెంటరీ చెప్తూ ఉంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళవో తెలుసా?
1: ఆయన ప్రయాణం మొదలుపెట్టింది కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతోనేనంట.
0: అవునా?
1: అవును, యువవాణి ఇంగ్లీష్ కాంపియర్ గా.

0: అలాగే గొల్లపూడి మారుతీరావు గారు తెలుసు కదా.
1: ఆయనెందుకు తెలీదు, దర్శకులు రచయిత నటుడిగా తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరు ఆయనది.
0: ఆయన ప్రస్థానం కూడా ఆకాశవాణితోనే మొదలైందంట.
2: నా ముందు కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. ఇది శ్రవణ మాధ్యమంలోంచి వచ్చిన వారికి కొత్తగా కలిసి వచ్చిన ఆకాశం. అన్ని మాధ్యమాల్లో పనిచేసిన వాడిగా ఇప్పటికీ నేను రేడియో నాటకానికే ప్రథమ స్థానాన్ని ఇస్తాను. సో బై ఫార్ రేడియో ఇస్ ది బెస్ట్ మీడియా.
0: రాజకీయ రంగమైనా, క్రీడా రంగమైనా, సినిమా రంగమైనా, ఏ రంగంలో అయినా ఎదిగిన ఎంతో మంది ఆకాశవాణితోనే ప్రయాణం మొదలు పెట్టారంట.
1: అటా అటా అంటున్నావు, నీకెవరు చెప్పారు? నువ్వు ఎక్కడ విన్నావు?
0: ఇంకెక్కడ, మన ఆకాశవాణిలోనే. 1936లో మొదలైన ఆకాశవాణి ఈ సంవత్సరంతో 90 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది గొప్పవారిని పరిచయాల ద్వారా, చర్చా కార్యక్రమాల ద్వారా మరొక్కసారి వారి ప్రయాణాన్ని మనకు గుర్తు చేస్తుంది.
1: అవునా? అయితే నేను వింటాను.
0: తప్పక వినాల్సిందే.

మరువకండి, ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రతి ఉదయం 10 గంటలకు మీ అభిమాన ఆకాశవాణిలో.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సాయంత్రం 7:15 పంట పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తోంది. ఇందులో వేసవి కాలంలో పోషకాహారం ప్రాముఖ్యత గురించి రాజేంద్రనగర్ కాలేజీ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి ఈ జ్యోత్స్నా గారు శ్రోతలడిగే ప్రశ్నలకు సందేహాలకు సరైన సమాధానాలు తెలియచేస్తారు. ప్రియమైన శ్రోతలు, మీకున్న సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, ప్రామాణిక సమాధానాలు పొందండి. మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జతచేసి 2324 0852, మరొక నంబర్ 2324 0853. ఈ నంబర్లకు కాల్ చేయవచ్చు. నంబర్లు మరొకసారి ఎస్టీడీ కోడ్ 040 జతచేసి 2324 0852, 2324 0853.

మీరు విన్న ఆ పాట మిర్చీ చిత్రంలోనిది. పాడినవారు విజయప్రకాష్, అనిత. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. రచన రామజోగయ్య శాస్త్రి. ఇప్పుడు వినండి కోటి సంగీత సారథ్యంలో శంకర్ మాదేవన్ బృందం గానం చేసిన సిరివెన్నెల గీతం, చిత్రం నువ్వు నాకు నచ్చావు.

చిత్రసీమ వింటున్నారు. ఇప్పుడు వినండి మహాత్మ చిత్రం నుండి కార్తీక్ సంగీత గానం చేసిన సిరివెన్నెల గీతం, సంగీతం విజయ్ ఆంటోనీ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ వెలుపల గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు కంపెనీలకు ప్రోత్సాహం అందించేలా ప్రత్యేక పాలసీ రూపొందించాలని, జిల్లాలకు ఐటీ వెలుగులు విస్తరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు, పెట్టుబడిదారులకు సహకరించేందుకు ఇన్వెస్ట్ తెలంగాణ పేరిట ప్రత్యేక ఏజెన్సీని ప్రారంభించాలని స్పష్టం చేశారు. నిన్న ఐటీ పరిశ్రమల శాఖలపై

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో మౌలిక వసతుల విస్తరణకు శాస్కీ కింద అదనంగా 5,000 కోట్ల రూపాయల మూలధన వ్యయం కేటాయించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన నిన్న నిర్మలా సీతారామన్తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతి పత్రాలు సమర్పించారు. ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్ అభినందనలు తెలిపారు. సైప్రస్ అధ్యకులు నికోస్ క్రిస్టోడౌలిడెస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. ముంబై విమానాశ్రయంలో నికోస్ కు మహారాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వాగతం పలికారు. భారత్లో ఎబోలా భయం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. వైరస్ నియంత్రణకు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఎయిర్పోర్టులు, సరిహద్దుల్లో హైఅలర్ట్ ప్రకటించి స్క్రీనింగ్, క్వారంటైన్ ప్రోటోకాల్ను అమలు చేయాలని ఆదేశించింది. అలాగే ల్యాబ్ పరీక్షలు, ఆసుపత్రుల సన్నద్దతపై పటిష్ట పర్యవేక్షణ చేపట్టింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. తెలంగాణలో ఎండల తీవ్రత పెరిగిపోవడంతో అన్ని జిల్లాలకు హైఅలర్ట్, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 9 జిల్లాల్లో 46 డిగ్రీలు దాటింది. తీవ్ర వేడిగాలుల వల్ల వడదెబ్బతో 11 మంది మృతి చెందడంతో ప్రజలు పగటిపూట బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వినండి. ఒగ్గు కథ, వీరప్ప కథ వినిపిస్తారు శ్రీ ఒగ్గు ధర్మయ్య బృందం.

కలకొండ పట్నం వేళ తొంతి రాజు శివ తొంతి రాజు భార్య ఆడవండి కనుక నేను తమరగానే తొంతి మీద తొంతులు కొట్టంగా ఏడు తొంతులు పెట్టంగా కొట్టిన శివ తొంతి రాజు అటువంటి రాజ్యం దేశం వెళ్తురు కడుపుల సంతానం లేక నాగుల కొండ పట్నముల కోటొక్క పూజలు చేయవట్టి వేదాంతం పంచంగం చూపెట్టగా అటువంటి ఇంకే బాయి తోడాలి బాయి ఇళ్లతోటి పూజ కడితే సంతానం అయితే చెప్పిండు భగవంతుడు అటువంటి ఇంకే నేను శుక్రవారం నాడు చక్కని గడియలో బాయి తోడినారు బాయి ముహూర్తం చేసినారు కలికి శోభనల బాయి అని పేరు పెట్టిరి బాయిల లీళ్ళతో పూజ చేసినప్పుడే బాయిల లీళ్ళు తెచ్చి నారింజ చెట్లు పెట్టి నారింజ చెట్లు నీళ్లు పోసినప్పుడే నారింజ పండ్లు పక్షులు తిని పక్షులు దివనార్తి పెట్టినప్పుడు

యొక్క రోజున నారదుడని పేరు పెట్టి కొడుకు పుట్టినాక 5 ఏళ్ళకు ఆడవీళ్ళ కావాలని అదే నీళ్లతోటి ఆ బాయిల నీళ్ళు దోషుల్లో పట్టుకుని సూర్య నమస్కారం చేసినప్పుడే ఆడవిళ్ళ సూరమ్మ మరి ఆడవిళ్ళ పుట్టింది సూరమ్మ అని పేరు పెట్టుకొని మరి కాడు దగ్గర అయినారు కొడుకు దూరం అయినారు మోసేతుల ముందడికైనా మోసేతుల మోకాళ్ళు వెనకకైనాయి బ్రహ్మవాకు ఇంపినాడు యమ ధర్మరాజు పిలుపులు అందినయ్యే శివదంతి మహారాజు అమర అన్య చెల్లెలు పైలమని తమ్మిని కొడుకు చేతులు పెట్టిరి వాళ్ళు ఎప్పుడైతే ప్రాణం వదిలిపెట్టిరో రాజే నాదరుడు చెల్లెను దాత్తుడు

0: కానమ కృష్ణయ్య గుండ్లమీద రామయ్య శాస్త్రాజ్ఞులైన అటువంటి వాళ్ళ బిడ్డను తీసుకొచ్చి గంధర్వ లగ్గమాడి కమల అంచిదేవిని మరి ఆడవిల్ల సూరమ్మ మరి నారదుడు ఏమో రాజమే వెళ్తున్నాడు సూరమ్మనే వదిన తోటి నిమ్మలంగం ఉన్నది రాజ ఉద్దేశం వేలకుండా నారదుడు ఏమంటాడు
1: రాజనారద ఓరీ మంత్రులారా ఓరీ బోయిలారా మన ఊరు లోపలున్న కానం కృష్ణయ్య గుండ్ల మీద రామయ్య సాధ్యుల గిల విలువ నంపి మా చెల్లె పేరు మీద నా పేరు

0: నారదుడు అని పేరు మీద నీ చెల్లె పేరు మీద అటువంటి వేదాంతం చూడబోతే, అయినా నీ గర్భం లోపల ఏడుగురు బిడ్డలు ఉట్టేది, ఒక పేరు రుద్రి అని కొడుకు నీకు ఉట్టేది ఉన్నది, నీ చెల్ల గర్భాన ఒక్క కొడుకు ఉడతడయ్యో, నీకు పక్కల బల్లె ముక్కుల కొయ్య ఓ నారదా, ముక్కుల కొయ్య ఏడుగురు బిడ్డలకు అటువంటి వెనకనేమి ఒక్కడే అన్నరాట.
1: వేదాలు ఇంకయ్య కానంకిస్తే నిజమేనంటారా? నిజమేనన్నప్పుడు మా చెల్లెకు నేనే

0: శంకరుని పూజారిని కాబట్టి శంకరుని పూజ చేసుకొని పోతున్న బామా కమలాంచి దేవి
1: తొప్పతోడికి అన్నం దొరగొల్ల పాలు కాకర ఆకలి రేకులోడికి అడిగినాది అటువంటి వెనక పూజ సామగ్రి తయారు చేసిందట. రాజనారదునికి చేతికి ఇచ్చినప్పుడు మరి శంకరుని పూజ కడుతున్నాడు నారదుడైనా.

0: శంకరునికి మాల్యం అందింది, నేను ఇప్పుడే పోతాను అటువంటి నారదుని చెల్లెని పెళ్ళియమని చెప్తాను అన్నాడే. భగ్న మండి నాడు జగ్గున మెరిసినాడు శివలింగంలో ప్రత్యక్షమైన శంకరుడు. ఏ నారద కటకట మారి కట్టెల్ని మారి కుంచన్న కులతోచి పంచన్న పాపకారి నా పూజ చేస్తవారు ఊరి నారదుడారా.
1: ఏమైంది స్వామి, ఏం తప్పు చేసిన, ఏం నేరం చేసిన స్వామి?
0: వచ్చలా నీ ముఖం చూడరాదురా.
1: ఏమైంది నాయన?
0: తోడ పుట్టిన తోడు సెల్లకు పెళ్లి అయ్యక నాకు వచ్చి పూజ చేస్తున్నావా? ఇప్పుడే వెళ్ళిపోయి నీ సెల్లె పెళ్లి చేసి వచ్చి నా పూజ చేస్తే నేను

0: అటువంటి శంకరుడు కళ్ళ చూసిండేనా? మరి నారదుని తోడబుడిన చెల్లె పెళ్లి అయ్యమని చెప్పిన పెళ్లి చేస్తున్న సీతలను అంజనమే చూసిండు శంకరుడు. అంజనంలో చూసేవరకల్లా ఒక ఊరి పోతలేడు, ఒక పిల్లగాన్ని అడుగుతలేడు.
1: అవును,
0: కుంటూ అని గుడ్డు అని పెళ్లి చేస్తున్నాడు, గుళ్ళ పొంటి తిరుగుతున్నాడు. ఆ కుంటూ అని గుడ్డు అని పెళ్లి చేస్తే మా చెల్లెనేమో కూటికి కావాలి, బావనేమో కాటికి కావాలి అని చెప్పి తిరుగుతున్నప్పుడే రే నారదుడా, ఆ కుంటూ అని గుడ్డు అని నేనే పుట్టిస్తానన్న శంకరుడు మాయ తెలవది. బ్రహ్మదేవుని పిలిచినాడు, ఐదేళ్ళు వాస్తవని స్తమోపి. మరి కళ్ళల్ల పూసు ముక్కుల సేవిడి, అటువంటి కాళ్ళు వంకర, చేతులు వంకర, మాను లోపల మాను బరువైన పుట్టించినాడు. బ్రహ్మదేవుని సాధ్యం మహిళ తీసిండు, మాను బరమయ్యన బొమ్మను ఏసయ్యమ్మ ధర్మ రాత దగ్గర ఆవశ్యది బ్రహ్మదేవునితో రాత రాపిచ్చి మాను బర్మ వీరుడు అంట ఉట్టిచ్చిండు. నారదుడు వచ్చే తొవ్వ లోపల మొఖాలు పోటీ పెట్టాలి, రెండు దిక్కుల రెండు రాళ్ళు పోటీ పెట్టి

0: మానభర్మ ఎక్కడ ఉండనియ్యి. రాజనారదుడు 12 గుర్రాల పగ్గి కట్టుకొని కొచ్చవేటి తువ్వల చూసేవరకల్లా అంద చందాలు ఎంత బాగున్నాడు.
1: మా చెల్లెకు బాలవీరుడు బాగున్నాడే, మా బావ మంచిగున్నాడు బావా.
0: ఓ
1: బావా, మా చెల్లెని చేసుకుంటావా? వరుడు దొరికిండని గుర్రం మీద గుండె పెట్టుకొని 12 గుర్రాల బగ్గి మీద కూర్చుండ పెట్టుకొని

దాటినాడు, కాకరి చెట్టు కింద తలగొట్టి లగ్గం చేసిండాడు. పిల్ల సూరమ్మ ఎంత పని చేసినవి అన్ను నాయన్న, మరి అచ్చంతలు బియ్యమేస్తే కరసైదని ఉసుకబట్టి ఉసుకేస్తున్నప్పుడే దేవతలంతా ఆ లోకం నుంచెల్లి అటువంటి వరహాలు ముచ్చాలి శ్రీ ముఖం చూడరా. తిరుపతి రంగం నింపుకొచ్చినాకని పుణ్యక్షేత్రాలలో పూజలు చేసినాక ముఖం చూడనట, బావు ముఖం చూడరాదు అటన్నాడు. నింబడి పెట్టుకొని అద్దాన పడివి లోపల తీసుకొచ్చే అడవి లోపల ఓ పాత శివాలయం ఉన్న శివాలయం లోపల కనుకనేమి నిద్రించిండ్రు. మరి బాబు దిక్కు చెల్లె దిక్కు నిద్రపోయినప్పుడు బూరుగు మూత తెచ్చి నడమ పెట్టిండు బట్ట కప్పిండు, వాళ్ళు నిద్రపోయినప్పుడు వెళ్ళిపోయిండు నారదుడైనా. సూర్యమ్మ దిగ్గు దిగ్గులే చూసే వరకల్లా అన్న కనపడుతుంది.

0: అందుకని అన్నారమ్మ, దేశవంతుల్ని ఎడగొట్ట ఎవరి నుంచి కాదు, దరిద్రులు పెట్ట ఎవరి నుంచి కాదు. దేశగల్ల తల్లి సూరమ్మ శంకరుని వేడుకున్నప్పుడు ఐదేళ్ళు ఆస్తమని ఇస్తమోపిన సంగమయ్యో, మల్లె పూల వర్షమై పడుతున్నదమ్ము, బుర్రహాలు ముచ్చాలు కుప్పలు కుప్పలు కూలుతున్నాయి సూరమ్మ దగ్గర. ముచ్చాలు ఎప్పుడైతే కుప్పలు పడబడ్డాయట,
1: అటువంటి సూరమ్మ తొక్కితే పాపం మొక్కితే పాపం అనుకో.

తొమ్మిది దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం ఒగ్గు కథ బీరప్ప కథ విన్నారు. మీకు అందించిన వారు శ్రీ ఒగ్గు ధర్మయ్య బృందం. ఇది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వినండి. మన్మథుడు చిత్రం నుండి ఎస్పి చరణ్ గానం చేసిన సిరివెన్నెల గీతం వినండి. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మీరు విన్న ఆ పాట గీతాంజలి చిత్రంలోనిది. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం. సంగీతం ఇళయరాజా, రచన వేటూరి. ఇప్పుడు వినండి మనసంతా నువ్వే చిత్రం నుండి ఎస్పి చరణ్, సుజాత గానం చేసిన సిరివెన్నెల గీతం. సంగీతం ఆర్పి పట్నాయక్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సరస్వతి అంత్య పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పుష్కరాల తొలిరోజు ఉదయం 5:43 పవిత్ర సంగమంలో తొలి పుష్కర స్నానం నిర్వహించబడింది. ఈ పుణ్యస్నానాన్ని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వాములు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు దంపతులు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ధార్మిక సలహాదారు గోవింద హరి తదితరులు ఆచరించారు. సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు నుంచి జూన్ 1 వరకు జరగనున్న సరస్వతి అంత్య పుష్కరాలకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సమగ్రంగా పూర్తి చేసిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. భారీగా తరలివచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. దేశ సమగ్రత, శాంతి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసిన నాయకుడని స్మరించుకున్నారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మంత్రి వాకిటి శ్రీ

హరి ఘనంగా నివాళులర్పించారు. ఆధునిక భారత నిర్మాణంలో రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నందుకుగాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్ అభినందనలు తెలిపారు. భారత్లో ఎబోలా భయం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. వైరస్ నియంత్రణకు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఎయిర్పోర్టులు, సరిహద్దుల్లో హైఅలర్ట్ ప్రకటించి స్క్రీనింగ్, క్వారంటైన్ ప్రోటోకాల్స్ అమలు చేయాలని ఆదేశించారు. అలాగే ల్యాబ్ పరీక్షలు, ఆసుపత్రుల సన్నద్దతపై పటిష్ట పర్యవేక్షణ చేపట్టారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. తెలంగాణలో ఎండల తీవ్రత పెరగడంతో అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 19 జిల్లాల్లో 46 డిగ్రీలు దాటింది. తీవ్ర వేడి గాల్పుల వల్ల వడదెబ్బతో 11 మంది మృతి చెందడంతో ప్రజలు పగటిపూట బయటకు రావద్దని అధికారులు సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVD ని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం యువవాణి సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో కె శృతి గారి సితార్ వాద్యం వింటారు. రాగ్ యమన్, విలంబిత్ మధ్యలై, తబలా సహకారం శ్రీ రిషికేష్ మహుర్కర్.

మీరింతవరకు యోవాని సంగీత కార్యక్రమంలో కె శృతి గారు వినిపించిన సితార్ వాద్యం విన్నారు. రాగ్ యమన్ విలంబిత్ మధ్యలై, తబ్లా సహకారం శ్రీ రిషికేష్ మహుర్కర్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% తో గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు సాయంత్రం 7:15 పంట పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తోంది. ఇందులో వేసవి కాలంలో పోషకాహారం ప్రాముఖ్యత, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి ఇ జ్యోత్స్న గారు శ్రోతలు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు సరైన సమాధానాలు తెలియజేస్తారు. ప్రేమైన శ్రోతలు, మీకున్న సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, ప్రామాణిక సమాధానాలు పొందండి. మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324 0852 2324 0853. అంశం మరొకసారి, వేసవి కాలంలో పోషకాహారం ప్రాముఖ్యత. ఫోన్ నెంబర్లు మరొకసారి ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324 0852 2324 0853 ఈ నెంబర్లకు కాల్ చేయగలరు. ప్రకటన విన్నారు.

0: మీరు విన్న ఆ పాట స్వర్ణకమలం చిత్రంలోనిది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. రచన సిరివెన్నెల, సంగీత సారథ్యం ఇళయరాజా.
1: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
2: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
1: అంతా మంచిగున్నాను రా.
2: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
1: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
2: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
1: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమగా అవారా? బాగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
2: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
1: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
3: ఆయనకేం చెప్పగలుగుతానా?
1: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చిన రా. ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
2: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
3: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో, ఉలికతలేడు పలుకుతలేడు, నాకైతే భయం అవుతుంది.
2: నడువే మరి, దవగానికి తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
4: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
2: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
4: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
3: ఏందయ్యా ఎడిపోతున్నావు?
2: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
5: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సుగమ్ సంగీత్ ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి పరమిట బెనర్జీ గారి రబీంద్ర సంగీత్ వింటారు. వాద్య సహకారం హార్మోనియం శ్రీ యకూబ్ అలీ, వయలిన్ శ్రీ టి శ్రీధర్ కుమార్, తబలా సహకారం శ్రీ జి వేణుగోపాల్ గౌడ్.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

0: Now, you are listening to Wildest Dreams by Taylor Swift, and coming up is a quick commercial spot.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పన్ను నేరాలు, మనీ ల్యాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి భారత్, ఇటలీ దేశాలు పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద టీబీని నిర్మూలించడానికి భారత్ ముందస్తు గుర్తింపు చర్యలు చేపట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీ చేరుకున్నారు. భారత్, ఇటలీ దేశాలు నిన్న తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకుంటున్నట్టు ప్రకటించాయి. వ్యవసాయం, కీలక ఖనిజాలు, ఆయుర్వేదం, సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతీయ నర్సులు, భారతదేశం నుండి ఇటలీకి వెళ్లే ప్రక్రియను సులభతరం చేయడం వంటి రంగాల్లో ఇరుదేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పన్ను నేరాలు, మనీ ల్యాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి కూడా ఇరుదేశాలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోదీ షిప్పింగ్, రేవుల ఆధునీకరణ, బ్లూ ఎకానమీ రంగాలపై ఇరుదేశాలు కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా ఇతర ఉద్రిక్తతలకు సంబంధించి ఇరుదేశాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని చెప్పారు. అన్ని సమస్యలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలనేది భారతదేశ వైఖరి అని మోదీ స్పష్టం చేశారు.
1: భారత్ ఆర్ ఇటలీ ఏక మత హై కి ఆతంకవాద్ మానవతా కే లియే గంభీర్ చునౌతీ హై. టెర్రర్ ఫైనాన్సింగ్ కే ఖిలాఫ్ హమారీ సాజా పహల్ నే పూరే విశ్వ కే సామ్నే ఏక్ మహత్వపూర్ణ ఉదాహరణ ప్రస్తుత కియా హై. యుక్రెయిన్, పశ్చిమ ఏషియా తథా అన్య తనావో కో లేకర్ హమ్ లగాతార్ సంపర్క్ మే రహే హై. భారత్

0: का मत स्पष्ट है कि सभी समस्याओं का समाधान डायलॉग और डिप्लोमेसी के माध्यम से होना चाहिए.
1: సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించడానికి, రెండు పురాతన నాగరికతల మధ్య చర్చలను బలోపేతం చేయడానికి భారత్, ఇటలీ దేశాలు 2027 సంవత్సరాన్ని సంస్కృతి పర్యాటక సంవత్సరంగా జరుపుకోనున్నాయి. ఈ చర్య ఇరు దేశాల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడానికి, సాంస్కృతిక దౌత్యాన్ని మరింత బలోపేతం చేయడానికి సహాయపడుతుందని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ తెలిపారు. ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలు అనేవి కేవలం రాజకీయ ఆర్థిక సంబంధాల ద్వారానే కాకుండా ప్రజల మధ్య ఏర్పడే సంబంధాల ద్వారా కూడా ఏర్పడతాయని ఆమె పేర్కొన్నారు. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద టీబీని నిర్మూలించడానికి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీనింగ్, ముందస్తు గుర్తింపు చర్యల్లో ఒకదానిని చేపట్టిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఊపిరితిత్తుల ఆరోగ్య స్క్రీనింగ్పై మంత్రుల దృక్పథాలు అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ విషయాలు వెల్లడించారు. ఇంటింటికి వెళ్లి పరీక్షించడం, మొబైల్ స్క్రీనింగ్ బృందాలు, కమ్యూనిటీ ప్రచారాలు, అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా వెనుకబడిన బలహీన వర్గాల ప్రజల్లో క్షయవ్యాధి కేసులు చురుగ్గా గుర్తించే ప్రక్రియను దేశం మరింత విస్తృతం చేసిందని చెప్పారు. క్షయవ్యాధి, ఇతర ఊపిరితిత్తుల వ్యాధులను గుర్తించడానికి భారత్ ఆధునిక రోగ నిర్ధారణ పద్ధతులను పెంచిందని మంత్రి పేర్కొన్నారు. రోగ నిర్ధారణలో జరిగే ఆలస్యాన్ని తగ్గించడానికి, ముఖ్యంగా మారుమూల వైద్య సేవలు సరిగ్గా అందని ప్రాంతాల్లో మాలిక్యులర్ టెస్టింగ్ ప్లాట్ఫామ్లు, డిజిటల్ టెస్ట్, చెస్ట్ ఎక్స్రే సేవలు, కృత్రిమ మేధస్సు ఆధారిత విశ్లేషణ సాధనాలు, చేతితో పట్టుకునే స్క్రీనింగ్ పరికరాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నట్టు నడ్డా వివరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇద్దరు కాంగ్రెస్ సభ్యులతో సహా మొత్తం 23 మంది సభ్యులను మంత్రివర్గంలోకి తీసుకుంది. 1967 తర్వాత రాష్ట మంత్రివర్గంలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కి ప్రాతినిధ్యం లభించడం ఇదే తొలిసారి. ఈ కొత్త మంత్రివర్గంలో 4 మహిళా మంత్రులు కూడా ఉన్నారు. కొత్త సభ్యులతో ఈ ఉదయం లోక్ భవన్లో రాష్ట గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రభుత్వానికి మద్దతిస్తున్న వివిధ పార్టీల నాయకులు కూడా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యారు. తాజా విస్తరణతో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్తో కలిపి మంత్రివర్గంలోని మొత్తం మంత్రుల సంఖ్య 32 చేరింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినాన్ని పాటిస్తున్నారు. సాధారణ ప్రజల బాధలను తెలియజేయడం ద్వారా, ఉగ్రవాదం దేశ ప్రయోజనాలకు ఎలా నష్టం కలిగిస్తుందో చూపించడం ద్వారా యువతను ఉగ్రవాదానికి, హింసా మార్గానికి దూరం చేయడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఈరోజున ఇతర కార్యక్రమాలతో పాటు ప్రతిజ్ఞా స్వీకార కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. 1991లో ఇదే రోజున మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఉగ్రవాదుల కుట్రకు బలయ్యారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. భారత్ ఆధ్యాత్మిక సాధన ఆరాధనలతో పాటు శౌర్యం, పరాక్రమం, సర్వజన సంక్షేమాలకు పవిత్రమైన భూమి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈరోజు సోషల్ మీడియా పోస్టులో ఒక సంస్కృత శ్లోకాన్ని పంచుకుంటూ, గొప్ప వారసత్వం, ప్రాచీన సంస్కృతి కలిగిన ఈ పవిత్ర భూమి అందరినీ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు, శ్రేయస్సుతో ఉంచాలని మోదీ ఆకాంక్షించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, దక్షిణ కొరియా మంత్రి క్వాన్ ఓయుల్ ఈరోజు సంయుక్తంగా సియోల్లో భారతీయ యుద్ద స్మారకాన్ని ప్రారంభించారు. కొరియా యుద్దం ముగిసి 75 పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఈ స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, కొరియా ద్వీపకల్పంలో శాంతి, మానవతా సహాయం కోసం భారత్ అందించిన సహకారాన్ని గుర్తు చేశారు. రెండు దేశాల ఉమ్మడి చరిత్ర, త్యాగాలు భారత్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి బలమైన పునాదిగా ఉపయోగపడుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. భారత సైనికుల పాత్రను స్మరించుకోవడం వల్ల ప్రజల మధ్య పరస్పర అవగాహన

0: బలపడుతుందని, ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక బంధాలపై సరికొత్త దృష్టి సారిస్తుందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్లోని పాసిఘాట్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్లో ఈశాన్య రాష్ట్రాల్లో ఆయిల్ పామ్ వేగవంతమైన అభివృద్దికి వ్యూహాత్మక పరిష్కారాలు అనే అంశంపై 3 రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈశాన్య కొండ ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగును వేగంగా విస్తరించడానికి వ్యూహాత్మక విధానాలు రూపొందించడం, కేంద్ర ప్రభుత్వ ఆత్మ నిర్బర్ భారత్ మిషన్కు అనుగుణంగానే నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించడానికి ఒక ప్రణాళికను సిద్దం చేయడం ఈ వర్క్షాప్ ముఖ్య ఉద్దేశం. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ముంబై ఇండియన్స్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లలోని పలు ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈరోజు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉండవచ్చని పేర్కొంది. అలాగే రాబోయే 2 రోజుల పాటు ఒడిశా, ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా వేడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పన్ను నేరాలు, మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి భారత్, ఇటలీ దేశాలు పలు అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేశాయి. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద టీబీని నిర్మూలించడానికి భారత్ ముందస్తు గుర్తింపు చర్యలు చేపట్టిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినాన్ని పాటిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పద్మకళ. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో మహిళా రిజర్వేషన్ల ప్రక్రియకు దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పునాది వేశారని, ఆయన స్ఫూర్తితో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో యాసంగి పంట కొనుగోళ్ల సంక్షోభంపై రాబోయే కేబినెట్ సమావేశంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. పవిత్ర సరస్వతీ నది అంత్యపుష్కరాలు ఈరోజు వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగడంతో అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దేశానికి సాంకేతికతను పరిచయం చేసి ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిన గొప్ప దార్శనికుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. సరళీకృత ఆర్థిక విధానాలతో దేశాన్ని అభివృద్ది పథంలో నడిపించిన ఘనత ఆయనదే అన్నారు. దేశంలో మహిళా రిజర్వేషన్ల ప్రక్రియకు ఆయనే పునాది వేశారని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ స్ఫూర్తితో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. తక్షణమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ 33% మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఇండియా కూటమి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని స్పష్టం చేశారు.
1: రాజకీయాలలో సముచితమైన స్థానం ఉండాలి. స్థానిక సంస్థల్లో గాని ప్రజా పాలనలో గాని భాగస్వాములను చేస్తే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది అని భావించి స్థానిక సంస్థల్లో ఈ దేశంలో మొట్టమొదటిసారి మహిళా రిజర్వేషన్లను తీసుకొచ్చిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. తక్షణమే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి ఎలాంటి శశబిశలకు ఎలాంటి చర్చలకు తావు లేకుండా తక్షణమే 33% శాసనసభలలో లోక్సభలో మహిళా రిజర్వేషన్ల కోసం మీరు బిల్లు ప్రవేశపెట్టండి. 100% కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి సంపూర్ణమైన మద్దతు మీకు ఇవ్వడం జరుగుతుంది.
0: దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని న్యూఢిల్లీలోని వీర్ భూమి వద్ద ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన రాజీవ్ గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి

0: దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సమాచార సాంకేతిక రంగానికి బలమైన పునాదులు వేసిన మహానేత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్లోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆధునిక భారత నిర్మాణంలో రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కంప్యూటర్ విప్లవం, టెలికమ్యూనికేషన్ రంగ అభివృద్ది, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం వంటి కీలక సంస్కరణల ద్వారా దేశాన్ని ఆధునిక యుగంలోకి తీసుకువెళ్లిన నాయకుడిగా రాజీవ్ గాంధీ చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న పంట కొనుగోళ్ల సంక్షోభంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 2 నెలలుగా కొనుగోలు కేంద్రాల్లో రైతులు అష్టకష్టాలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట అమ్ముకోలేక రోజుల తరబడి వేచి చూస్తూ కొనుగోలు కేంద్రాల వద్దే దాదాపు 10 మంది రైతులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని లేఖలో పేర్కొన్నారు. అకాల వర్షాలకు పంట కొట్టుకుపోతుంటే రైతులు నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 23న జరగబోయే కేబినెట్ సమావేశంలోనైనా ముఖ్యమంత్రి కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పవిత్ర సరస్వతి అంత్య పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పుష్కరాల తొలి రోజైన ఈ రోజు ఉదయం 5:43 పవిత్ర త్రివేణి సంగమం వద్ద తొలి పుష్కర స్నానం నిర్వహించారు. కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పవిత్ర స్నానాలు ఆచరించారు. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ధార్మిక సలహాదారు గోవిందహరి, శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు, మల్లెడ్డి రంగారెడ్డి కూడా పుష్కర స్నానాలు చేసిన వారిలో ఉన్నారు. పుష్కరాల ప్రారంభం కావడంతో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తులు సౌకర్యవంతంగా సురక్షితంగా పుష్కర స్నానాలు నిర్వహించుకునేలా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. పవిత్ర సరస్వతి అంత్య పుష్కర మహోత్సవం సందర్భంగా భక్తులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు నుంచి 1 జూన్ తేదీ వరకు జరిగే ఈ పుష్కరాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. కాళేశ్వరంలోని త్రివేణి సంఘం వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దైవానుగ్రహం పొందాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. పుష్కరాల కోసం తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పుష్కర స్నానాలకు వచ్చే భక్తులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని రేవంత్ రెడ్డి సూచించారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని నిల్వాయిలో జీవ వైవిధ్య వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ప్రకృతి మిత్ర పర్యావరణ సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు పర్యావరణంపై అవగాహన కలిగించేలా వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి మిత్ర వ్యవస్థాపకుడు రాష్ట్రపతి అవార్డు గ్రహీత గుండేటి యోగేశ్వరి మాట్లాడుతూ,
1: వివిధ రకాల మట్టితో చేసినటువంటి కొబ్బరి పీచు, జనుము, వెదురుతో చేసినటువంటి పదార్థాలను తయారు చేసి ప్రదర్శించడం జరిగింది. ప్రజల్లో కూడా జీవ విద్య రక్షణ గురించి మా వంతుగా కృషి చేస్తున్నాము. నేను ప్రకృతి మిత్రను 2024 వ్యవస్థాపన చేసేసి మంచిర్యాల జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో మా వంతుగా సేవలందుకు కృషి చేస్తున్నాము. ఇలా ప్రతి పౌరుడు ఒక బాధ్యత తీసుకుని మనం కృషి చేసినట్టయితే తప్పనిసరిగా మళ్లీ జీవ వైద్యం అయినటువంటి బతుకుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను.
0: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమాన్ని కృషి చేస్తూ వారికి అండగా నిలబడుతుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ మండల ప్రజాపరిషత్ పాఠశాలలో అలింకో సంస్థ సహకారంతో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అవసరమైన ట్రైసైకిళ్లు, వీల్ చైర్లు, వాకింగ్ స్టిక్స్ పంపిణీ చేస్తుందని, దివ్యాంగుల అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని అన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజా సమస్యలు, అభివృద్దిపై శాసనమండలిలో ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ నుండి విడిపోయి కొత్తగా ఏర్పడిన మల్కాజ్గిరి కార్పొరేషన్లో అభివృద్ది ప్రణాళికపై ప్రజాప్రతినిధుల నుంచి ప్రతిభావనలు స్వీకరించారు. జూన్ 2వ తేదీలోపు ఇందిరా మహిళా శక్తి భవన సముదాయాన్ని పూర్తి చేసి సంబంధిత

శాఖ అధికారులకు అప్పగించాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉపాధి హామీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ నిధులతో నిర్మిస్తున్న అంగన్వాడీ భవనాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, మహిళా సంఘ భవనాలు తదితర నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మండేపల్లి ప్రభుత్వ ఐటీఐ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో 2026-27 సంవత్సరానికి గాను మొదటి దశ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ కవిత తెలిపారు. అభ్యర్థులు సంబంధిత పత్రాలు, 6 తరగతులు చేరిన స్టడీ సర్టిఫికేట్స్, టీసీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో సహా ఈ నెల 25 నుండి జూన్ 8 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలో మహిళా రిజర్వేషన్ల ప్రక్రియకు దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పునాది వేశారని, ఆయన స్ఫూర్తితో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో యాసంగి పంట కొనుగోలు సంక్షోభంపై రాబోయే కేబినెట్ సమావేశంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. పవిత్ర సరస్వతీ నది అంత్య పుష్కరాలు ఈరోజు వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరగడంతో రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 19 జిల్లాల్లో 46 డిగ్రీలు దాటింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు వినొచ్చు.

0: ఈనాటి కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తీ, గిరిగమనం, యాత్ర వ్యాసాలపై పుస్తక సమీక్ష. గిరిగమనం రచయిత గిరిజా పైడిమర్రి, సమీక్షకురాలు శాంతిశ్రీ బెనర్జీ.
1: సమీక్ష దాని శీర్షిక మహిళల యాత్రా సాహిత్యంలో మరో కలికి తురాయి. యాత్రలు చేయటమే కాకుండా తమ యాత్రానుభవాలను తెలుగులో లిఖిత రూపంలో మనకు అందించిన మహిళలు 20వ శతాబ్దపు ఉత్తరార్ధం నుంచి ఉన్నారు. ఏడిదము సత్యవతి, టంగుటూరి సూర్యకుమారి, నాయని కృష్ణకుమారి, సినీ నటి భానుమతి రాసిన యాత్రా సాహిత్యం అందుకు మంచి ఉదాహరణ. మాచవరపు ఆదినారాయణ గారి పుస్తకం తెలుగువారి ప్రయాణాలలో ఆ వివరాలు మనకి లభిస్తాయి. ఈ మధ్యకాలంలో యాత్రా సాహిత్యం రాస్తున్న మహిళలలో జ్యోతి, రెహానా, నర్మదారెడ్డి, పి విజయలక్ష్మి, శాంతిశ్రీ బెనర్జీ, స్వర్ణకిలారి, స్వాతి పంతుల, శాంతి ప్రబోధ, గిరిజా పైడిమర్రి ముఖ్యులు. పిఎస్ఎం లక్ష్మి, రమా శాండిల్య, సంధ్యా ఎల్లాప్రగడ, మాలాకుమార్ పుణ్యక్షేత్రాల యాత్రల గురించి వివరంగా రాస్తున్నారు. వీరందరిలో విస్తృతంగా యాత్రల గురించి రాస్తున్న మహిళ గిరిజా పైడిమర్రి. వివిధ పత్రికల్లో తరచుగా వస్తున్న ఆమె యాత్రా వ్యాసాలే అందుకు నిదర్శనం. అంతేకాకుండా

2025 డిసెంబర్లో వచ్చిన గిరిగమనం యాత్రా సాహిత్యానికి సంబంధించిన ఆమె మొదటి పుస్తకం. 184 పేజీలలో ఆమె రాసిన 22 యాత్రా కథనాలు మనల్ని ఆది నుంచి అంత్యం వరకు ఆసక్తిగా చదివించటమే కాకుండా మనసుకు హత్తుకొని ఉల్లాసపరుస్తాయి. యాత్రల ప్రాసంగికత గురించి ఒక్కాణిస్తూ ఆమె అంటారు, అనాదిగా సంచారం వల్లనే మనిషి ఈనాటి అభివృద్ధిని సాధించాడు. మనల్ని మనం చట్టంలో బిగించుకోకుండా 4 గోడలను దాటుకొని విస్తృతంగా ప్రయాణించినప్పుడే మనం మరింత విస్తృతం అవుతాం. కొత్త ప్రదేశాలు, కొత్త మనుషులు మనసును ఉత్సాహపరుస్తాయి. ఆమె చేసిన ప్రతి యాత్ర గురించి సావకాశంగా రాయడం వీలు కాదు, కాబట్టి పుస్తకంలో నన్ను అత్యంత అమితంగా ఆకట్టుకున్న అంశాలను ప్రస్తావిస్తాను. ముందుగా చూసిన కొన్ని ప్రదేశాల గురించి ఆమె వ్యక్తపరిచిన అభిప్రాయాలు, ఆలోచనలు ఆమె సునిశిత పరిశీలన దృష్టికి తార్కాణం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఛతర్పూర్ జిల్లాలోనున్న ఖజురహోలో కేవలం శృంగార శిల్పాలుంటాయని మనం అనుకుంటాం. శృంగార శిల్పాలు కేవలం 10% మాత్రమే ఉన్నాయని, సామాన్య ప్రజల దైనందిన జీవితంలోని సంఘటనలు కూడా శిల్పాలుగా మలచబడ్డాయని, ప్రతి శిల్పాన్ని పరిశీలనగా చూస్తే ఆ కాలం నాటి ప్రజల జీవన విధానం మనకు తెలుస్తుందని ఆమె వివరించారు. అలాగే గోవా ట్రిప్ గురించి రాస్తూ, గోవా అనగానే అందరికీ స్ఫురించేది సముద్ర తీరాలు, చర్చిలు, పాశ్చాత్య సంస్కృతి, పబ్బులు, వినోద కాలక్షేపాలు. కానీ పశ్చిమ కనుమల ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించటానికి వర్ష ఋతువులో అక్కడికి వెళ్ళామని, 4 రోజులు 4 వైపులకి వెళ్ళి రోజూ కనీసం 3-4 సెలయేర్లు, పూర్తిగా 11 జలపాతాలు చూశామని, దట్టమైన అడవిలో వానలో తడుస్తూ, ఎండలో ఎండుతూ, జలపాతాలలో స్నానాలు చేస్తూ బాహ్య ప్రపంచం మరిచి ప్రకృతిలో మమేకమయ్యామని మనల్ని ఊరిస్తూ రాశారు. ఈ విధంగా గోవాకు సంబంధించిన విభిన్న కోణాన్ని మన ముందుకు తెచ్చారు. వారణాసి గురించి రాస్తూ, పురాతన కాశీనగరం హైందవ సంస్కృతికి ఆలవాలంగా పేరుపడ్డది కానీ హిందూ ముస్లిం సంస్కృతి కనపడిందని అన్నారు. విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకుని మసీదుండటం దానికి తార్కాణమని, పాత కాశీనగరం అంతా హైదరాబాదు పాత బస్తీని తలపించిందని, అక్కడ ఇరుకైన సందుల్లో నడుస్తూ ప్రజల జీవన విధానాన్ని పరిశీలించగలిగానని పేర్కొన్నారు. నిరంతరము శవదహన సంస్కారాలు జరిగే హరిశ్చంద్రఘాట్కి కూడా వెళ్లారు. శవాలు కాలే ప్రదేశానికి ఆనుకుని ఉన్న చిన్న బస్తీలోని పిల్లలు అక్కడ నిర్భయంగా ఆడుకుంటున్నారని అన్నారు. ఆ ఘాట్లో దాదాపు 200 మంది పనిచేస్తున్నారని, రోజుకు 20 లేక 30 శవాలు వస్తాయని, ఒక్కొక్క శవానికి 8,000 చెల్లిస్తారని, పనిచేసే వారికి వచ్చేది రోజుకు 1,500 నుంచి 2,000 మాత్రమేనని, ఇక్కడ కూడా దళారులు ఉండటం శోచనీయం అంటూ మనకు తెలియని ఎన్నో విషయాలు తెలియపరిచారు. లక్షద్వీప్లో దొంగతనాలు జరగవని, ఎంత డబ్బున్నా ఎవరూ తీయరని, అక్కడి మనుషులు నీతి నిజాయితీలతో స్వచ్ఛంగా ఉంటారని, శ్రమజీవనానికి అలవాటు పడి కష్టపడుతున్నారని, మద్యపానం, పొగతాకటం లాంటివి కూడా అక్కడ లేవని వివరించారు. అత్యధిక శాతం ముస్లింలు ఉన్న లక్షద్వీప్ గురించి ఆమె వ్యక్తపరిచిన పరిశీలనలు, అభిప్రాయాలు ఆసక్తికరమైనవి, గుర్తించుకోదగ్గవి. తెలంగాణలోని మెదక్ జిల్లాలో మెదక్ వెళ్ళినప్పుడు మెదక్ కోటనే కాకుండా ఒక మసీదు, ఒక చర్చి, 3 పురాతన దేవాలయాలు సందర్శించామని, అది ఒక సెక్యులర్ టూర్గా మారిందని రాయటం ప్రశంసనీయం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చమోలీ జిల్లాలో ఉన్న వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ను వర్ణించిన విధానం మనలో ఆ ప్రదేశం తప్పకుండా చూడాలన్న కోరిక కలిగిస్తుంది. యాత్రికులకు సహాయపడే ఎన్నో సంస్థల గురించిన సమాచారం కూడా మనకి ఈ పుస్తకంలో లభిస్తుంది. ఎన్నో ట్రిప్స్ నిర్వహిస్తూ దేశమంతా బ్రాంచ్లు ఉన్న యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకృతిని రక్షించే బాధ్యతను కూడా చేపట్టిందని చెప్పారు. అడవుల్లోకి వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ వస్తువులు తీసుకుపోకూడదన్నది వారి నియమం. అంతేకాకుండా అక్కడ కనిపించిన ప్లాస్టిక్ వస్తువులను సేకరించి తీసుకురావడం కూడా వారి నియమం. ఈ విధంగా పర్యావరణ పట్ల, ప్రకృతి పట్ల మనుషులు బాధ్యతగా వ్యవహరించాలన్నది వారి ఆదర్శం. ఈ సంస్థే హైదరాబాదు మహిళలు సభ్యులుగా విహంగ అనే యూనిట్ను ప్రారంభించి మహిళలు ప్రయాణాలు చేసేలా కృషి చేస్తున్నది. బ్రిగేడియర్ పోగుల గణేశం స్థాపించిన పల్లె సృజన స్వచ్ఛంద సేవా సంస్థ గ్రామాల్లోకి కాలినడకన వెళ్లి సృజనకారులను కనిపెట్టి

0: వాళ్ళ ఆవిష్కరణలను సమాజానికి తెలియజేసే సంస్థ. మల్లేశం ఆవిష్కరించిన ఆసు యంత్రానికి పేటెంట్ హక్కులు ఇప్పించి ప్రజలకు, ముఖ్యంగా చేనేతకారులకు అందుబాటులోకి తెచ్చింది ఈ సంస్థనే. మహారాష్ట్రలో పంచగన్లో ఉన్న దేవరాయి ఆర్ట్ కాలేజ్ గురించి కూడా రాశారు. మందాకిని అతుల్ మాథుర్ నడుపుతున్న ఈ సంస్థలో ప్రస్తుతం 30 మంది దాకా పనిచేస్తున్నారు. సాంప్రదాయ గిరిజన కళను పట్టణ జీవనశైలితో మేళవించటం ఈ సంస్థ ప్రత్యేకత. దేనికవే ప్రత్యేకంగా ఉన్న కళాఖండాల ఖరీదు 600 నుండి 1 లక్ష దాకా ఉందని చెప్పారు. మహారాష్ట్రలోని భిలార్ గ్రామాన్ని అక్కడ ప్రభుత్వం పుస్తకాల గ్రామంగా 2017లో ప్రకటించింది. ఆ గ్రామంలో 37,000 పుస్తకాలను 35 ఇళ్లలో ఏర్పాటు చేశారు. ఇందులో స్త్రీ సాహిత్యం, పర్యావరణం, చరిత్ర, నాట్యం, అనువాద పుస్తకాలు ఉన్నాయి. పర్యాటకులకు ఉండటానికి ప్రత్యేకమైన వసతి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ విధంగా గిరిజ అద్భుతమైన, ఆదర్శవంతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న పలు సంస్థల గురించి మనకు సమాచారం అందించారు. మహిళా యూనిట్ విహంగా ఏర్పాటు చేసిన యాత్రలో భాగంగా తెలంగాణలో 4 జిల్లాలోని ఎరుకేశ్వరాలయం, ఛాయా సోమేశ్వరాలయం, పచ్చల సోమేశ్వరాలయం దర్శించారు. అక్కడే ఉన్న కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమదేవి మరణ ప్రదేశాన్ని, ఒక మహిళ అంటే ఎరుకసాని నిర్మించిన దేవాలయాన్ని, మరో ఆలయంలో మహిళా గైడుని, మహిళా పూజారిని కలుసుకున్న ప్రత్యేక అవకాశాన్ని గొప్పగా వివరిస్తూ స్త్రీకే సాధ్యమైన దృక్పథంతో రాశారు. మేఘాలయలో పెళ్లి చేసుకున్న అబ్బాయి అమ్మాయి ఇంటికి వెళ్లడం ఆచారమని, అంటే అక్కడ మాతృస్వామ్య వ్యవస్థ ఉన్నదన్న విషయాన్ని గుర్తు చేశారు. పుస్తకంలో మనకు అబ్బురంగా అనిపించే విషయం గిరిజ తన వయసును పట్టించుకోకుండా సాహస కృత్యాలలో ధైర్యంగా పాల్గొనటం. ఆమె స్వయంగా అంటుంది, 20 ఏళ్ల వయసులో చేయవలసిన ఇలాంటి సాహస క్రీడలు 60 దాటాక చేస్తున్నానని. అవి ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా వయసును కుదిస్తున్నాయి. ఆమె చేసిన సాహస కృత్యాలను కొన్నిటినైనా పేర్కొనకపోతే ఈ వ్యాసానికి న్యాయం చేసినట్టు కాదు. అండమాన్ యాత్రలో రాస్ ఐలాండ్లో పారాసైలింగ్ చేయడం, సముద్రం మీద గాలిలోకి ఎగరడమే పారాసైలింగ్. ఆకాశం సముద్రాల మధ్యలో కనిపించనంత ఎత్తులో పక్షిలా గాలిలో తేలిపోవటం. అక్కడే జెట్స్కీ కూడా చేశారు. మోటార్ బైక్ పైన రయీం అంటూ అలల మీద దూసుకుపోవటం. లక్షద్వీపులో సముద్రకీడ కయాకింగ్ చేశారు. చిన్న బోటులో 2 వ్యక్తులు స్వయంగా ఫెడలింగ్ చేస్తూ వెళ్లడమే కయాకింగ్. అలల మీద ఆ చిన్న బోటు ఊగిపోతుంటే, సముద్రపు అలలు పూర్తిగా తడిపేస్తుంటే భయంతో కూడిన ఉద్విగ్నత కలిగిందంటారు గిరిజ. అక్కడే స్నోర్కలింగ్ చేసిన అద్భుతమైన అనుభవం కూడా పొందారు. నీళ్లపై తేలుతూ తల కిందకు వంచి సముద్ర గర్భంలోని ప్రాణికోటిని వీక్షించడమే స్నోర్కలింగ్. కర్ణాటక రాష్ట్రంలో దండేలిలో 75 అడుగుల లోతులో కాళీనది అలల మీద రాఫ్టింగ్ చేయటం మర్చిపోలేని సంఘటన అంటారామె. జైసల్మీర్లో హిల్టన్ దారు రిజార్టు దగ్గర నరమానవుడు లేని ఎడారి మధ్య నడక సాగిస్తూ ఎడారి వెన్నెలను కళ్లల్లో నింపుకోవటం అద్భుతమే మరి. తుమ్మూరు ట్రెక్లో ఒక్కోసారి నడుములోతు నీళ్లలో పలుమార్లు వాగులు దాటటం, సలేశ్వరం యాత్రలో భాగంగా అతి ప్రమాదకరమైన కొండవాలను దాటటం ఆమె నిజంగా సాహసవంతురాలని చెప్పడానికి సాక్ష్యాలు. యాత్రలన్నిటినీ సరళమైన భాషలో సామాన్య పాఠకునికి కూడా ఆసక్తికరంగానూ అర్థమయ్యే విధంగానూ రాశారు. యాత్రా ప్రదేశాలన్నీ ఇండియాలోనే ఉన్నాయి కాబట్టి విదేశ యాత్రల పట్ల మక్కువ చూపే భారతీయులకు మన దేశంలో కూడా చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని, ముందు అవి చూడాలన్న సందేశం సలహా ఇస్తున్నట్లుగా ఉంది పుస్తకం. అనేక ప్రదేశాలను, వాటికి సంబంధించిన అనేక వివరాలను తెలియపరచడం వలన ఈ ట్రావెలాగ్ మంచి గైడ్గా కూడా మనకు ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు. యాత్రల పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చదవాల్సిన ట్రావెలాగ్.
1: ఇంతవరకు గిరిజా పైడిమర్రి గారు రచించిన గిరిగమనం యాత్ర వ్యాసాలపై పుస్తక సమీక్ష విన్నారు. రచన శాంతిశ్రీ బెనర్జీ, సమీక్షకురాలు. ఇప్పుడు వినండి రుద్రవీణ చిత్రం నుండి మను ఎస్పి శైలజ గానం చేసిన పాట.

0: నే చెప్పాగా మీకు నాన్నగారి తీరు, ఇష్టులైన వాళ్ళొస్తే పట్టలేని హుషారు, పలకరింపుతోనే మనసు మీటగలరు, ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాచనగరు.
1: తమరేనా సూర్య, ఇలా కూర్చుండయ్యా. ఆగండి ఆగండి ఆగండి, వద్దు కూర్చోకండి అక్కడ. తగిన చోటు కాదిది తమ బోటి వారికి ఇక్కడ.
0: ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య, గడప దాటి ఇటు

బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ చిర్రు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం. ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం. వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించా. కచేరీలు చేసే కుర్చీ ఇది ఎలా ఉంది? బాగుందండి.

0: రాబోయ్ రా, ఇదిగో ఈయనే సూర్య, ఈమె నా భార్య.
1: ఈ ఇంటికి ఎదురులేని ఏలిక నా మిస్సెస్. ఆర్గ్యుమెంట్ వినకుండా తీర్పిచ్చే జస్టిస్.
2: చాలండి సరసం, ఏళ్ళు ముదురుతున్న కొద్దీ.
1: తిడితే తిట్టేవు గాని తాళంలో తిట్టు. తకతోం తకిటతోం తరికిటతోం తకతకిటతోం. స్వరాలయ్య సాంప్రదాయ కీర్తిని నిలబెట్టు.
3: పెడతా పో పెడతా పొగ పెడతా ఉడక పెడతా.
2: కొత్త వాళ్ళ ముందేమిటి వేళాకోళం, ఎవరేమనుకుంటారో తెలియని మేళం.
4: ఎవరో పరాయి వారు కాదమ్మా ఈయన, సూర్యంగారిని చెప్పానే ఆయనే ఈయన.
2: ఆహా,

పెంచటమన్నది అంచెలంచెలుగా సాధించిన మా తండ్రి పెంచలయ్యా. కళ్ళు కళ్ళున వచ్చే చప్పుడు కళ్ళు కళ్ళున మార్చే విద్య, కాలక్షేపం వారికి పాపం ఆ నాలుగు గోడల మధ్య.

0: ఇదిగో మా పనమ్మాయి, దీని పేరు పల్లవి.
1: దీని కూనిరాగంతో మాకు రోజు ప్రారంభం. మా ఇంట్లో సందడికి ఈ పిల్లే మరి పల్లవి.

0: பதவிலால வரால BA LLB போஸ்ட் போஸ்ட் போஸ்ட் போஸ்ட்.
1: మా ఇంటికి ముందున్నవి కావు రాతి మెట్లు, అడుగు పెట్టగానే పలుకు హార్మోనియం మెట్లు.

0: కట్టి ప్రతి నిమిషాన్ని తుళ్ళిస్తూ సంబరాల సీమలోకి ప్రతి అడుగు మళ్ళిస్తూ ఇదే మాదిరి సుధా మాధురి పంచడమే పరమార్థం, అదే అదే నా సిద్ధాంతం.
1: గానం అంటే ఒక కళగానే తెలిసిన్నాళ్ళు నాకు,
0: బ్రతుకే పాటగా మార్చినందుకు జోహారిదిగో మీకు.
1: సంగీతంలో పాడతారనే అనుకుంటున్నా ఇన్నాళ్ళు, సంగీతంలో మాటలాడడం దా దా పద పద పద, మాటలనే సంగతులు చేయడం పని పని పని సరి పని సరిగా, సంగతులే సద్గతులను కొనడం సరి సరి సరి సరి సరి సరి సరి సరిగా సరి సరిగా సరిగా తెలుసుకున్నాను ఈనాడు.

వెరీ గుడ్, బాగుంది బాగుంది బాగుంది. ఇప్పుడు నేను ఎవరిని చూపిస్తే వాళ్ళ స్వరం పాడాలి, ఏ రెడీయా? సరే.

అసలైన సిసలైన ఆంధ్రత్వ ట్రేడ్ మార్క్ మిరపకాయల బజ్జి కొరికి చూడు, గోంగూర పచ్చడి గొడ్డు కారపు ముద్ద నినపటి.

タイタイタイタイタイ。タクディンナディンナ、カディンナディンナ、タングルタカタリカタカディギディギディギ。タカタキタタカタキタタカタキタタディギナトン。ウタディギナトン。タディギナトン。తాంగిడ తక తరికిడ తక దేవి తాంగిడ తక తరికిడ తక దేవి తాంగిడ తక తరికిడ తక దేవి తత్త తత్త దిం తన్నక దిన దిం తన్నక దిన దిం తన్నక దిన దిం తన్నక దిన

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: మీరు విన్న ఆ పాట ఓ బేబీ చిత్రంలోనిది. గానం నూతన మోహన్, రచన భాస్కర్ భట్ల, సంగీత సారథ్యం మిక్కీ జే మేయర్.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటనను ముగించుకుని ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. భారత్ ఇటలీ దేశాలు నిన్న తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచుకున్నట్లు ప్రకటించాయి. సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించడానికి, రెండు పురాతన నాగరికతల మధ్య చర్చలను బలోపేతం చేయడానికి భారత్ ఇటలీ దేశాలు 2027 సంవత్సరాన్ని సంస్కృతి పర్యాటక సంవత్సరంగా జరుపుకోనున్నాయి. ఈ చర్య ఇరు దేశాల మధ్య పరస్పర అవగాహనను పెంపొందించడానికి, సాంస్కృతిక దౌత్యాన్ని మరింత బలోపేతం చేయడానికి సహాయపడుతుందని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని తెలిపారు. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద టీబీని నిర్మూలించడానికి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీనింగ్, ముందస్తు గుర్తింపు చర్యలను చేపట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఊపిరితిత్తుల ఆరోగ్య స్క్రీనింగ్పై మంత్రుల దృక్పథాలు అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం 2 కాంగ్రెస్ సభ్యులతో సహా మొత్తం 23 మంది సభ్యులను మంత్రివర్గంలోకి తీసుకుంది. 1967 తర్వాత రాష్ట మంత్రివర్గంలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్కి ప్రాతినిధ్యం లభించడం ఇదే తొలిసారి. అరుణాచల్ ప్రదేశ్లోని పాసీఘాట్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్లో ఈశాన్య రాష్ట్రాలలో ఆయిల్ పామ్ వేగవంతమైన అభివృద్ధికి వ్యూహాత్మక పరిష్కారాలు అనే అంశంపై 3 రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వ ఆత్మ నిర్భర్ భారత్ మిషన్కు అనుగుణంగా నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేయడం ఈ వర్క్షాప్ ముఖ్య ఉద్దేశం. ఈరోజు దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్నారు. సాధారణ ప్రజల బాధలను తెలియజేయడం ద్వారా, ఉగ్రవాదం దేశ ప్రయోజనాలకు ఎలా నష్టం కలిగిస్తుందో చూపించడం ద్వారా యువతను ఉగ్రవాదానికి, హింసా మార్గానికి దూరం చేయడం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశం. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 3:03:59. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెచ్, డిఆర్ఎం రిసీవర్ 729.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వ్యూ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈనాటి సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. ఇప్పుడు సమయం 5 గంటలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వార్తల్లోని ముఖ్యాంశాలు విందాం.

నిర్ణయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం మీడియాకు వివరించారు. అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైస్కిల్డ్ కేటగిరీలుగా విభజించి కార్మికుల వేతనాలు నిర్ణయించేందుకు 3 జోన్లుగా విభజించామని చెప్పారు. జోన్1 కింద మున్సిపల్ కార్పొరేషన్లు, జోన్2 కింద మున్సిపాలిటీలు, జోన్3 కింద గ్రామీణ ప్రాంతాలు ఉంటాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 1,11,00,000 మంది కార్మికులకు మేలు జరుగుతుందన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అభివృద్ధి, సంక్షేమాలను 2 కళ్లుగా భావిస్తూ ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని ఈరోజు ఖమ్మంలో జరిగిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్లో బక్రీద్ పండుగను పురస్కరించుకుని చట్టవిరుద్ధంగా గోవులను తరలించడం, గోవధకు పాల్పడడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో గోవధ నిషేధ చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ కొందరు కావాలనే చట్టాన్ని చేతుల్లో తీసుకుని హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ మందమర్రి సోలార్ ప్లాంట్లో ఏర్పాటు చేసిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ మంచి ఫలితాలనిస్తోంది. పగటిపూట మిగిలిపోయే సౌర విద్యుత్తును ఉచితంగా గ్రిడ్కు ఇవ్వకుండా ఈ బ్యాటరీలలో నిల్వ చేసి అవసరమైనప్పుడు వాడుకుంటున్నారు. 2019 పుల్వామా ఉగ్రదాడి మాస్టర్ మైండ్స్లో ఒకరైన హుంజా బుర్హాన్ అలియాస్ డాక్టర్ మరణించాడు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ రాజధాని ముజఫరాబాద్లో గుర్తు తెలియని సాయుధులు జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. జార్ఖండ్లోని 25 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా పోలీసులు ఎదుట లొంగిపోయారు. రాష్ట్ర డీజీపీ సమక్షంలో వీరు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. తెలంగాణలో ఎండల తీవ్రత పెరగడంతో వాతావరణ విభాగం అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలబడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణలో కార్మికులకు కనీస వేతనాల పెంపుపై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక మేరకు తీసుకున్న

ఆకాశవాణి జానపద సంగీత కార్యక్రమంలో చింది యక్షగానం సతీ తులసి కథ మూడో భాగం వినిపిస్తారు శ్రీ గడ్డం సారంగపాణి బృందం.

0: పారంగపాణి బృందము సతీ తులసి మూడవ భాగము నారాయణ నారాయణ. ఇప్పుడు నేను దేవేంద్రుడి గర్వభంగం అయిపోయాది. కానీ మధురాకర్షణను వదిలిపెడితే అంతకంతకు మితిమీరి దేవతలపైకి యుద్ధానికి వెళ్ళి అందరిని చంపుతానని అంటున్నాడు. కానీ ఇప్పుడు జలంధ్రుడు చావు ఆలోచన చేయవలసినది. ఇప్పుడు భార్యను కాదని చెప్పి కూర్చొని ఉన్నాడు. జలంధరా జలంధరా
1: నారదా
0: నారాయణ, ఇప్పుడు నీకు ఒక ఉపాయం చెప్తానయ్యా.
1: ఏమిటది?
0: ఎక్కడికి వెళుతున్నావు?
1: మునులను సిద్ధులను సాధ్యులను వదిలించి దేవతల మస్తకములు త్రిగణనికి రావాలని బయలుదేరాను.
0: నారాయణ, నా మాట వింటావా?
1: ఏమయ్యా?
0: మునుల

0: శంకరా.
1: నారద.
0: సార్వభౌమ, అందరికి తెలిసినవాడ, అందరికి పెద్దవాడ, మహాజీరుడివి, సూర్యుడివి, నువ్వు తలంచుకుంటే ఏ పైన సాధ్యపడుతుంది?

0: మునులను వధించాలని బయలుదేరి ఉండగా మార్గ మధ్యంలో వచ్చి ఏదో ఒక యూహ చెబుతానంటున్నావు, ఏమిటి ఆలోచన?
1: నారాయణ నారాయణ, ఎటు చేసి నువ్వు భార్యను కాదు అన్నావు?
0: అవును.
1: నీకు పెళ్లి చేస్తానయ్యా.
0: నాక?
1: అవును.
0: నాకు పెళ్ళ?
1: అవును.
0: నారద, పరిహాసమాడుతున్నావా?
1: అంటే ఈ అసృత బ్రహ్మచారికి పెళ్లి విషయమే తెలియదు అనుకుంటున్నావా? ఎవరంటున్నావా?
0: ఎవరు?
1: అది కదీ

0: భార్య ఆ పార్వతీదేవి అందచందాలో ఆరతీరింది. నీవు వెళ్ళి శంకర్ గురించి తపస్సు చెయ్యి, తపస్సుకు మెచ్చి వస్తాడు, అప్పుడు ఆ భయం తీసుకున్న తర్వాత భార్య మన వెంటనే ఇచ్చి పంపిస్తాడు.
1: అంటే పార్వతిని నాకు పెళ్లి చేస్తావు?
0: అవును.
1: సరే, ఈడు జోడు బాగా కుదిరాది.
0: అవునయ్యా,
1: ఇప్పుడే వెళ్ళి పరమేశ్వరుని కూర్చు తపస్సు చేసి అట్టి పార్వతిని నా వశము చేసుకుని వస్తాను. నీ చేతుల మీదగానే పెళ్లి చేస్తూలే.
0: నారాయణ నారాయణ,
1: ఇప్పుడే తపస్సుకు బయలుదేరుతున్నాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ రే నమ. దర దర మేరు చాప ప్రమదాది పరుద్రేపేంద్ర తాడన గలల గల త్రినేత్ర పని కంకణ శంభు కుశాన రేతయో హరహర శూల పాని హరియం సతురంగ మరత్త మౌలి నిర్జలనుత మూల బ్రహ్మజను జాంతక సాంబ విచిత్త చోరత్రి పురహర కాలహ త్రిపుర అంతక సాంబ శివ మహాప్రభో. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.
2: భక్తవత్సలా,

0: కుమారా
1: పరమేశ్వరా,
0: ఎందులకని నీవు తపము చేస్తున్నావు? ఇంతకు మును ముందు చిన్న వయసులోనే తపము చేసిన నీ తప ప్రభావమునకు నీ భక్తి వైరాగ్యమునకు మెచ్చుకొని చావనేదే లేకుండా ఇలాంటి ఆయుధముల చేత నీకు చావు లేకుండా విజయ శంఖము నీవు కోరుకున్నావు, నేనిచ్చాను, మళ్ళీ ఎందులో
1: చేస్తున్నావు? ఇప్పుడు వరము నే కోరునది, నాకు అభయమిస్తే కోరుతాను.
0: భక్తవత్సల, నా త్రినేత్ర కంటి జ్వాల ఎందు జనించిన వాడవు, నా కుమారుడవు, నీవేదడిగినా నేను తప్పకుండా ఇచ్చేదను అభయమిస్తున్నా.
1: అడుగు, అభయమిచ్చావా?

0: సోమేశ్వర,
1: పిల్లము లేక నేను ఇన్నాళ్ళు వేచి ఉన్నాను. నీకిరువురు భార్యలు ఉన్నారు. ఆ పెద్దదైన పార్వతిని నాకున్న సంగి, చిన్నదైన గంగాదేవిని ఉంచుకో.
0: ఏమిరా, కుమారుడు వారి నీ భక్తి వైరాగ్యములకు మెచ్చి నేను వరమిచ్చినా నా భార్యను కోరుతావా? ఓరి దురచారా.

0: బాలుడవని చిన్ని పిల్లవాడవని నేను నీవు వచ్చి నాకు వరము నొసంగమంటే ఇచ్చినందుకు నా భార్యనే కోరుతావా మూర్ఖుడా?
1: పరమేశ్వర మరసమ్మ.

0: కోరిన వరం ఇస్తానని అభయం ఇచ్చావు, కోరిన తర్వాత క్రోధము చేస్తున్నావు.
1: ఇప్పుడే నా శివరాయం చేత వీణ్ణి సంహరించదు గాక. పార్వతి, వానికి విజయశంకమున్నంత వరకు చావులేదు, కావున వాడు మనపైకే యుద్ధామునకు సిద్ధమయ్యాడు కాబట్టి ఇప్పుడే మన వెండిగిరికి వెళుదాం పదు.
0: ఒరే పరమేశ్వర, పారిపోయితివేమిరా పాలనేత్ర, నీ శూలము చేత నన్ను పెకిలించినా చస్తాననుకున్నావురా. చావు లేకుండా విజయశంకం ఇచ్చినది మరచావా? ఇప్పుడే నీ కైలాసం వచ్చినతో నీ కైలాసమని అల్ల కల్లోలము చేసి అట్టి పార్వతి చేకొని వస్తాను. ఇప్పుడే బయలుదేరుతున్నాను.
2: నారాయణ నారాయణ, నీ చెప్పిన మాట నిజమనుకొని జలంధ్రుడు వెళ్లి పార్వతిని కోరాడు. ఆ తల్లిని కోరితే పరమేశ్వరుడు ఊరుకుంటాడా? శూలముతో కృచ్చాడు, అయినా చస్తాడా? చావడు. మూర్ఛగతుడయ్యి లేచి కైలాసమునికే యుద్ధమునుకుంటున్నాడు. మరి కైలాసమునకు వెళ్లే ముందు త్రిమూర్తులు ఒక్కటి చేసి మన చావును ఆలోచించేస్తాను. బ్రహ్మదేవ,
1: ఏమి
2: నారాయణ నారాయణ,
1: వర్ధిల్లుము,
2: విష్ణుదేవ,
0: నారదా,
2: మీరు ముగ్గురు ఉన్నారు.
0: అవును.
2: పరమేశ్వర,
1: ఏమి నారదా?
2: మీరు ముగ్గురు త్రిమూర్తులు ఒక్కటి చేశారు.
1: ఎందులకని?
2: ఆ జలంధరుడు చేసిన ఘోర కృత్యములు మీకు తెలుసు. నేను చెప్పిన మాటను విని వాడిదంతా తీసుకుని వచ్చాను వాని చావు కొరకు. కానీ తిరిగి తిరిగి తిరిగి నేను కూర్చొని ఉంటాను, అలసట చెందాను. మీరు ముగ్గురు త్రిమూర్తులు ఏకమై వాడు చావేలానో కాస్త చెప్పండి.
0: వాడు చావాలంటే వాని వద్ద ఉన్న విజయములకు సిహినమైన అట్టి విజయ శంఖం, ఆ శంఖమున్నంత వరకు వానికి చావు లేదు. అందులోన పరమ పతివ్రత శిరోమణి తులసీదేవి.
1: అవును,
0: ఆ తులసీదేవి భంగము పడి వరకు వానికి చావు లేదు.
2: నారాయణ,
0: వాడు చావాలంటే
1: మరెట్లా?
2: ఇది బాగుంది, ఆలోచన చెప్పండి.
0: నారదా.

0: మంత్రమో తంత్రమో ఏదో మాయ చేసి ఒక మట్టి చేత బొమ్మను చేసి పార్వతి ఏ విధంగా ఉన్నాదో మాయ పార్వతిని పుట్టించి అట్టి దానవేంద్రుడైన జలేంద్ర వద్దకు తోలించి వాణ్ణి లాలించి పాలించి వాని వద్ద ఉన్న విజయ విజయ లాంఛనములు కలిగిన ఆ విజయ శంఖాన్ని అపహరించేవంతు బ్రహ్మదేవుని
1: నారాయణ. ఇది బాగుంది.
0: ఇక భార్య పతివ్రత అయితే భర్తకు చావుండదు. అందుకే తన భర్త అయిన జలంధరుని వేషములో వెళ్ళి ఆ తులసిని భంగపుచ్చేవంతు మహావిష్ణువుది
1: నారాయణ. ఇక
0: ఆ దానవేంద్రుని చంపేవంతు పరమేశ్వరుడి. మూగురు మూడు వంతులు వేసుకున్నా దానవుడు చనిపోతాడు.
1: నారాయణ నారాయణ.
0: ఇక ఇప్పుడే నా మహిమ చేత మాయపార్వతిని పుట్టింపచేస్తాను.
1: చాలా సంతోషము. బ్రహ్మదేవ, నన్ను ఎందులకని సృష్టింపచేశారో అట్టి కార్యార్థము తెలపండి.
0: ఆ దానవేంద్రుడు పార్వతి పైన మోహం చేత ఉన్నాడు. వాని వద్ద వెళ్లి వాని లాలించి పాలించి వాని వద్ద ఉన్న విజయ శంఖాన్ని అపహరించుకుని రమ్ము.
1: చిత్తము స్వామి.
0: వెళ్ళు.
1: అందాలి.

0: పార్వతి పార్వతి
1: జలంధర,
0: ఆహా, పరమేశ్వరుడు నా భయం గురుగు నాకే ఎదురు పంపుతున్నాడు, నిన్ను రా.
1: చూడు, నీ అంద చందములు చూసి ఆ పరమశివుణ్ణి ఎదిరించి, నీ గొప్పతనము చూసి పరమశివుణ్ణి కాదని నీ ప్రేమ తీర్చడానికే నేను వచ్చాను.

0: పార్వతి, నీ పైన ఎనలేని ప్రేమ చేత ఉన్నాను కాబట్టి రా, నా మదన తాపంపు తీర్చవే మందగమన.
1: నా అందచందములు చూసి నేను రాగానే నన్ను వరిస్తూ నా ప్రేమ తీర్చమంటున్నావా? తాలూతా.

0: జలందరా, నీవు నా ప్రేమ తీర్చమని నీవు అంటున్నావు.
1: అవును,
0: కాని పరమశివుణ్ణి కాదని, నీ అందచందములకు భ్రమించి నేను వచ్చినందుకు నా కోరిక ఒక్కటి ఉన్నది.
1: కోరినది ఇస్తావంటున్నావా?
0: అవును,
1: కోరినది.

0: తులసిని కాదని నీ వద్దకి వచ్చాను నేను. కావున నీవేది కోరుకున్నా నీకు సంగుతాను.
1: ఇచ్చదవా?
0: రా రా,
1: తప్పవు కదా.
0: తప్పేవాడును కాదు.

0: నీ భక్తి వైరాగ్యమునకు మెచ్చి నీ బలమునకు తగ్గట్టుగా ఏ ఆయుధము చేత కూడా నీకు చావు లేకుండా పరమశివుడు విజయశంఖమిచ్చాడు. అట్టి విజయశంఖము నాకు
1: ప్రాణ సమానమైన విజయశంఖము కావాలా? అవునవును. అప్పుడు

0: ఏమంటున్నావు?
1: ఆ ప్రాణ సమానమైన విజయ శంఖము, నీ భర్త పరమేశ్వరుడు ఇచ్చినటువంటి శంఖము, ఇదిగో ఇక నీకు నసంకుతున్నాను, రా ఇప్పుడే మన పట్టణం వెళ్ళి హాయిగా ఇద్దరము ప్రేమించుకుందాం.
0: సరే సరే సరే, అయినా బ్రహ్మదేవుడు నన్ను సృష్టింప చేసినది వాని వద్ద ఉన్న విజయ శంఖము తీసుకుని రమ్మని, వాడు నేను నిజముగా పార్వతిని అనుకోని అట్టి శంఖము నాకు ఇచ్చాడు, ఇక వీనితో నాకు పనేమి? ఇక్కడ అదృశ్యమయ్యి వైకుంఠములే పరమ ఆ బ్రహ్మదేవుని వద్ద ఉండేదగాక. స్వామి
1: పార్వతి, అబ్బా ఎంత మోసం చేశాడు పరమేశ్వరుడు, మాయోపాయం చేత వచ్చి నా విజయ శంఖం అపహరించాడు, ఇప్పుడే ఇక ముల్లోకాల కల్లోలం చేసేదాను. ఎవరనుకుంటున్నావు?
2: ఎవరు?
1: జలంధ్రుడునా? కాదు కాదు, జలంధ్రుని వేషములో ఉన్న శ్రీమన్నారాయణుడు ఇప్పుడే ఇక తులసిని

0: తులసి తులసి.
1: ఏమి
0: నేటికి ఈనాటికి నీ పైన ప్రేమ కలిగి అనురాగము చేత నీ వద్దకి వచ్చాను.
1: నా అదృష్టం అనుకుందునా? ఎన్నడూ లేనిది నా భర్త పిలుపు వినొస్తున్నది.

0: రాణి, నీ మీద ప్రేమ చేత మిక్కిలి బ్రహ్మచేత వచ్చాను కావున రా.
1: నా అదృష్టము నే చేసిన పూజ ఫలించింది మనోహర.

0: పరమేశ్వర, మాయోపాయం చేత మాయ పార్వతిని పుట్టించి నా వద్దకు తోలి నా శంకమ పొరిగించావా? ఇదే నా యొక్క కథాదండము చేత నీ తలను వేయ వ్రక్కలు చేస్తాను రా.
1: ఒరుమురుక చిత్త నిన్ను వదయనా తునిప్పుడు, ఒరుమురుక చిత్త నిన్ను వదయనా తునిప్పుడు, అయినా వీణ్ణి ఇప్పుడే నా యొక్క శూరాయుధం చేత చంపదగాక.
2: నారాయణ నారాయణ, నేననుకున్న మాట ప్రకారంగా నా గర్భము నిండాది. అటు జలంధ్రుడు చనిపోయాడు, కానీ కొంచెములోన ఒక్క నిపముంది. జలంధ్రుల వేషములో తులసి మందిరములో నారాయణుడు ఉన్నాడు. నారాయణుడి కాస్త బయటికి తీశాను అనంటే పూర్తిగా గర్భము నిండుతుంది. అందుకని అమ్మా తులసిదేవి, నారాయణ నారాయణ.
0: ఎవరు ఎవరు స్వామి?
2: ఎవరా?
0: ఎవరు?
2: నేను నారద మహర్షిని.
0: అయినా ఎందులోకి వచ్చావు?
2: ఎందులోకి వచ్చానా? నీ భర్త చనిపోయాడు.
0: ఏమిటయ్యా నారద, త్రిలోకములు తిరిగి నీ మతిపోయాదే ఏంటి? ఏదో నా భగవంతుని దయచేత ఈరోజు నా మందిరంలోన హాయిగా నా భర్త నేను, ఇన్నాళ్ళకు మేము కలిసి ఉంటే నీ కన్నులు మండుతున్నాయేంటి? నా భర్త నా వద్ద ఉంటే చచ్చాడంటవేమయ్యా?
2: అదేమిటమ్మా, కనులు మండే అంత నేనంత మూర్ఖుణ్ణి కాదు. అస్కల్త బ్రహ్మచారిణి చెప్పేవాడి.
0: ఏమి అంటున్నావు?
2: నారాయణ కాస్త ఆగవయ్యా.
0: తులసి, నేను నీ భర్తను.
2: అవునవును, కానీ భర్త దగ్గర ఉండగా భర్త చనిపోవడమును అది సమంజసము కాదు. కానీ ఎవరు నీవు? నీవెవరు?
0: తులసి, ఇక దాచనీల, నీ భర్త అయిన జలంధరుడు లోక్కంటకుడు మధురక్కతుడు, తల్లి పైన చేజాచిన వాడు, వరముల సంగే వరప్రదాత పరమేశ్వరుని భార్యను కోరాడు జలంధరుడు. అట్టి దుర్మార్గుని సంహరింపుడకు మీ త్రిమూర్తము ఏకమై ఒక్క చోట ఉండి ఆలోచించి బ్రహ్మదేవుడు మాయపార్వతిని పుట్టించి మీ భర్త వద్ద ఉన్న విజయశంఖాన్ని అపహరించాడు. అది ఒకటి రాగానే వాడు చావుడు. రెండవది, నీ శీలత్వము నీ ప్రకృత ధర్మము చెరచాలంటే నీ భర్త అయిన జలంధరుని వేషములో వచ్చి నీ శీలము తెరిచిన వాడును.

0: సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు.
1: హా భగవంత పరమేశ్వర, శ్రీహరివయుండి సకల దేవతలకు ముఖ్యుడవయుండి ధర్మము తెలిసిన వాడివై ఒక స్త్రీని పతివ్రత మహాత్యం భంగం చేయడం భావ్యము కాదు.

0: ప్రేమగా చంపి నన్ను ఎటు లేకుండా చేసుకుంటే ఇన్ని దివసములు నా భర్త ప్రేమకు నేను దూరమై ఉన్నాను. ఇప్పుడు వచ్చన్న సంతోషముతో నీవు నన్ను పతివ్రత మహాత్యాన్ని భంగము చేశావు గనక నీవే ఇప్పుడు ఎంత మహాన్భావుడవైనా కుట్ర చేసి కుతంత్రుడయ్య నా భర్తను చంపిన కారకుడయ్యావు కావున నీవు పాషాణం అవుదువుగాక.
1: నారాయణ నారాయణ నారాయణుడే బండగ మారాడు. లోకమే ఆయన గర్భగోళములు ఉన్నది. ఎలా కావాలి, నారాయణుడైనది ప్రపంచమే లేదు. మరి ఇప్పుడు వైకుంఠం వెళ్ళి లక్ష్మీదేవితో చెప్పి ఆ లక్ష్మిని తీసుకువచ్చిన తులసిని వేడుకున్నా శ్రీమన్నారాయణుడు సజీవుడవుతాడు. అమ్మా అమ్మా లక్ష్మి.
2: ఏమి నారదా?
1: చూడమ్మా, నీ భర్త అయినా ఆ వైకుంఠవాసుడు మాయాజలందుని వేషములో వెళ్లి తులసిని భంగము చేసినా,
2: అయ్యో
1: ఆ తులసి తెలుసుకుని శాపమిచ్చిన బండగా మారాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి అమ్మాయి కాళ్ళ వేళ పట్టుకున్నా నారాయణుడు లేస్తాడు.
2: రక్షించు సారాసి.

0: తల్లి, నా పతిని నీవు శపించిన బండగా మారిపోయాడు, కావున నీ పాదములకు నమస్కరిస్తున్నాను. నా పతి లేనిది నేను బ్రతకజాలను.
1: లక్ష్మి, మహానీవు మహాత్మురాలివి, మహాత్మునికి భార్యవు, నీవు నా పాదముల కంటే బ్రొక్కుచున్నారు. ఇది మీకు న్యాయమును కాదమ్మా. నీ భర్త ఏకమయ్యి త్రిమూర్తులే ఏకమయ్యి నా భర్తను చంపారు. ఏనాడు కూడా నా భర్తతో నేను కూడి సౌఖ్యము చెందను లేదు. కాని నువ్వు బాధపడుతున్నావు.
0: అవును,
1: నీ భర్త బ్రతకాలి అంటే నేను చావాలి.
0: అవును,
1: నేను చావాలి అంటే జడియనే

0: శిరోమణి అమ్మాయి సజీవముగానే వెళ్ళి చనిపోయాది.
1: భగవంతుని కరుణ చేత నీ భర్త లేవాలి అంటే నా భర్తను తీసుకుని వెళ్లి తగలబెడుతున్నారు. నేను నా భర్తతో సహా అందులో కాలి బూడిదవుతాను. కాలి బూడిదైన తర్వాత తులసి చెట్టు మొలుస్తాది. నా పేరిట ఆ తులసిని తీసుకొని వచ్చి దర్భలు కూర్చి ఆ పాషాణములకు వేసిన అప్పుడు శ్రీమన్నారాయణుడు లేస్తాడు. నేను వెళ్ళి
2: నారాయణుడు లేవాలంటే నువ్వు చావాలి. ఇక చావు
1: ప్రాణేశ్వరా.

0: నీతో నేను చస్తున్నాను. నేను వస్తున్నాను ప్రార మహాదేవ శంభో శంకర అరహర మహాదేవ, నన్ను కాపాడిన కనుక నేను అగ్నిలో బూడిదెగుతున్నాను నారాయణ.
1: ఈ తులసి ఆకులు తీసి శ్రీమన్నారాయణ మెడలో వేశాము. నారాయణ లేశాడు, తులసి చనిపోయాడు.

మీరింతవరకు జానపద సంగీత కార్యక్రమంలో సతీ తులసి కథ చిందియక్షగానం వినిపించారు. మూడో భాగం శ్రీ గడ్డం సారంగపాణి బృందం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు విందాం. ముందుగా మురారి చిత్రం నుంచి ఎస్పీ చరణ్ హరిణి ఆలపించిన సిరివెన్నెల గీతం. సంగీతం మణిశర్మ.

0: ఏంటి, ఏదో సీరియస్ గా వింటున్నావు?
1: హా, రేడియోలో మంచి ప్రోగ్రామ్ వస్తుంటే వింటున్నా.
0: ఒకవైపు ఐపీఎల్ అంటూ ఇంత క్రికెట్ ఫీవర్ నడుస్తూ ఉంటే నువ్వు రేడియో వింటున్నావా?
2: వందనం ఆకాశవాణికి, వందనం అమృత శ్రేణికి.
1: సరే, ఐపీఎల్ అంటున్నావు, క్రికెట్ అంటున్నావు, నీకు అసలు హర్ష భోగ్లే తెలుసా?
0: ఎందుకు తెలీదు, ఫేమస్ క్రికెట్ కమెంటేటర్ కదా. ఆయన కమెంటరీ చెప్తూ ఉంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళమో తెలుసా?
1: ఆయన ప్రయాణం మొదలుపెట్టింది కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతోనేనంట.
0: అవునా?
1: అవును, యువవాణి ఇంగ్లీష్ కాంపియర్ గా.

0: అలాగే గొల్లపూడి మారుతిరావు గారు తెలుసు కదా.
1: ఆయన ఎందుకు తెలీదు, దర్శకులు రచయిత నటుడిగా తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరాయినది.
0: ఆయన ప్రస్థానం కూడా ఆకాశవాణితోనే మొదలైందంట.
2: నా ముందు కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. ఇది శ్రవణ మాధ్యమంలోంచి వచ్చిన వారికి కొత్తగా కలిసి వచ్చిన

0: ఆకాశం. అన్ని మాధ్యమాల్లో పనిచేసిన వాడిగా ఇప్పటికీ నేను రేడియో నాటకానికే ప్రథమ స్థానాన్ని ఇస్తాను. సో బై ఫార్ రేడియో ఇస్ ది బెస్ట్ మీడియా.
1: రాజకీయ రంగమైనా, క్రీడా రంగమైనా, సినిమా రంగమైనా, ఏ రంగంలో అయినా ఎదిగిన ఎంతో మంది ఆకాశవాణితోనే ప్రయాణం మొదలు పెట్టారంట.
2: అటా అటా అంటున్నావు, నీకెవరు చెప్పారు, నువ్వు ఎక్కడ విన్నావు?
1: ఇంకెక్కడ, మన ఆకాశవాణిలోనే. 1936లో మొదలైన ఆకాశవాణి ఈ సంవత్సరంతో 90 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది గొప్పవారిని పరిచయాల ద్వారా, చర్చా కార్యక్రమాల ద్వారా మరొక్కసారి వారి ప్రయాణాన్ని మనకు గుర్తు చేస్తుంది.
2: అవునా? అయితే నేను వింటాను.
1: తప్పక వినాల్సిందే.

మరొకండి ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రతి ఉదయం 10 గంటలకు మీ అభిమాన ఆకాశవాణిలో.

ఇప్పుడు విందాం అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కౌసల్య ఆలపించిన సాయి శ్రీహర్ష గీతం, సంగీతం చక్రి.

0: ఇంతవరకు మీరు సినీ గీతాలు విన్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ పూట ప్రసారాల్లో సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయశ్చిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. రాత్రి 7:15 ఇల్లు వాకిలి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. వేసవికాలంలో

0: పోషకాహారం ప్రాముఖ్యత. ఈ అంశం గురించి రాజేంద్రనగర్ కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ జోష్ణ గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఉంటుంది. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో, 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 8:03 కరెంట్ అఫైర్స్. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 కంట్రీ వైడ్ ప్లస్ ఇన్సైట్స్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రాత్రి 10:00 మథుర గీతాలు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి కార్యక్రమాల్లో, రేపు ఉదయము 6:10 భావన మరీచిక ఈ అంశం గురించి సిరిపురపు అప్పారావు గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజనిలో లక్ష్మీ స్థుతి. 6:35 పొలం పనులు. 7:00 కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ జి మహేష్. 7:15 ఉదయతరంగిణిలో సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన. డ్రోన్ దీదిగా గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్న సురేఖ గారితో శ్రీ కార్యవర్తి గోపిశెట్టి గారి సంభాషణ. ఆ తర్వాత ఇది మన చట్టం, రోడ్ సేఫ్టీ గురించి డాక్టర్ శ్రీనివాస్ బాల గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎంఎస్ బాలసుబ్రహ్మణ్యం శర్మ గారి గాత్రం వింటారు. 10:03 తొమ్మిది దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. సినీ గీత రచయిత సింగర్ శ్రీ వరికుప్పల యాదగిరి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శరత్ బాబు. ఇక 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితలోకంలో పులిపిర్లు మంగుమచ్చలు సమస్య చికిత్స నివారణ మార్గాల గురించి ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ సివి మాధురి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము. 2:30 వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. సాయంకాలం ప్రసారాల్లో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో చిందు యక్షగానం భీష్మ విజయం కథ మూడో భాగం వినిపిస్తారు శ్రీ గజవల్లి వెంకన్న బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం. ఆ తర్వాత ఆరోగ్య సంరక్షణలో ప్రకృతి వ్యవసాయం గురించి వింటారు. 7:45 వికసిత్ భారత్. 8:03 చిత్రసీమ. 9:15 కరెంట్ స్పాట్ లైట్. 9:30 కరెంట్ అఫైర్స్. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు విందాం.
1: ये आकाशवाणी है, अब आप मोहम्मद शफीक से इलाकाई खबरें सुनिए. चीफ मिनिस्टर रेवंत रेड्डी ने कहा है कि काबिनी सब कमेटी की रिपोर्ट की बुनियाद पर रियासत में मजदूरों की कम अज कम उजरतों में इजाफा करने का फैसला किया गया है. साबिक वजीर आजम राजीव गांधी को आज उनकी बरसी के मौके पर चीफ मिनिस्टर, डिप्टी चीफ मिनिस्टर और वुजरा ने खराज अकीदत पेश किया. वजीर रेलवे अश्विनी वैष्णव और वजीर कोयला किशन रेड्डी ने कहा है कि मरकजी हुकूमत तेलंगाना में रेलवे की तरक्की के लिए तमाम जरूरी इकदाम कर रही है और

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.telly-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పద్మకళ. ముందుగా ముఖ్యాంశాలు. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక మేరకు రాష్ట్రంలో జూన్ 1వ తేదీ నుంచి

0: కార్మికుల వేతనాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తెలంగాణలో రైల్వేల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తి అంకిత భావంతో పనిచేస్తోందని కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి చెప్పారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. తెలంగాణలో కార్మికులకు కనీస వేతనాల పెంపుపై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక మేరకు తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం మీడియాకు వివరించారు. అన్స్కిల్డ్, సెమీస్కిల్డ్, స్కిల్డ్, హైస్కిల్డ్ కేటగిరీలుగా విభజించి కార్మికుల వేతనాలను నిర్ణయించేందుకు 3 జోన్లుగా విభజించామని చెప్పారు. జోన్ 1 కింద మున్సిపల్ కార్పొరేషన్లు, జోన్ 2 కింద మున్సిపాలిటీలు, జోన్ 3 కింద గ్రామీణ ప్రాంతాలు ఉంటాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 1,11,00,000 మంది కార్మికులకు మేలు జరుగుతుందన్నారు. జోన్ 1లో అన్స్కిల్డ్ కార్మికుల వేతనాన్ని 16,000 రూపాయలకు, సెమీ స్కిల్డ్ కార్మికుల వేతనం 17,000 రూపాయలకు, స్కిల్డ్ కార్మికుల వేతనాన్ని 18,500 రూపాయలకు, హైస్కిల్డ్ కార్మికుల జీతాలు 20,000 రూపాయలకు పెంచామన్నారు. జూన్ 1 నుండి ఈ జీతాలు అమల్లోకి వస్తాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈరోజు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అభివృద్ధి సంక్షేమాలను 2 కళ్లుగా భావిస్తూ ప్రతి పేదవానికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, అందులో 1.25 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని, జూన్ నాటికి 1 లక్ష ఇండ్లు పూర్తవుతాయని తెలిపారు. మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 25 నుండి 31 వరకు మహిళా వారోత్సవాలు నిర్వహించనుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామీణ మహిళలు, స్వయం పోషక స్వయం సహాయక సంఘాలు, సంస్థలు, యువతులు, బాలికలు, దివ్యాంగులు, వృద్ధులతో సహా అన్ని వర్గాల మహిళలను భాగస్వాములు చేస్తూ వారం రోజుల పాటు విభిన్న కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, మహిళా సంఘాలను కేవలం పొదుపు సమూహాలుగా కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నడిపించే ఉత్పాదక శక్తులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాల ప్రగతిపై సమీక్ష నిర్వహించి 10వ తరగతి ఇంటర్లో 100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లను సత్కరించారు. 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్కు శిక్షణ ఇవ్వాలని, కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తెలంగాణలో రైల్వేల అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి అంకిత భావంతో పనిచేస్తుందని, రానున్న రోజుల్లోనూ రైల్వే నెట్వర్క్ పెంచడం ప్రజలకు సౌకర్యాల అభివృద్ధిలో పూర్తి సహకారం ఉంటుందని రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల పురోగతి, కొత్త ప్రాజెక్టులు, ఎలక్ట్రిఫికేషన్ తదితర ప్రాజెక్టులపై 2 కేంద్ర మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణలోని 42 ప్రధాన రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులకు సంబంధించి వివరంగా చర్చించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసానిస్తోందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. క్యాంపు కార్యాలయంలో 40 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,
1: ప్రైవేట్ హాస్పిటల్లో ఒకవేళ వైద్యం చేయించుకుంటే ఆ డాక్యుమెంట్లు తీసుకొచ్చి మా ఆఫీస్ లో ఇస్తే దాన్ని ప్రాసెస్ చేసి మొత్తం అప్లోడ్ చేసి మళ్ళీ అక్కడ సెక్రటేరియట్ లో సబ్మిట్ చేసుకుని వాళ్ళందరికీ కూడా సీఎంఆర్ ఇప్పించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. చాలా మందికి ఆ విధంగా బెనిఫిట్ చేయించడం జరిగింది. ఖచ్చితంగా ఇది వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎంతో కొంత మందుల ఖర్చులకు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులకు, డాక్టర్ ఫీజులకు కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి అందరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సరస్వతీ నది అంత్యపుష్కరాలు ఈరోజు కాళేశ్వరంలో ప్రారంభమయ్యాయి. ఉదయం పుణ్యస్నానాలను కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామితో పాటు మంత్రులు శ్రీధర్బాబు, కొండా సురేఖ ఆచరించారు. తొలి రోజు పుష్కర స్నానం.

0: ఆచరించేందుకు కొద్దిసేపటి క్రితం రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు కాళేశ్వరం చేరుకున్నారు. గవర్నర్కు మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకిత్ స్వాగతం పలికారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల్లో భాగంగా నిర్వహిస్తున్న స్పోర్ట్స్ అండ్ యూత్ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని 32 జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగం పర్యవేక్షణలో యువజన క్రీడాశాఖ ఆధ్వర్యంలో వివిధ క్రీడా పోటీలు జరుగుతున్నాయి. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏ సోనీ బాలాదేవి ఈ పోటీలను స్వయంగా పర్యవేక్షించారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా గద్వాల విజయలక్ష్మి ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ పాల్గొన్నారు. ఇటీవల మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులైన ఉజ్మా షకీర్ కూడా విజయలక్ష్మి కొత్త సభ్యులతో కలిసి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లో బక్రీద్ పండుగ నేపథ్యంలో చట్టవిరుద్ధంగా కొందరు గోవులను తరలిస్తూ గోవధకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. దేశంలో గోవధ నిషేధ చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ కొందరు కావాలనే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు నుండి కాళేశ్వరంలో ప్రారంభమైన సరస్వతి అంత్యపుష్కరాలకు మంచిర్యాల నుండి ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్లు ఆర్టీసీ డీఎం శ్రీనివాసులు తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
1: మంచిర్యాల డిపో నుంచి కాళేశ్వరం కి అంత్య పుష్కరాలకు వెళ్లేటువంటి భక్తుల సౌకర్యార్థం మనం మంచిర్యాల బస్ స్టేషన్ నుంచి మరియు చెన్నూరు నుంచి ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా బస్సులు ఏర్పాటు చేస్తున్నాము. ఈ రోజు నుంచి జూన్ 1 వరకు కూడా మనం సపరేట్ బస్సెస్ అరేంజ్ చేసి నడిపించి ప్రయాణికుల యొక్క సౌకర్యార్థం ఏర్పాటు చేయడం తెలియజేస్తున్నాం.
0: ములుగు జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఇన్ఫ్లుయెన్సర్స్ రీల్ కాంపిటీషన్ పై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,
2: ఎందుకు పెట్టుకుందానంటే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది జూన్ నుంచి. 8 to 9 months విల్ బి టూరిజం స్పెసిఫిక్ ఫర్ అవర్ డిస్ట్రిక్ట్. ఇక్కడ టూరిజం కి చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి, మీ అందరికి తెలుసు. ఆ టూరిజం కి ఫస్ట్ హైదరాబాద్ నుంచి లేకుంటే వేరే స్టేట్ నుంచి కూడా ఎవరైనా రావడానికి డిసైడ్ చేస్తే ఫస్ట్ వాళ్ళు ములుగులో రావాలి. దట్ ఈస్ ద గోల్ ఆఫ్ దిస్ కాంపిటీషన్.
0: ప్రభుత్వ లక్ష్యం మేరకు ఉపాధి హామీ పనులు చేయించాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశించారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకం జల సంచాయ్ జన్ భాగీదారి ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. పర్యాటక వారోత్సవాల సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యాటక అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ అంకిత్ ఈరోజు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ మందమర్రి సోలార్ ప్లాంట్లో ఏర్పాటు చేసిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ మంచి ఫలితాలనిస్తోంది. పగటిపూట మిగిలిపోయే సౌర విద్యుత్తును ఉచితంగా గ్రిడ్కి ఇవ్వకుండా ఈ బ్యాటరీలలో నిల్వ చేసి అవసరమైనప్పుడు వాడుకుంటున్నారు. 4 నెలల క్రితం 2 crore 50 lakh రూపాయలతో ఒక మెగావాట్ ప్రాజెక్టును ప్రారంభించారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన జర్నలిస్టుల సంక్షేమ నిధి కమిటీ సమావేశంలో 21 మందికి ఆర్థిక సహాయం మంజూరైంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక మేరకు రాష్ట్రంలో జూన్ 1 నుండి కార్మికుల వేతనాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరం ఇల్లు అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని రైల్వే శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వినవచ్చు.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. భారత ఇటలీ దేశౌ వ్యాపార నివేశ ఆపూర్తి శృంఖలాం సుదృఢీకర్తుం భారత మధ్య పూర్వ యూరోప ఆర్థిక వీథేః ఉత్తరోత్తర వికాసార్థం పరస్పరం సహమతిం ప్రకటితవంతౌ. సర్వకారేణ కస్యాపి సౌందర్య ప్రసాధనోత్పాదనస్య సూచికా భేషజత్వేన ప్రయోగః ఉపభోక్తృభ్యః విశేషజ్ఞేభ్యః అథవా సౌందర్య చికిత్సాలయేభ్యః సర్వథా నిషేధితం. స్వాస్థ్యసేవా మహానిదేశాలయేన ఇబోలా సంక్రమణేన ప్రభావిత దేశేభ్యః ఆగచ్చద్భ్యః అథవా పార

దైనందిన జీవనకృత్య నైపుణ్యాలను పెంపొందింపజేయటం. తద్వారా ఈ విద్యార్థులు ఈ రేడియో లెసన్ వినడం ద్వారా ముఖ్యమైన విషయాలను సమర్థవంతంగా తెలుసుకుంటారు. దైనందిన జీవనకృత్య నైపుణ్యాల అర్థాన్ని మరియు నిర్వచనాన్ని, ముఖ్యంగా దృష్టిలోపం కలిగిన వ్యక్తుల సంబంధించిన దైనందిన జీవన కృత్య నైపుణ్యాల యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తారు. ఇందులో దైనందిన జీవన కృత్య నైపుణ్యాలు అనగా మనిషి జీవితానికి ఆధారమైన మౌలిక కృత్యాలను స్వయంగా నిర్వహించుకొని ఇతరులతో సమానంగా జీవించటానికి నిద్ర లేచిన దగ్గర నుండి పడుకునే వరకు నిర్వహించుకునే జీవన కృత్యాలు లేదా దైనందిన జీవన కృత్యాలు. వీటినే జీవన మనుగడ నైపుణ్యాలు అని కూడా పేర్కొంటారు. దృష్టిలోపం కలిగిన వ్యక్తికి అనుకరణ కొంచెం అసాధ్యంగా ఉంటుంది. ఎందుకంటే వ్యక్తి అనుకరణకు స్వయంగా చూడలేకపోవటమే దానికి కారణం. ఈ జీవన మనుగడ నైపుణ్యాల అభివృద్ధిని వీరు సాధించలేకపోయారు. కాని ఏ వ్యక్తికైనా దైనందిన జీవన కృత్య నైపుణ్యాలు చాలా అవసరం. ముఖ్యంగా దృష్టిలోపం కలిగిన విద్యార్థులకు అలాగే వ్యక్తులకు ఈ దైనందిన జీవన కృత్య నైపుణ్యాలనేవి చాలా ముఖ్యం. ఈ నైపుణ్యాలు లేకుంటే వీరు ఇతరులపై ఆధారపడవలసి ఉంటుంది. ముఖ్యంగా వీరు ఈ పాఠమును వినడం ద్వారా, ఈ దైనందిన జీవన కృత్య నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా దృష్టిలోపం గల వ్యక్తి ఈ కృత్యాలను స్వయంగా లేదా స్వల్ప సహాయంతో చేసుకునే సామర్థ్యాలను పెంపొందించుకుంటారు. దృష్టిలోపం గల వ్యక్తి స్వతంత్రుడిగా అవుతారు. అలాగే దృష్టిలోపం గల వ్యక్తిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేయటం ఈ యొక్క పాఠ్యాంశం యొక్క ముఖ్య లక్షణం. దైనందిన జీవన కృత్య నైపుణ్యాలు అనగా ముఖ్యంగా రోజువారీ సాధారణ అలవాట్లకు సంబంధించినవి. దృష్టిలోపం గల వ్యక్తి లేదా విద్యార్థికి దృశ్య ఉద్దీపనలు అంటే విజువల్ స్టిమ్యులేషన్ లేకపోవటం చేత దృష్టిలోపం గల వ్యక్తికి లేదా విద్యార్థికి అనుకరణ సామర్థ్యం ఉండదు. అందువలన నిజమైన భావనను కల్పించుకునేందుకు లేదా నిజమైన భావనను కల్పించేందుకు రియల్ ఆబ్జెక్ట్స్ ను ఉపయోగించి, అంటే నిజమైన వస్తువులను ఉపయోగించి ప్రతి నైపుణ్యాన్ని కూడా సమర్థవంతంగా విద్యార్థి అభ్యసించే విధంగా ట్రైనీ టీచర్ అభ్యసింపజేయాలి. అదేవిధంగా అభ్యసించిన తరువాత ఈ లక్షణాలను లేదా ఇవి పాటించవలసి ఉంటుంది. ముఖ్యంగా బ్రష్, సోప్, బకెట్, కోమ్లను రియల్ ఆబ్జెక్ట్స్గా గుర్తించి వాళ్ల ద్వారా గుర్తింపజేయాలి. ఏవైతే ఈ బ్రష్, సోప్, బకెట్, కోంబ అనేవి ఉన్నవో అవి రియల్ ఆబ్జెక్ట్స్ ని చూపించి విద్యార్థికి ప్రత్యక్ష అనుభవాలను కలగజేయాలి. ముఖ్యంగా ఈ విధంగా కలగజేయటానికి అనుకరణ, అనుసరణ అనేది చాలా అవసరం. అనుకరణ, అనుసరణతో పాటు సహాయ ఉపకరణాలనేవి ఉపయోగించడం వలన ఈ దైనందిన కృత్యాలను వేగంగా చేయటానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా కేన్ వాడటం వలన ఒక విద్యార్థి ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్లి తన యొక్క అవసరాలను లేదా తన యొక్క దైనందిన కృత్యాలను తీర్చుకుంటాడు. అలాగే ఆ కృత్యాలను సమర్థవంతంగా చేస్తాడు. అందులో ముఖ్యంగా వ్యక్తిగత శుభ్రత. వ్యక్తిగత శుభ్రతలో స్నానం చేయడం, బట్టలు వేసుకోవడం, దంతాలను శుభ్రపరచుకోవడం మరియు వాటి పట్ల జాగ్రత్తలు తీసుకోవడం. అంటే ఇక్కడ స్నానం ఏ విధంగా చేయాలి, నీటిని ఏ విధంగా బాత్రూంలోకి తీసుకుని పోవాలి, సోపుని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఆ సోపుని పెట్టుకున్న తర్వాత నీటిని ఏ విధంగా పోసుకోవాలి అనేటటువంటి వ్యక్తిగత శుభ్రత అనేది ఇక్కడ విద్యార్థికి చాలా అవసరం. అలాగే స్నానపు గదులను, మూత్రశాలలను ఉపయోగించడం కూడా దైనందిన కృత్యంగానే చెప్పవచ్చు. ముందుగా స్నానపు గదిలోకి ఏ విధంగా వెళ్ళాలి అంటే ఒక ఇంటి ఆవరణలో బాత్రూంకు కేన్ సహాయంతో గాని లేదా వేరే వారి సహాయంతో గాని లేదా స్వతంత్రుడుగా గాని ఈ యొక్క దృష్టిలోపం కలిగిన వ్యక్తి గాని విద్యార్థి గాని స్నానపు గదికి ఏ విధంగా వెళ్ళాలి. అదేవిధంగా స్నానపు గదిలోకి వెళ్ళిన తర్వాత నీటిని ఏ దిక్కులో పెట్టుకోవాలి లేదా ఏ దిశలో పెట్టుకోవాలి అనేది కూడా ఒక అభ్యసన అనేది చేయించాలి. అలాగే బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత సబ్బుని ఎటువైపున ఉంచాలి, ఆ సబ్బుని ఏ విధంగా వినియోగించుకోవాలి వంటివి తెలియజేయటం అనేది చాలా ముఖ్యమైనది. అదేవిధంగా
ఈ యొక్క

విద్యుత్ పరికరాలను గాని విద్యుత్ ఉపకరణాలు గాని ఉపయోగించడం చాలా ముఖ్యం. ఉదాహరణకు లో విజన్ చిల్డ్రన్ చదువుకోవడానికి విద్యుత్తుని ఉపయోగించడం, అంటే విద్యుత్ బల్బును ఉపయోగించుకోవడం గాని, లేకపోతే మ్యాగ్నిఫైర్స్ ఉపయోగించుకోవడం గాని, లేదా ఆప్టికల్ డివైజెస్ ఉపయోగించుకోవడం గాని, లేదా నాన్ ఆప్టికల్ డివైజెస్ ఉపయోగించడం గాని, అదేవిధంగా గణిత పరికరాలను ఉపయోగించడం గాని, లేదా లేఖన పరికరాలను ఉపయోగించడం గాని, స్లేట్ అండ్ స్టైలస్ వంటి పరికరాలను ఉపయోగించడం వంటివి విద్యుత్ మరియు విద్యుత్ ఉపకరణాలను ఉపయోగించడం ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా గణిత పరికరాలను వినియోగించడం, ముఖ్యంగా అబాకస్ను వినియోగించడం, టైలర్ ఫ్రేమ్ని వినియోగించడం, అదంతా కూడా విద్యుత్తు సమక్షంలో జరగాలి, విద్యుత్తు బల్బు సమక్షంలో జరగాలి. అలాగే విద్యుత్ పరికరాలైనటువంటి ఎలక్ట్రానిక్ కేన్, సాధారణ కేనే కాకుండా ఎలక్ట్రానిక్ కేన్ను ఉపయోగించడం, అలాగే సోనిక్ గైడ్ని వినియోగించుకోవడం, అలాగే టాకింగ్ వాచ్ని ఉపయోగించడం వంటివి ఈ యొక్క విద్యుత్ మరియు విద్యుత్ పరికరాలను లేదా విద్యుత్ ఉపకరణాలను ఉపయోగించడం ద్వారా ఒక శక్తి లేదా సామర్థ్యం ఆ విద్యార్థికి త్రూ ట్రైనింగ్ టీచర్ ద్వారా అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా షాపింగ్కు వెళ్లటం లేదా షాపింగ్కి చేయటం, అంటే షాపింగ్ చేయటం అంటే దృష్టి వైకల్యం కలిగినటువంటి లేదా దృష్టిలోపం కలిగినటువంటి వ్యక్తి బట్టలను కొనుక్కోవడం, ఇంటికి అవసరాలైనటువంటి నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనటం, ఆహార పదార్థాలను కొనటం, ముఖ్యంగా బియ్యం, గోధుమ పిండి, ఆయిల్, కూరగాయలు, పండ్లు, అలాగే నిత్యావసరాలను కొనడం ఈ యొక్క షాపింగ్ చేయటంలో ముఖ్యమైన భాగంగా చూసుకోవాలి. ఆ విధంగా విద్యార్థినికి తగిన తర్ఫీదును ఇచ్చి విద్యార్థి ఆ విధంగా షాపింగ్కి వెళ్లే విధంగా చేసి తనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను లేదా స్వయంగా వినియోగించుకునే విధంగా చేయగలగాలి. అలాగే ఇంటిని జాగ్రత్తగా చూసుకోవటం మరియు ఆ ఇంటిలో జాగ్రత్తలు తీసుకోవటం. ఉదాహరణకు ఒక వ్యక్తి ఇంటికి వచ్చినప్పుడు, ఏమైనా సరే ఇంటిలోకి వస్తున్నప్పుడు వివిధ పరికరాలు అడ్డుగా ఉండకుండా ఆ పరికరాలను ఇంటిలో ఏ విధంగా పెట్టాలి, ఏ వైపు పెట్టాలి అనే విషయాల పట్ల జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా ముఖ్యం. అలాగే ఉదాహరణకు ఇంటి ఆవరణలో నడిచేటప్పుడు చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, కావలసిన వస్తువులను ఎక్కడ ఉంచాలి అనేవి తెలుసుకోవడం ద్వారా ఈ యొక్క దైనందిన కార్యక్రమాలను లేదా దైనందిన కృత్యాలను సమర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు. అలాగే వంట చేయడం, వంటను స్వయంగా చేసుకోవడం లేదా ఒకరి సహాయంతో వంటను చేయటం అనేది దైనందిన కృత్యాల్లో ముఖ్యమైన భాగం. ముఖ్యంగా ఈ దైనందిన కృత్యాల్లో వంటను చేసి ఆ వంటను ఆస్వాదించడం, అలాగే ఆ వంట వండిన వంటను 10 మంది తినే విధంగా చేయటం, అలాగే ముఖ్యంగా కాయగూరలను కోయటం, కాయగూరలను కడగటం, ఎక్కడ ఉంచాలి, ఆహార పదార్థాలను ఎక్కడ వండాలి అనేటటువంటి విషయాలపై తగిన జాగ్రత్తలు తీసుకొని తగిన విధంగా వారు తెలుసుకునే విధంగా చేయాలి. అదేవిధంగా డబ్బును వినియోగించడం, షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ, నిత్యావసర వస్తువులను తీసుకున్నప్పుడు కానీ, లేకపోతే ఏవైనా కొన్ని వస్తువులను షాపింగ్లో కానీ, బజారులో కానీ, లేదా మార్కెట్లో కానీ కొనేటప్పుడు డబ్బులను ఏ విధంగా వినియోగించాలి, డబ్బును గుర్తించి ఆ విధంగా ఎంత అయ్యింది అనేది తెలుసుకొని ఆ విధంగా డబ్బులను వారికి ఇవ్వడం, ఆ ఇచ్చిన తర్వాత ఆ వస్తువులను మనం ఇంటికి తీసుకొని రావటం వంటి విషయాలను కూడా ఈ యొక్క విద్యార్థిని విద్యార్థులకు దైనందిన కృత్యాలలో ఒక ముఖ్యమైన భాగంగా తెలియజేయాలి. అలాగే బస్సులను వినియోగించడం, పోస్ట్ ఆఫీసులను వినియోగించడం, అదే బ్యాంక్స్కు వెళ్ళటం. అంటే బస్సులను వినియోగించడం అంటే ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశానికి వెళ్ళేటప్పుడు బస్సులను ఏ విధంగా ఎక్కాలి, బస్సులను ఎక్కిన తర్వాత సరైన సీట్లో ఏ విధంగా కూర్చోవాలి, వేరే వారిపై ఆధారపడాలా లేదా స్వయంగా వారే బస్సులో ఎక్కగలగాల అనేటటువంటి కృత్యాలను కూడా తెలుసుకోవడం ఎంతో అవసరం. అదేవిధంగా పోస్ట్ ఆఫీసులకు వెళ్ళడం, ఆ కార్యాలయంలో వెళ్ళి ఆ యొక్క పోస్ట్ ఆఫీసుల్లో కావలసినటువంటి లెటర్స్ను తీసుకోవడం లేదా లెటర్స్ను పోస్ట్ చేయటం, స్టాంప్స్ కొనుక్కోవడం లేదా స్టాంప్స్ని తీసుకొని ఆ కవర్స్పై స్టిక్ చేసి వాటిని పోస్ట్ ఆఫీసులో వేయటం వంటి అనేక విషయాలను ఈ యొక్క రవాణా ద్వారా లేదా బస్సులు ఎక్కడం ద్వారా లేదా పోస్ట్ ఆఫీసులను వినియోగించడం ద్వారా ప్రజా సంబంధమైనటువంటి అంశాలను నేర్చుకునేటటువంటి శక్తి సామర్థ్యాలను కూడా ఈ యొక్క దైనందిన కృత్యాలలో భాగంగానే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆ దైనందిన కృత్యాలను ఏ విధంగా వెళ్ళాలి లేకపోతే ఏ విధంగా తీర్చుకోవాలనేటువంటి విషయాలను ఈ ట్రైనీ టీచర్స్ వారికి సరైన సామర్థ్యంతో వారిలో ఉన్నటువంటి

0: వంటి శక్తి సామర్థ్యాలను వెలికితీసి వారు స్వయంగా చేసుకునే విధంగా చేయాలి. అలాగే బ్యాంక్స్ కు వెళ్లటం, బ్యాంకుకు వెళ్లిన తర్వాత బ్యాంకులో డబ్బులు డ్రా చేయటం గానీ, లేకపోతే బ్యాంకు ఫార్మ్స్ ను గుర్తించడం గానీ, ఏది డిపాజిట్ ఫామ్ అనేది తెలుసుకోవటం గానీ, లేకపోతే ఏది విత్డ్రా చేసే ఫామ్ అని తెలుసుకోవటం గానీ, లేకపోతే ఆన్లైన్ లో ఏ విధంగా వేయాలి, లేదా ఆన్లైన్ లో డబ్బును ఏ విధంగా డిపాజిట్ చేయాలనేటువంటి విషయాలు కూడా ఈ యొక్క ప్రజా రవాణా వ్యవస్థలో లేదా ప్రజా సంబంధ సేవలను వినియోగించడం వంటి విషయాల్లో కూడా వీళ్లకు అనేక విషయాల పట్ల వాటిని వేసుకొని వ్యక్తిగతమైన అవసరమైన నైపుణ్యాలను వినియోగించాలి. అదేవిధంగా పనిని విశ్లేషించడం. పనిని విశ్లేషించడం అంటే ఏదైనా ఒక కృత్యాన్ని తీసుకొని ఆ కృత్యాన్ని విశ్లేషణ ద్వారా ఒక విద్యార్థికి తెలియజేయటం. ఎగ్జాంపుల్, తలను దువ్వుకోవడం. ఆ తలని దువ్వుకోవడానికి ఆ విద్యార్థికి ఏ విధమైనటువంటి సహాయం మనం చేయాలి, ఏ విధమైనటువంటి సామర్థ్యాలను మనం పెంపొందింపజేయాలనే విషయాలను ఈ ట్రైనీ టీచర్ కానీ లేదా టీచర్స్ కానీ ఈ యొక్క విషయాలను విద్యార్థులకు తెలియజేయాలి. ముఖ్యంగా దువ్వెనను గుర్తించడం. దువ్వెనను గుర్తించిన తర్వాత ఆ దువ్వెనను గుర్తించి ఆ యొక్క ఆయిల్ ని హెయిర్ కి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేటువంటి విషయాలను తెలియజేయటం. అదేవిధంగా ఆ కొబ్బరి నూనె ఎక్కడ ఉన్నది అనేది గుర్తించడం. గుర్తించిన తర్వాత నూనెను జుట్టుకు రాసుకోవడం. అలాగే దువ్వెనను ఏ విధంగా పట్టుకోవాలి, పట్టుకున్నటువంటి దువ్వెనను ఏ విధంగా వినియోగించి దువ్వుకోవడం అనేది తెలియజేయాలి. అదేవిధంగా జుట్టును అల్లడం. అల్లిన తర్వాత రిబ్బన్లు, ఆడపిల్లలైతే రిబ్బన్లు వినియోగించడం, అలాగే వివిధ రూపాలలో ఉన్న అల్లికలను లేదా వివిధ రూపాలలో ఉన్నటువంటి రిబ్బన్లను వినియోగించి ఆ తలకు కట్టుకోవడం అనేది కూడా తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ యొక్క దైనందిన కృత్యాలలో విద్యార్థికి నేర్పేటప్పుడు విద్యార్థి ఈ మెలకువలను ముఖ్యంగా సంక్లిష్ట దశ నుండి సరళ దిశగా, కొన్ని కొన్నిసార్లు సరళ దిశ నుండి సంక్లిష్ట దిశగా విద్యార్థికి నేర్పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ నేర్పే విషయంలో ముఖ్యంగా విద్యార్థికి మౌఖిక వివరణ ఇవ్వాలా, డెమోన్స్ట్రేషన్ ఇవ్వాలి. డెమోన్స్ట్రేషన్ అంటే ఆ యొక్క వస్తువులను ప్రదర్శింపజేయాలి. ప్రదర్శింపచేసిన తర్వాత ప్రత్యక్ష అనుభవాలను కలిగించి ఆ వస్తువుని గుర్తించే విధంగా విద్యార్థికి తెలియజేయాలి. అదేవిధంగా విద్యార్థి గుర్తించినటువంటి వస్తువులను గుర్తించి వాటిని సాధన ద్వారా ఆ వస్తువులను ఎప్పుడు, ఎలా, ఎక్కడ వినియోగించాలి అనేటటువంటి విషయాలను తెలియజేసి ఈ యొక్క దైనందినటువంటి కృత్యాలను విద్యార్థి సమర్థవంతంగా ఉపయోగించుకునే విధంగా శిక్షకుడు సరైనటువంటి నైపుణ్యాలను కలగజేయాలి.
1: ఇంతవరకు మీరు దృష్టి లోపం గల విద్యార్థులలో దైనందిన జీవన కృత్య నైపుణ్యాలను పెంపొందింపజేయడం అనే పాఠం విన్నారు. ఈ పాఠ్యాంశాన్ని శ్రీ ఎం నాగరాజు బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ నుండి వివరించారు.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.

ఇంతవరకు మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక సినీ గీతం విందాం, చిత్రం నాన్నకు ప్రేమతో.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1-4454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆకాశవాణి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులకు వ్యవసాయ సూచనలు.

టండా లక్ష్మణ్ ఉద్యానవన విశ్వవిద్యాలయం పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు లిల్లీ పూల సాగు గురించి రైతు సోదరులందరికీ ఈ వివరాలు తెలియజేస్తున్నారు. నేల సంపంగిని అంటే లిల్లీ లేదా రజనీగంధ అని కూడా అంటారు. ఇది వాణిజ్యపరంగా సాగు చేయుటకు అనువైన

సింపజాతి పూల పంట నేల సంపంగి పొడువైన కాడలపై తెల్లటి సువాసన పూరితమైన పూలను పూస్తాయి. ఈ పూలను వాణిజ్యపరంగా దండల అల్లికలో, విడి పూల అలంకరణలో, కాడ పువ్వులను పుష్పగుచ్చాల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఈ పూల రెక్కల నుండి తైలాన్ని తీస్తారు. ఈ తైలానికి సుగంధ పరిమళాల తయారీ పరిశ్రమలో మంచి గిరాకీ ఉంటుంది. మన దేశంలో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. లిల్లీ పంట ఉష్ణమండలానికి చెందిన పూల పంట. దీని సాగుకు సమతుల వాతావరణం బాగా అనుకూలిస్తుంది. దీనిని వాణిజ్యపరంగా గాలిలో అధిక తేమ కలిగిన వేడి వాతావరణంలో సాగు చేసుకోవచ్చు. ఈ పూల పంట సాగులో ఉష్ణోగ్రత అధిక ప్రాముఖ్యత ఉంటుంది. ఉష్ణోగ్రతలు 20 నుండి 30 సెంటీగ్రేడ్ మధ్యలో ఉంటే ఈ పంట ఎదుగుదల మంచిగా ఉంటుంది. కానీ ఉష్ణోగ్రతలు 40 సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువగా, 10 సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉన్న ప్రాంతాలలో పూల కాడల నాణ్యత, దిగుబడులు తగ్గుతాయి. కావున సాధారణ ఉష్ణోగ్రతలు 20-30 సెంటీగ్రేడ్ మధ్య ఉన్న ప్రదేశాలలో ఈ పూల పంటను సులువుగా సాగు చేసుకోవచ్చు. ఉష్ణోగ్రతలతో పాటు సూర్యకాంతి తీవ్రత కూడా పూల నాణ్యతకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ పంటకు అధిక సూర్యరశ్మి అవసరము. తక్కువ సూర్యకాంతిలో పూల నాణ్యత దిగుబడి తగ్గిపోతుంది. లిల్లీ అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. ఇది దుంపజాతి పంట గనక ఇసుకతో కూడిన తేలికపాటి ఒండ్రు నేలలు సాగుకు అనుకూలం. దీన్ని చవుడు నేలలో సైతం సాగు చేసుకోవచ్చు. నేల యొక్క ఉదజని సూచిక 6.5 నుండి 7.5 మధ్య ఉన్న నేలలో దిగుబడి అధికంగా ఉంటుంది. లిల్లీలో 3 రకాలు కలవు. 1 వరుస రేకులు గల సింగిల్, 2-3 వరుసల రేకులు గల సెమీ డబుల్ రకాలు, 4 కంటే ఎక్కువ రేకులు కలిగిన పూలను డబుల్ అని అంటారు. సింగిల్ రకాలను విడి పూలుగా మరియు సుగంధ తైలం ఉత్పత్తిలో వాడతారు. డబుల్ రకాలను కట్ ఫ్లవర్గా వాడతారు. సింగిల్ రకాల్లో హైదరాబాద్ సింగిల్, కలకత్తా సింగిల్, శృంగార్, రజత్ రేఖ, అర్క సజ్వల్ రకాలు అందుబాటులో ఉన్నాయి. డబుల్ రకాల్లో హైదరాబాద్ డబుల్, కలకత్తా డబుల్, సువాసిని, వైభవ్ అను రకాలు సాగుకు అనుకూలం. లిల్లీ పూలను దుంపల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. లిల్లీ పూల యొక్క నాణ్యత దిగుబడి దుంపల ఎన్నిక మీద ఆధారపడి ఉంటుంది. పూల కోత తర్వాత భూమి నుండి తవ్వి తీసిన నాణ్యమైన దుంపలను 2 నెలల పాటు నీడన ఆరబెట్టాలి. 2-3 సెంటీమీటర్లు వ్యాసము, 40-50 గ్రాములు బరువు ఉన్న దుంపలను సాగుకు ఎంచుకోవాలి. ఎకరాకు సుమారు 3.5 నుండి 4 టన్నుల దుంపలు అవసరమవుతాయి. 2-3 పిల్ల దుంపలను కలిపి నాటుకుంటే మొక్కల సాంద్రత పెరిగి దిగుబడులు పెరుగుతాయి. దుంప యొక్క వ్యాసం ఎక్కువగా ఉంటే పూలకాడ నాణ్యత అధికంగా ఉంటుంది. భూమిని 2-3 సార్లు 30-40 సెంటీమీటర్ల లోతులో నేలను దున్నుకోవాలి. ఆఖరి దుక్కిలో 8-12 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువును, 80 కిలోల వేప చెక్క 1 ఎకరానికి వేసి బాగా కలియదున్నాలి. అంతేకాకుండా ఆఖరి దుక్కిలో పశువుల ఎరువుతో పాటు 1 ఎకరానికి 40 కిలోల భాస్వరం, 100 కిలోల పొటాషినిచ్చే ఎరువును వేసుకోవాలి. 120 కిలోల నత్రజని ఇచ్చే ఎరువును 3 సమభాగాలుగా చేసి దుంపలు నాటిన 30-60-90 రోజులకు పైపాటుగా వేసుకుంటూ ఉండాలి. ఇక తెగుళ్ల నివారణ గురించి ఈ విధంగా హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ముందుగా దుంపకులు తెగుల గురించి ఈ విధంగా. ఆకులు పచ్చగా మారి పూర్తిగా ఎండిపోతాయి. కాండము దుంపలు మెత్తగా మారి కుళ్ళిపోతాయి. పూత దిగుబడి తగ్గిపోతుంది. నివారణకు మ్యాంకోజబ్ కార్బాండిజిమ్ మిశ్రమం 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి నేల తడులు ఇవ్వాలి. మురుగునీరు ఇంకే స్వభావం ఉన్న నేలలను ఎంచుకోవాలి. ఎత్తు మడులలో డ్రిప్ పద్ధతి పాటించినట్లయితే చాలా వరకు దీనిని నివారించుకోవచ్చు. ఇక పువ్వుకుళ్ళు తెగులు కూడా ఆశిస్తుంది గనక ఆకులు పూల కాడల మీద ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. అటు తర్వాత కాడలు ఎండిపోతాయి. అధిక వర్షపాతం ఉన్న ప్రదేశాలలో ఈ తెగులు ఎక్కువగా వస్తుంది. దీని నివారణకు స్ట్రెప్టోమైసిన్ 1 గ్రాము 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక ఆకుమచ్చ తెగులు కూడా వచ్చే అవకాశం ఉన్నందున ఈ విధంగా తెలియజేస్తున్నారు. అధిక వర్షాలకు ఈ తెగులు వస్తుంది. ఆకులపైన కాడలపైన మచ్చలు ఏర్పడతాయి. పూలపైన గోధుమ రంగు మచ్చలు వచ్చి అవి పెద్దవై పూల కాడలు పూర్తిగా ఎండిపోతాయి. నివారణకు కార్బన్ డయాక్సైడ్ 2 గ్రాములు

లీటర్ నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక పేనుబంక తామర పురుగు నివారణకై ఈ విధంగా తెలియజేస్తున్నారు. పురుగులలో పేనుబంక తామర పురుగులు ఆకులు మొగ్గల నుండి రసం పీల్చి వడలిపోయేలా చేస్తాయి. వీటి నివారణకు డైమితో ఏటు 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేటు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకుంటే ఈ పేనుబంక తామర పురుగును నివారించుకోవచ్చు. ఇక పెంకు పురుగు నివారణకై ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఈ పురుగు యొక్క లార్వాలు తెలుపు నుండి లేత పసుపు రంగులో 4-5 మిల్లీలీటర్లు పరిమాణంలో ఉంటాయి. ఈ లార్వాలు పూ మొగ్గలో ఉండి పూలను లోపల నుండి తినివేస్తాయి. దీని వలన పూలు రంగు మారి ఆకారం కోల్పోయి పూర్తిగా చెడిపోతాయి. అయితే ఈ పెంకు పురుగు ప్యూపా దశ నేలలో వృద్ధి చెందుతుంది గాన దీని నివారణకు చక్కటి పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. అయితే దీని జీవిత చక్రమును అదుపు చేయుటకు గుడ్లను నాశనం చేయవలసి ఉంటుంది. దీనికి గాను వేప నూనె 1% 3.5 మిల్లీలీటర్లు డైప్లో

చెందుతుంది. గాన దీని నివారణకు చక్కటి పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. అయితే దీని జీవిత చక్రమును అదుపు చేయుటకు గుడ్లను నాశనం చేయవలసి ఉంటుంది. దీనికి గాను వేప నూనె 1% 3.5 మిల్లీలీటర్లు, డైప్లో బెంజురాన్ 1 గ్రాము మరియు లార్వా దశను నాశనం చేయడానికి స్పైనోసాట్ 0.5 మిల్లీలీటర్ లేదా లామ్డా సైలోత్రిన్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక పూల కోత విషయాన్ని గురించి ఈ విధంగా మనకు శాస్త్రవేత్తలు నిపుణులు తెలియజేస్తున్నారు. దుంపలు నాటిన 100 నుండి 120 రోజుల వరకు పూలు పూస్తాయి. సింగిల్ రకాల్లో కింది వరుసలో కొద్దిగా విచ్చుకున్న పూలను, డబుల్ రకాల్లో కింది వరుసలో 2-3 పూలు విచ్చుకున్న తర్వాత కాడను కత్తిరించాలి. పూలను ఉదయం గాని సాయంత్రం సమయంలో గాని కోసుకోవాలి. విడి పూలను మొగ్గ దశలోనే కోయాలి. వెదురు బుట్టలో ఉంచి దానిపై గుడ్డతో కప్పి మార్కెట్కు పంపించాలి. కాడలను కార్టూన్ బాక్సులో కట్టలుగా కట్టి వాటిని మెత్తటి పేపరు లేదా పాలీకవర్తో చుట్టి మార్కెట్కి సరఫరా చేయాలి. ఇక దిగుబడి విషయానికి వస్తే ఈ విధంగా తెలియజేస్తున్నారు మన శాస్త్రవేత్తలు నిపుణులు. ఎకరానికి సింగిల్ రకాలైతే 4 నుండి 5 టన్నుల పూలు, డబుల్ రకాలైతే 1 లక్ష నుండి 1.5 లక్షల వరకు పూలు కాడలు వస్తాయి. సంవత్సరం తర్వాత వర్షాలు కురిసే ముందు భూమి మీద ఉన్న లిల్లీ ఆకులను భూమట్టానికి కోసి మరల ఎరువులను వేసుకున్నట్లయితే 2వ పంటను తీసుకోవచ్చు. ఈ విధంగా రైతు సోదరులకు చక్కటి ఆదాయాన్ని తెచ్చిపెట్టే లిల్లీ పూల సాగు గురించి చక్కటి వివరాలు అందించారు మన కొండా లక్ష్మణ్, ఉద్యానవన విశ్వవిద్యాలయం పూల పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు. కావున రైతులందరూ ఈ లిల్లీ పూల సాగు చేసి చక్కటి ఉత్పత్తిని సాధించి మేలైన చక్కటి లాభాలు పొందగలరని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.

ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడొక సినీ గీతం విందాం. చిత్రం సిపాయి చిన్నయ్య. గానం ఘంటసాల. గీతరచన ఆరుద్ర. సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

0: తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విందాం.
2: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పద్మకళ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అధైర్యపడకుండా విద్యతోనే ఉన్నత విజయాలు సాధించవచ్చని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్1గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల బృందం ఢిల్లీ విద్యా పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను కలిసింది. పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈ పర్యటన వారి ఆలోచనా పరిధిని విస్తరిస్తుందని ఉపరాష్ట్రపతి అభినందించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అధైర్యపడకుండా విద్యతోనే ఉన్నత విజయాలు సాధించవచ్చని విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంపై ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పర్యటనకు వచ్చిన 41 మంది ప్రతిభావంతుల్లో 27 మంది బాలికలు ఉండడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఇది నారీ శక్తికి నిదర్శనమని కొనియాడారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు న్యూఢిల్లీ

0: లోకే క్షేత్రస్థాయి అధికారులతో ఉన్నతస్థాయి భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇటీవల రైళ్లలో జరిగిన పలు అగ్ని ప్రమాద ఘటనలపై జరిపిన ప్రాథమిక విచారణలో సంఘ విద్రోహ శక్తుల ప్రమేయం ఉన్నట్లు వెల్లడైనట్లు గుర్తించారు. ఇలాంటి సంఘటనలను తీవ్రంగా పరిగణిస్తామని, రైల్వే భద్రతా దళం ఈ అంశాలపై చురుకుగా దర్యాప్తు చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. మెరుగైన రిపోర్టింగ్ వ్యవస్థ ద్వారా క్షేత్రస్థాయిలో నిఘా సమాచారణ సేకరణ యంత్రాంగాలను బలోపేతం చేయడంపై ఈ భద్రతా సమీక్షా సమావేశంలో చర్చలు జరిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఉమిద్ నెట్వర్క్ పేరిట వంశ పారంపర్య రుగ్మతుల నిర్వహణ ప్రత్యేక పద్ధతులను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జాతికి అంకితం చేశారు. బయోటెక్నాలజీ విభాగంలో జాతీయ స్థాయిలో చేపట్టిన ఈ కార్యక్రమం తక్కువ ధరలలో ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెస్తూ ప్రజల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా పనిచేస్తుందని మంత్రి తెలిపారు. జన్యు నిర్ధారణ, ప్రసవపూర్వ పరీక్షలు, జన్యు కౌన్సిలింగ్ వైద్యుల సామర్థ్యం తదితర అంశాలు ఈ కార్యక్రమం పరిధిలోకి వస్తాయని అన్నారు. రోగ నిర్ధారణ, కౌన్సిలింగ్, నివారణ, శిక్షణ, ప్రజారోగ్య అవగాహన వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర విధానం ద్వారా వంశ పారంపర్య జన్యుపరమైన రుగ్మతలను పరిష్కరించడానికి మన దేశం చేపట్టిన మొట్టమొదటి సమగ్ర జాతీయ ప్రయత్నం ఇది. 300,000 మంది ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్న ఈ కార్యక్రమం సామాన్య ప్రజల జీవితాల్లో ఒక కొత్త ఆశ అని, ప్రజల ఆరోగ్య సంరక్షణ నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రాధాన్యత అని ఈ సందర్భంగా అన్నారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్1గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఆమ్జామ్ వార్షిక నాయకత్వ సదస్సులో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, అంతర్జాతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో 3వ అతిపెద్ద స్థానంలో మన దేశం నిలిచిందని పేర్కొన్నారు. 79 లక్షల కోట్ల రూపాయలతో అమెరికా మొదటి స్థానంలోనూ, 49 లక్షల కోట్లతో చైనా 2వ స్థానంలో ఉండగా, 22 లక్షల కోట్ల రూపాయలతో భారతదేశం 3వ స్థానాన్ని కైవసం చేసుకుందని ఆయన తెలిపారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమ వార్షిక వృద్ధి 30 నుండి 40% చేరుకుందని ఆయన తెలిపారు.
1: The ministry total size of the automobile industry was at time was 14 lakh crore. Now the size of the automobile industry is 22 lakh crore. And now we have just surpassed Japan and our number is third. The first is USA having the size of 79 lakh crore. Second is China 49 lakh crore. And India is now 22 lakh crore. Our every year growth is 30-40%.
0: న్యూఢిల్లీలో ఈరోజు 11వ బ్రిక్స్ ఉగ్రవాద నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం జరిగింది. విదేశాంగ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ప్రపంచ దేశాలు ఉమ్మడిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయమిస్తూ మద్దతు తెలుపుతున్న దేశాలను అంతర్జాతీయంగా జవాబుదారీలుగా చేయాలని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని పాటించాలని ఈ సందర్భంగా కోరారు. ఇటలీ రాజధాని రోమ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ బహూకరించడంపై కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అంతర్జాతీయ గౌరవం దేశ ప్రతిష్టకు, దేశంలోని కష్టపడే రైతుల శ్రమకు నిదర్శనమని కొనియాడారు. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం, ఆహార భద్రతను బలోపేతం చేయడంలో భారత్ ప్రపంచానికి సరికొత్త నమూనాను అందించిందని చౌహాన్ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కంప్యూటరైజ్డ్ డ్రా నిర్వహించి 2026 కైలాస్ మానస్ సరోవర్ యాత్రకు యాత్రికుల్ని ఎంపిక చేశారు. ఈ ఏడాది యాత్ర జూన్ నుండి ఆగస్టు వరకు సాగనుంది. పూర్తిగా పారదర్శకంగా, లింగ సమతుల్యతతో కూడిన ర్యాండమ్ పద్ధతిలో మొత్తం 1000 మంది యాత్రికులను ఎంపిక చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎంపికైన యాత్రికులు 20 బ్యాచ్లుగా లిపో లేక్, నాథులా పాస్ల గుండా ప్రయాణిస్తారని, ఫలితాల వివరాలను ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా యాత్రికులు పంపుతున్నామని ఆ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నేడు ప్రపంచం భారతదేశాన్ని నమ్మకమైన భాగస్వామిగా చూస్తోందని, ప్రధానమంత్రి పర్యటన దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత్లో 75 నుండి 100 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు యుఏఈ అంగీకరించడంతో పాటు

0: మొత్తం 57 కీలక ఒప్పందాలు జరిగాయని తెలిపారు.
1: బడీ బడీ కంపెనీయో కే అంతర్రాష్ట్రీయ లెవెల్ కి ఫార్చ్యూన్ 500 కంపెనీయో కే జో సీఈఓస్ హై ఉన్కే సాత్ బాత్చీత్ హుయి ఉన్కే సాత్ ఆగే భారత్ మే నివేశ్ వ్యాపార్ ఔర్ సంబంధో బడానే కి చర్చాయే హుయి. అగర్ హమ్ సిర్ఫ్ యే జిన్ సీఈఓస్ కే సాత్ మాన్య ప్రధానమంత్రి జీ నే బాత్చీత్ కి ఉన్హీ కా అగర్ వాల్యూ దేఖే తో వో 3 ట్రిలియన్ డాలర్ సే జ్యాదా ఇన్కి వాల్యూ బన్తీ హై, యానీ భారత్ కి జీడీపీ.
0: ఈ నెల 28 నుండి 31 వరకు న్యూఢిల్లీలో జరగాల్సిన 4వ ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ వాయిదా పడింది. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ ఆఫ్రికన్ యూనియన్ చైర్పర్సన్, ఆఫ్రికన్ యూనియన్ కమిషన్ పరస్పర సంప్రదింపుల తర్వాత ఈ కొత్త సదస్సుకు మరొక తేదీని మార్చాలని నిర్ణయించారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో మన దేశంలో క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్, సహజ వాయువు, ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. దేశీయ అవసరాల కోసం రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూ రోజుకు 46 నుండి 47 వేల టన్నుల ఎల్పీజీని ఉత్పత్తి చేస్తున్నాయని అన్నారు. గత 3 రోజుల్లోనే 1.34 కోట్ల డొమెస్టిక్ సిలిండర్లను పంపిణీ చేశామన్నారు.
2: हमारी रिफाइनरीज ऑप्टिमम कैपेसिटी पर ऑपरेट कर रही हैं ताकि जो देश की डिमांड है उसको मीट किया जा सके. इसके अलावा रिफाइनरीज में एलपीजी प्रोडक्शन को रैंप अप किया गया है और लगभग 46 से 47 हजार टन एलपीजी देश की रिफाइनरीज में बनाई जा रही है.
0: ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాలలో కూడా ఈరోజు వడగాల్పులు వీసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. అలాగే రాబోయే 2 రోజుల పాటు ఒడిశా, ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లోనూ వేడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అధైర్యపడకుండా విద్యతోనే ఉన్నత ప్రమాణాలు, విజయాలు సాధించవచ్చని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే 1గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
3: ఆకాశవాణి ఇల్లు బాకిలీ.

ఈనాటి ఇల్లు బాకిలీ కార్యక్రమంలో వేసవి కాలంలో పోషకాహారం ప్రాముఖ్యత గురించి రాజేంద్రనగర్ కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి ఈ జోష్ణ గారు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పాల్గొంటారు. మరి ప్రియమైన శ్రోతలు, మీకున్న సందేహాల నివృత్తికి ఫోన్ చేయండి, సమాధానాలు పొందండి. మా ఫోన్ నంబర్స్ STD కోడ్ 040 జతచేసి 2324085252, మరొక నెంబర్ 2324085353. ఈ నెంబర్కు కాల్ చేసి సరైన సమాధానాలు పొందవచ్చు. కార్యక్రమం వినబోయే ముందు ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.

0: जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
1: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
2: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
0: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన అభివృద్ధి.
5: శ్రోతలకు స్వాగతం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతపు మహిళలకు, రైతులకు స్వాగతం. ఈరోజు మన భారతదేశంలో పోషకాహారం లోపం వల్ల ఎన్నో రకాల రక్తహీనత, రకరకాల వ్యాధులకు గురవుతున్నటువంటి సందర్భం ఇది. మరి ఇటువంటి సందర్భంలో ముఖ్యంగా ఈ వేసవికాలంలో పోషకాహార లోపాలు ఏ విధంగా ఉంటాయి, తర్వాత ఈ లోపాలు సరిదిద్దడం కోసం ఈ వేసవికాలంలో ఈ పోషకాహారం యొక్క ప్రాముఖ్యత, ఆ వివరాలు సంపూర్ణంగా మనం అవగాహన చేసుకోవాలంటే ఒక చక్కటి నిపుణులు మనకెంత అవసరం. ఇటువంటి సందర్భంలో రాజేంద్రనగర్ కాలేజీ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి జ్యోత్స్న గారిని మేము ఆకాశవాణి స్టూడియోకి పిలిపించడం జరిగింది. వారిని అడిగి వివరాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం అండి జ్యోత్స్న గారు.
6: నమస్కారం అండి.
5: ముఖ్యంగా తెలియచేయండి, ఈ పోషకాహారం అంటే ఏంటి, ఎటువంటి ఆహారం తీసుకుంటే ఈ పోషకాహారం అంటాము, ముందుగా తెలియచేయండి.
6: మనకి ముఖ్యంగా ఏంటంటే, ప్రస్తుతం ఎండాకాలంలో మనం పోషకాహారం అనేటువంటిది ఎలాంటిది తీసుకోవాలి, దాని వలన మనకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, లేదు అని అంటే ఈ పెరిగిన ఎండలకి మన శరీరం ఇబ్బంది పడకుండా చూసుకునేటువంటి మార్గాలని మనం ముఖ్యంగా చూసుకోవాలండి. ఎందుకంటే ప్రస్తుతం చాలా ఎండలు పెరిగాయి, రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఉదయం నుంచి మొదలు పెడితే వేడి అనేటువంటిది, మధ్యాహ్నం వేడిగాలులు, రాత్రి కూడా ఉష్ణోగ్రతలు అనేటువంటివి మనకి తగ్గటం లేదు. ఇవి శరీరాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అట్లాంటి సమయాలలో మనకి ఏంటి అని అంటే, చాలామందికి నీరసం, దాహం, తలనొప్పి, అలసట, వాంతులు, ఆకలి తగ్గిపోవడం, కండరాల నొప్పులు, వడదెబ్బ వంటి సమస్యలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితులను ముఖ్యంగా చూసుకుంటే, చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, రైతులు, కూలీలు, బయట తిరిగేటువంటి ఉద్యోగులు, ఆటో డ్రైవర్లు, నిర్మాణ కార్మికులు, వీరంతా వేసవి ప్రభావానికి ఎక్కువగా గురవుతారు. అయితే మనం ఏంటంటే దీనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ పెరిగిన ఉష్ణోగ్రతలని దృష్టిలో పెట్టుకొని మన శరీరం ఏదైతే మనకి కోరుకుంటుందో వాటిని సరైన సమయానికి మనం అందించగలిగితే ఈ వేసవిలో ఆరోగ్యాన్ని ఎంతో అద్భుతంగా పరిరక్షించుకోగలుగుతాం.
5: మరి ఈ వేసవిలో శరీరంలో జరిగే మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ శరీరంలో మార్పులు జరగడం వల్ల ఎటువంటి లక్షణాలు మనకు బయటపడతాయి, ఎందుకంటే అనారోగ్యంగా మనం అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలంటే ఈ వివరాలు ఎంతో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, వివరించండి.
6: అదే అండి, మన శరీరం అనేటువంటిది మనకి ప్రతిరోజు ఒక సహజ యంత్రంలాగా పనిచేస్తుంటుంది. ఎలా అంటే, బయట వాతావరణం ఎలా ఉంది దాన్ని బట్టి మన శరీరం అనేటువంటిది ఉష్ణోగ్రతని సమతుల్యంగా ఉంచడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇలా జరిగేటువంటి క్రమంలోనే మన శరీరం నుంచి చెమట అనేటువంటిది వస్తుంది. ఈ చెమట అనేటువంటిది ఎక్కువగా అయిపోయినప్పుడు ఏమవుతుంది అని అంటే, శరీరంలో ముఖ్యమైనటువంటి కొన్ని పోషకాలు ఉంటాయి, లవణాలు, వాటిని సోడియం మరియు పొటాషియం అని అంటాము. ఈ లవణాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఆ సమయంలో మనకి ఏం జరుగుతుంది అంటే, నోరు ఎండిపోవడం, దాహం

0: ఎక్కువగా వేయడం, అలసట, బలహీనత, తలనొప్పి, తలతిరగడం, కండరాలు పట్టేసినట్టుగా అనిపించడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఆకలి తగ్గడం ఇలాంటి సమస్యలు వస్తాయి. ఎక్కువసేపు ఎండలో తిరిగితే శరీర ఉష్ణోగ్రత అనేటువంటిది ప్రమాదకరంగా పెరిగి వడదెబ్బ కూడా వచ్చేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మనలో మనం చాలా పెద్ద తప్పు ఏం చేస్తూ ఉంటాము అనంటే, శరీరం ఎప్పుడు దాహం వేసిందని చెప్తుందో అప్పుడు మనం మంచినీళ్ళు తాగడం మొదలెడతాం. కానీ ఎప్పుడైతే ఇలాంటి దాహం వేస్తుంది అనంటే, దానికంటే ముందే మన శరీరం అనేటువంటిది నీరు సరిపడినంత లేదు అనేటువంటిది అర్థం. అందుకని ఈ వేసవిలో మనం ఏం చేయాలి అనంటే, తరచుగా నీళ్లు తాగడం, శరీరానికి చల్లదనం ఇచ్చేటువంటి ఆహారాన్ని తీసుకోవడం, ఎండలో ఎక్కువసేపు ఉండకుండా చూసుకోవడం అనేటువంటిది చేయాలి.
1: మరి ఈ వేసవిలో తీసుకోవాల్సిన పోషకాహారాలు ఏంటి? మరి ఎటువంటి పోషకాహారాన్ని మన శరీరానికి అందించాలి, చక్కటి ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకోవాలి, ఆ వివరాలు కూడా ఒకసారి.
0: ఈ వేసవిలో ఆహారం అనేటువంటిది చాలా జాగ్రత్తగా మనం ఎంపిక చేసుకోవాలి. ఎందుకనంటే ఈ కాలంలో తీసుకునేటువంటి ఆహారం తేలికగా జీర్ణమయ్యేలాగా ఉండాలి, అలాగే శరీరానికి తేమను అందించాలి. మనం తీసుకునేటువంటి ఆహారం మన శరీరాన్ని చల్లబరచాలి. అందుకని మనం ఎక్కువగా నీటి శాతం ఉన్నటువంటి పండ్లు, ఉదాహరణకి పుచ్చకాయ, ఈ పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, ఇది శరీరానికి తేమను అందిస్తుంది. ఎండలో తిరిగి వచ్చిన తర్వాత పుచ్చకాయ తింటే శరీరానికి ఉపశమనం కలుగుతుంది. అట్లాగే కర్బూజా, దీని లోపల కూడా శరీరానికి చల్లదనాన్ని ఇచ్చేటువంటి లక్షణం ఉంటుంది. ఇందులో విటమిన్లు, ఖనిజ లవణాలు అనేటువంటివి సమృద్ధిగా ఉంటాయి. కమలాపండు, నారింజ బత్తాయి ఇలాంటి వాటిలలో విటమిన్ సి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, రోగ నిరోధక శక్తి అనేటువంటిది పెంచుతుంది. అనాస పండు అనేటువంటిది కూడా ఇప్పుడు ఎక్కువగా మనకి సీజన్లో బాగా కనిపిస్తుంది కాబట్టి ఇది కూడా జీవక్రియ అనేటువంటిది ఎక్కువ మెరుగుపడడానికి ఉపయోగపడుతుంది.
1: మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఒక రైతు సోదరులు లైన్లో ఉన్నారు, వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం అండి.
2: నమస్తే సార్.
1: మీ పేరు చెప్పండి, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? ఈరోజు పోషకాహారం యొక్క ప్రాముఖ్యత అయ్యా సాయన్న గారు, ఈరోజు అంశం ఒకసారి గుర్తు చేస్తాను, వినండి. ఈరోజు వేసవి కాలంలో పోషకాహారం ఏ విధంగా తీసుకోవాలి, ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఈ అంశం మీద మేడం గారు ఉన్నారు, జ్యోత్స్న గారు, మీరు మీ ప్రశ్న అడగండి, నేరుగా తెలియచేస్తారు. సాయన్న గారు అడగండి.
2: మేడం నమస్తే.
0: నమస్కారం అండి, చెప్పండి.
2: ఇప్పుడు ఊరాల విలేజ్లో ఏమంటారంటే రైతులు ఏం చేస్తారంటే కూలి పోతారు మేడం. ఇప్పుడు మోరి చేను మక్కా ఇరవరానికి పోతారు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే వాళ్ళు మంచినీళ్ళు కొద్ది కొద్ది రాగెంబలు ఉంటుంది, కొద్ది కొద్ది లేకుంటుంది. అయితే దీనివల్ల రాకుండా ఇంకేమన్నా జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు, కూలీలు కూలీలు
0: తీసుకోవచ్చండి. మనకేంటంటే ముఖ్యంగా మనకి పొద్దున్నే పని పథకం కానీ లేదు అని అంటే మన వ్యవసాయ పనులు కానీ ఎండ ఒత్తిడిని తగ్గించుకోవడానికి మనం ఉదయమే వెళ్తుంటాం. అప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఏదో పచ్చడి అన్నం కానీ లేకపోతే పొడి పొడిగా ఉండేటువంటి ఆహార పదార్థాలు కాకుండా ఉదయం పొద్దున్నే మజ్జిగతో చేసినటువంటి చద్దన్నం లాంటిది, అట్లాగే రాగి అంబలి, జొన్నజావ, సజ్జగంజి, అట్లాగే బెల్లం పానకం లేదంటే నిమ్మరసం, మజ్జిగ ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకి తక్షణ శరీరానికి కావలసినటువంటి ఎంత మోతాదులో అయితే నీళ్లు కావాల్సి వస్తుందో ఆ నీళ్ళు అనేటువంటివి ఉపయోగపడతాయి శరీరానికి.
1: సాయన గారు వింటున్నారా? మీరు చక్కగా ప్రశ్నిస్తుంటారు, చక్కటి సమాధానం రాబట్టుకుంటుంటారు. మీ తోటి రైతులు, మహిళలు అందరికీ కూడా మీరు సమాచారాన్ని ఈ విధంగా అందిస్తుంటారు. ధన్యవాదాలు మీకు. తర్వాత ఇంకొకరు కాల్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ధన్యవాదాలు. తర్వాత మేడం గారు, ఈ పెరుగు మరియు మజ్జిగ కూడా ఈ వేసవికాలంలో తీసుకోవడం వల్ల మంచి యొక్క ఉపశమనాన్ని పొందవచ్చు అంటారా? కొన్ని వివరాలు మన శ్రోతలకు తెలియచేయండి.
0: తప్పకుండా అండి. ఎందుకంటే పెరుగు మజ్జిగ అనేటువంటిది మనకి ఊర్లలో కానీ రైతు సోదరులకు కానీ ఎక్కువగా దొరికేటువంటి ఒక ముఖ్యమైనటువంటి పదార్థం. దీంట్లో ఏంటంటే మనకి ఎక్కువ అంటే సహజ శక్తిని ఇచ్చేటువంటి పానీయం కింద మనం దీన్ని ఉపయోగిస్తూ ఉంటాము. ఈ మజ్జిగలో ఏదైతే కొంచెం జీలకర్ర, అల్లం తురుము, కరివేపాకు, కొత్తిమీర ఇలాంటివి కలిపి తీసుకుంటే ఏంటంటే ఏదైతే జీర్ణమయ్యేటువంటి

0: ఉంటుందో ఆ జీవక్రియ అనేటువంటిది మెరుగుపడి త్వరగా జీర్ణం అవ్వడం, శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడం, అలసట తగ్గించడం అట్లా ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలానే పుల్లని పెరుగు తీసుకోకూడదు. ఇంకొకటి ఏంటంటే,
1: సాధారణంగా మన పూర్వీకులు సాంప్రదాయ పద్ధతిలో ఎన్నో రకాలుగా వారు ఆహారం తీసుకోవడం, తర్వాత మన ప్రకృతి వ్యవసాయం కూడా చేస్తున్నటువంటి రైతు సోదరులు కూడా మన పూర్వీకులు చేసేటువంటి ప్రకృతి వ్యవసాయం చేయడం ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళు కూడా పాటిస్తున్నారు. మరి ఇటువంటి సందర్భంలో మన పూర్వీకులు ఏ విధంగా సాంప్రదాయ పద్ధతిలో ఎటువంటి ఆహారం తీసుకునేవారు, ఆహారం వల్ల ఎటువంటి ఆరోగ్యంగా వాళ్ళు కార్యక్రమాలు వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకునేవారు, ఆ వివరాలు ఒకసారి.
0: తప్పకుండా అండి, మనం ఎంత ఎలాంటి పరిస్థితులలో ఉన్నా సాంప్రదాయ ఆహారపు అలవాట్లు అనేటువంటివి మనకి చాలా శ్రేయస్కరంగా ఉంటాయి. అవి మనల్ని చాలా రకాలుగా కాపాడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే రాగి అంబలి. ఈ రాగి అంబలిలో ఎక్కువగా కాల్షియం, ఐరన్ అనేటువంటి సమృద్ధిగా ఉండడం, దాంతోపాటు ఇది శరీరాన్ని చల్లదనం ఇస్తూ ఉంటుంది. అట్లాగే జొన్నజావ, జొన్నలు అనేటువంటివి మన శరీరానికి కావలసినటువంటి శక్తిని ఇస్తాయి, శరీర వేడిని తగ్గిస్తాయి. ఎలాగో మనకి గట్క అలాంటివి ఎక్కువగా అలవాటు ఉంటాయి కాబట్టి దాంట్లో మజ్జిగ వేసుకోవడం, కొంచెం నిమ్మరసం వేసుకోవడం అలాంటిది చేసుకుంటూ మనం తీసుకుంటూ ఉంటాము. ఇలాంటివి సాంప్రదాయంగా వచ్చేటువంటివి. అట్లాగే బెల్లం పానకం. బెల్లం పానకం అంటే ఏంటి అంటే బెల్లం, యాలకులు, మిరియాలు కలిపి పానకం లాగా చేస్తే శరీరానికి కావలసినటువంటి తక్షణ శక్తి, అట్లాగే దాంతోపాటు మనకి శరీర అవసరానికి సరిపడిన నీళ్లు అనేటువంటివి శరీరానికి ఉపయోగపడతాయి. దీంతోపాటు తేలికపాటి భోజనం చేయడం అనేటువంటిది కూడా అవసరం. అదే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం తేలికపాటి భోజనం, రాత్రి కూడా ఎక్కువగా శరీరం ఇబ్బంది పడేలాగా కాకుండా తేలికగా జీర్ణమయ్యేటువంటి ఆహారం అనేటువంటిది తీసుకోవడం అవసరం.
1: మరింత సమాచారం, వేసవికాలంలో పోషకాహారం యొక్క ప్రాముఖ్యత తెలుసుకునే ముందు రైతు సోదరులకు ఒక చిన్న ప్రకటన ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను, ఒక్కసారి వినండి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విత్తన వారోత్సవాలు జరుపుకుంటుంది. ఈ సందర్భంలో కొన్ని వివరాలు. ప్రతి పంటలో నాణ్యమైన విత్తనాన్ని ఉపయోగించినప్పుడు దిగుబడులను కనీసం 10-15% వరకు పెంచుకోవచ్చు. రైతు సోదరులు ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశోధన స్థానాల ద్వారా సేకరించుకొని సాగు సమయంలో కొన్ని మెలకువలు పాటిస్తే, ముఖ్యంగా వరి, పెసర, మినుము, వేరుశనగ వంటి సుపరాగ సంపర్కం జరిగే పంటల్లో అదే విత్తనాన్ని కనీసం 2-3 సంవత్సరాల వరకు ఉపయోగించుకోవచ్చు. పంటల సాగులో నాణ్యమైన విత్తనం యొక్క ప్రాధాన్యత గుర్తించి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం విత్తన వారోత్సవాలు 2026 కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా May 23 నుండి 30 వరకు వివిధ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు, అంటే మీకే, నేరుగా నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరకు అందించేందుకు ఏర్పాట్లు చేయబడినాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంట రకాలు, వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే రకాలు, వాతావరణ మార్పులు, చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే రకాల విత్తనాలను ఈ వారోత్సవాలలో రైతులకు అందించేందుకు సిద్ధం చేయబడినాయి. వరి, జొన్న, మొక్కజొన్న, రాగులు, కందులు, పెసర, మినుము, సోయాబీన్, ఆముదం, నువ్వులు తదితర పంటల విత్తనాలను ఈ విత్తన వారోత్సవాలలో రైతులకు పంపిణీ చేయబడుతుంది. సుమారు 12,000 క్వింటాల వివిధ పంటల విత్తనాలు సుమారు 1,40,000 ఎకరాలకు సరిపడే పరిమాణం అనుకోవచ్చు ఈ వారోత్సవాల్లో అందుబాటులో ఉంచబడుతున్నాయి. ప్రతి జిల్లాకు ఒక పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని గుర్తించి రైతులకు నేరుగా విత్తనాల విక్రయం నిర్వహించబడుతుంది. మరి ఇంకా కొన్ని ముఖ్య సూచనలు కూడా ఈ విధంగా తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులు. ఈ విత్తనాలు శిలీంద్రనాశిని మందులతో విత్తన శుద్ధి చేయబడినవి కనుక ఆహారంగా ఉపయోగించరాదు. విత్తన సంచులను పొడి వాతావరణంలో భద్రపరిచి ఎలుకల నుండి దూరంగా ఉంచాలి. ఈ విత్తనాన్ని ఇతర రకాల విత్తనాలతో కలపకూడదు. విత్తనంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే సరఫరా చేసిన తేదీ నుండి 30 రోజులలోపు సంబంధిత అధికారిని మీరు సంప్రదించవచ్చు. ఈ వివరాలన్నీ మీ యొక్క శ్రేయస్సు కోసం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విత్తన వారసత్వ

0: సవాలు జరుపుతున్న సందర్భంగా నిపుణులు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విద్యాలయం ఈ విధంగా మీకు ఈ చక్కటి సమాచారం అందించింది. మీరు చక్కటి విత్తనాన్ని మీరు కొనుక్కొని చక్కటి పంటలు పండించగలరని ఆశిస్తూ ఇక కార్యక్రమంలోనికి వెళ్దాం. ఈ కార్యక్రమంలోనికి వెళ్లే ముందు ఒక రైతు సోదరులు లైన్లో ఉన్నారు, వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
1: నమస్తే సార్, మా పేరు రాంబాబు సార్.
0: రాంబాబు గారు చెప్పండి, మీ ప్రశ్న అడగండి.
1: సార్, ఈ పోషకాహారము అంటే పోషకాహారాన్ని అందించాలి అంటే రైతులకి ప్రజెంట్ మన భూముల్లో 0.5% మించి ఆర్గాన్ పర్సంటేజ్ లేదు సార్. కార్బన్ అంటే ప్రభుత్వాలు ఎంతసేపటికి రసాయనిక ఎరువుల్ని అందిస్తూ పోతున్నాయి, కానీ సబ్సిడీలు విదేశాలకు చెల్లించి.
0: సరే, మీరు ఒక్క నిమిషం రాంబాబు గారు, అయ్యా రాంబాబు గారు ఒక మాట వినండి. మీరు చక్కగా అవగాహన ఉన్నటువంటి రైతులాగా కనిపిస్తున్నారు, ఎందుకంటే కర్బనం గురించి మీరు మాట్లాడగలుగుతున్నారు, చాలా బాగుంది. సరే, ఏమైనా ఈరోజు పోషకాహారం యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేస్తున్నారు ఇక్కడ. మీ ప్రశ్న అడగండి, జ్యోత్స్న గారు వివరిస్తారు. మీరు విస్తారమైన వివరణ కాకుండా ప్రశ్న అడగండి. విస్తారమైన వివరణ ఇక్కడ ప్రముఖులైనటువంటి నిపుణులు మనం ఆహ్వానిస్తున్నాం, వారు తెలియజేస్తున్నారు. దయచేసి మీరు ప్రశ్నను క్లుప్తంగా అడగండి.
1: పోషక విలువలు పెంచడానికి ఏం చేస్తే బాగుంటుంది, అంటే పొలాల్లో రైతులు ఎలాంటి అనుసరిస్తే బాగుంటుంది అనేది నా ప్రశ్న.
0: చక్కటి ప్రశ్న, వివరిస్తారు, వినండి. మంచి పోషక ఆహారం మన రైతులు పండించాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా అంటే, ముఖ్యంగా మనం ఇంతకుముందుకే తెలుసు మనం మాట్లాడుకున్నాం, రైతులు కూడా ఈ మధ్యకాలంలో ప్రకృతి వ్యవసాయం అంటున్నారు, రోగాలు రాకుండా అనే పాయింట్. బహుశా ఆ ఉద్దేశంతో ఆయన అడిగిండొచ్చు. మరి ఎటువంటి విధానాలు పాటిస్తే బాగుంటుంది అంటారు?
2: అదే అండి, ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనకి పోషకాహార పంటలు అనేసి అంటాము. పోషకాహార పంటలు అంటే చిరుధాన్యాలు ఏవైతే ఉంటాయో, రాగులు, సజ్జలు, కొర్రలు, వీటన్నిటిని మనం పోషకాహార పంటలు అంటాం. ఏదైతే తక్కువ రసాయనిక ఎరువులు, తక్కువ నీళ్లు, ఎక్కువ దిగుబడి, ఎక్కువ ఆరోగ్యం అనేటువంటిది మనం వీటి నుంచి పొందగలుగుతాం. కాబట్టి ఈ రకమైనటువంటి పంటలు పండించడానికి రైతన్నలందరూ ముందుకు వస్తే మెరుగైన ఆహారం అనేటువంటిది మన చేతుల్లో ఉంటుంది.
0: చాలా చక్కటి వివరణ, మీరు రైతు సోదరులు అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని తెలియజేశారు, ధన్యవాదాలు. తర్వాత ఈ వేసవిలో ఏ పదార్థాలు మనం తినకూడనివి అంటే తగ్గించాల్సిన అవసరం ఉంది, వివరించండి.
2: ఇప్పుడు వేసవిలో నివారించవలసినటువంటి అంటే తక్కువగా తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాల గురించి మనం మాట్లాడుకుందాం. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మసాలాలు ఎక్కువగా ఉన్నటువంటి ఆహారం. మసాలాలు అనగానే మనం ఎక్కువగా ఏం గుర్తొస్తుంటుంది? కారం, తర్వాత గరం మసాలా, లేకపోతే ఇంకేవైనా ఇంట్లో తయారు చేసుకునేటువంటి మసాలాలు అనమాట. ఇవేమవుతాయి అంటే శరీరంలో ఆల్రెడీ వేడిని పెంచుతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది అంటే జీర్ణక్రియ పైన కూడా ప్రభావం చూపుతుంది. అలాగే మనం వేపుడు పదార్థాలు, ముఖ్యంగా ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో కూడా సెలవులు కదా, ఇంటి దగ్గర పిల్లలు ఉండడం, తర్వాత వీళ్ళకు కూడా కొంచెం పొద్దున్నే పని చేసుకొని రావడం, దాని ద్వారా ఏమవుతుంది అంటే సాయంకాలం అవగానే ఏదైనా మిర్చి బజ్జీ చేసుకుందామా, లేకపోతే ఇంకేదైనా ఉల్లిపాయ పకోడీ చేసుకుందామా, అలాంటి వేపుడు పదార్థాలపైన ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. అలసంద వడలు కానీ, లేకపోతే ఇంకేమైనా గారెలు కానీ, ఇలాంటివి ఎక్కువగా చేసుకోవాలి అనేటువంటిది ఉంటుంది. దాంట్లో ఏంటి అంటే ఎక్కువ నూనె పదార్థాలు ఉండడం వల్ల ఇవి జీర్ణం అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటాయి. అట్లాగే అలసట అనేటువంటిది పెంచుతుంది. ఇంకొకటి ఏంటంటే శరీర ఉష్ణోగ్రతలు ఆల్రెడీ వేడిగా ఉంటాయి, అలాగే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలలో నూనె ఎక్కువ ఉండడం వల్ల అజీర్ణాన్ని కలిగిస్తాయి. దీనివల్ల కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, తర్వాత కొన్ని కొన్నిసార్లలో వామిటింగ్స్ అలాంటివి అనేటువంటిది జరగడం జరుగుతుంది. దీంతోపాటు ఇంకొక ట్రెండ్ ఏంటంటే ఏ పనికి వెళ్ళినా కూడా ఇప్పుడు రైతు పొలాలలో పనిచేసేటువంటి మహిళలు సాధారణంగా మన సహజ పానీయాలను తాగడం మానేశారు. ఈరోజు
0: ఇవన్నీ మీరు గమనిస్తున్నారు,
2: అవునండి,
0: క్షేత్ర పరిశీలన కూడా చేస్తున్నారు, అందుకే మీరు ఈ విధంగా తెలియజేస్తున్నారు.
2: అవును,
0: వివరించండి.
2: ఎందుకంటే నేను దగ్గరలో ఉండి చూసినప్పుడు ఏం జరిగింది అని అంటే పంటలు ఇంతకు ముందు పొలాలకి మనం నడుచుకొని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఎలా అయినా కూడా ఒక చెయ్యి పెట్టి లిఫ్ట్ చేసి ఆపడం, బండి మీద వెళ్ళడం, లేదంటే ఆటోలో వెళ్ళడం, లేకపోతే ట్రాక్టర్ మీద పొలం దగ్గరికి వెళ్ళడం, ఆ తర్వాత

0: చేయడం, పని చేసిన తర్వాత ఈ రోజు మాకు థమ్స్అప్ ఇవ్వండి, లేకపోతే ఇంకేదైనా స్ప్రైట్ ఇవ్వండి. అంటే నేను చెప్తున్నందుకు రైతు
1: అంటే
0: సోదరులకి
1: కూల్
0: కోపము
1: డ్రింక్స్
0: కానీ
1: కాదు కదా,
0: లేకపోతే
1: అంటే
0: ఏదైనా
1: మీరు అన్నట్టు
0: రావచ్చు.
1: కూల్ డ్రింక్స్ బాగా విరివిగా వాడుతున్నారు అంటున్నారు.
0: అలాంటివి తాగడం అనేటువంటిది ఏంటంటే తాత్కాలికంగా మనకి శరీరాన్ని చల్లగ చేసిన ఫీలింగ్ వస్తుంది, కానీ అవి ఏంటంటే తాత్కాలికమైనటువంటి చల్లదనం మాత్రమే ఇస్తాయి. దాంతోపాటు ఏంటి హానికరకమైనటువంటి లక్షణాలు ఉంటాయంటే చక్కెర అనేటువంటి దీంట్లో ఎక్కువగా ఉంటుంది, అలాగే శరీరానికి నిజమైన తేమ అనేటువంటిది ఇవ్వవు. సో కాబట్టి ఏంటంటే సహజ పానీయాలు అనేటువంటివి మంచిది. ఇప్పుడు ఎలా పొలాన్ పనులు చేస్తున్నారు, ఇప్పుడు మిరపకాయలు ఏరడం, లేకపోతే పత్తి తీయడం, లేకపోతే మిగతా ఏదైతే చిన్న చిన్న ఎండకు దాటికి ఉండే వరి కోయడం ఇలాంటి పనులు ఉంటాయో, అలాంటి సమయంలో ఏంటంటే నిమ్మకాయ నీళ్ళు తాగడం కానీ, మజ్జిగ తాగడం కానీ, రాగి అంబలి తాగడం కానీ, ఇలాంటివి చేస్తే సగ్గుబియ్యం ఉడకబెట్టిన నీళ్లు తాగడం కానీ, ఇలాంటివి చేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళ శరీరం అనేటువంటిది అలసిపోకుండా ఇంకెక్కువ ఉత్తేజంతో పనిచేయడానికి ఉపయోగపడుతుంది.
1: మరిన్ని వివరాలు మీరు ఇంకా తెలియచేయాలంటే, ముఖ్యంగా ఈ వడదెబ్బ గురించి మీరు తెలియచేయాల్సిన అవసరం ఉంది. ఈ వడదెబ్బ మీరు ఎన్ని మీరు కానీ శాస్త్రవేత్తలు, తర్వాత పేపర్లు కానీ, ఆకాశవాణి కేంద్రాల్లో కానీ ఎన్ని వివరాలు అందించినా మీరు అన్నట్టుగా కూల్ డ్రింక్స్ తాగడం, వడదెబ్బకు రకరకాల జాగ్రత్తలు తీసుకోకుండా వడదెబ్బకు గురి కావడం ఇటువంటివి జరుగుతుంది. మరి ఈ వడదెబ్బ నివారణకు ఎటువంటి చికిత్సా విధానము మనం పాటించాలి ఉంది, ఆ వివరాలు ఒకసారి మన రైతు మహిళలకు తెలియచేయండి, అలాగే రైతు సోదరులకు.
0: వడదెబ్బ అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇది దీనికి లక్షణాలు ఏంటంటే మొదటగా అధికంగా జ్వరం రావడం, అంటే 103, 103, 102 అలా ఉండడం, తలనొప్పి, తల తిరగడం, వాంతులు, చెమట ఆగిపోవడం, అంటే శరీరం నుంచి చెమట అనేటువంటిది రాదు, స్పృహ కోల్పోవడం.
1: తర్వాత మనం పోషకాహారం గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వేసవికాలంలో పోషకాహారం గురించి మనం కొంతవరకు మీరు వివరించారు. తర్వాత ఈ సమతుల ఆహారం అని కూడా అంటుంటారు. ఈ సమతుల ఆహారం వల్ల కూడా చక్కటి ఆరోగ్యం కూడా మనం పెంపొందించుకోవచ్చు అంటుంటారు. ఈ పోషకాహారంలో భాగంగా ఈ సమతుల ఆహారము ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మనం తీసుకోవాలి, ఒకసారి ఆ వివరణ.
0: ముఖ్యంగా మనం వేసవి కాలంలో సమతుల ఆహారం అనేటువంటిది చాలా అవసరం. సో అప్పుడు ఏంటంటే అండి, మనం రోజు తీసుకునేటువంటి ఆహార పదార్థాలని కొంచెం చేంజ్ చేసుకోవచ్చు. రోజు మనకు అన్నం తినే అలవాటు ఉంటుంది, ఇక్కడ ఏంటంటే కొంచెం జొన్నగట్టుక కానీ, అంబలి కానీ అలాంటిది చేసుకోవడం అనేటువంటిది చేసుకోవాలి. అలాగే ఆకుకూరలు, ఈ సీజన్లో ఎక్కువ ఎలాంటి ఆకుకూరలు అనేటువంటివి మనకు వస్తుంటాయో ఆ ఆకుకూరలని, తోటకూర కానీ, గోంగూర కానీ ఇలాంటివి ఎక్కువగా ఉపయోగించుకోవడం. అట్లాగే బీరకాయ, సొరకాయ, కాకరకాయ ఇలాంటి కూరగాయలు అనేటువంటిది శరీరంలో భాగం చేసుకోవడం. ఎప్పుడు కూడా పులుసు కూరలు అనేటువంటివి చేసుకుంటే ఏమవుతుందంటే దాంట్లో లోపల మనం వాటర్ అనేటువంటిది యాడ్ చేస్తాం, మనం తినేటప్పుడు కూడా కొంచెం ఎక్కువగా తింటాం, సులువుగా ఆహారం అనేటువంటిది తినడానికి ఉపయోగపడుతుంది. ఒకటే రకమైనటువంటి కూరగాయలు, ఆకుకూరలు కాకుండా ఒకరోజు ఒక రకమైనటువంటిది, ఇంకొక రోజు ఇంకొక రకం, అలా కాకుండా కలగూరలు అన్నీ కలిపి చేసుకోవడం అనేటువంటిది మనం అలవాటు చేసుకోవాలి. ఈ సీజన్లో ఏదైతే మన చుట్టుపక్కల, మన ఊరు లోపల దొరికేటువంటి కూరగాయలు ఉంటాయో, ఆకుకూరలు ఉంటాయో, వాటిని అధిక మొత్తంలో తీసుకోవడం, దోసకాయ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం అనేటువంటిది మనం చేయాలి. దాంతోపాటు మాంసాహారాన్ని కొద్దిగా తగ్గించాలి, దానికి బదులుగా చేపలు, గుడ్లు అనేటువంటివి తినడం ఎంతో ఉపయోగం.
1: చాలా సులభ పద్ధతిలో మీరు పదార్థాలు వివరించారు ఈ సమతుల ఆహారం అనే ప్రశ్నకు. అయితే మన డాక్టర్స్ పరిభాషలు అయితేనేమి, తర్వాత మీలాంటి శాస్త్రవేత్తల పరిభాషలు అయితేనేమి, ఈ సమతుల ఆహారంలో ఈ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఇటువంటివి ఏవో వివరిస్తారు కదా మీరు. ప్రోటీన్స్ అంటే మాంసకృతులు, కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, కొవ్వులు, నూనెలు అని చెప్పేసి ఆ వివరణ ఒకసారి మన రైతు సోదరులకు, మహిళలకు తెలియచేయండి, సమతుల ఆహారం అనే వివరణకు.
0: సరే అండి, మనం సమతుల ఆహారం అనగానే ఏంటి అంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో మన శరీరానికి అవసరమైనటువంటి పోషకాలు సరైన మొత్తంలో అందడాన్ని సమతుల ఆహారం అంటాం. ఉదాహరణకు మనం ఏంటి అని అంటే ఒక అన్నం తినేటువంటి పళ్ళెమే తీసుకున్నాం. ఆ పళ్ళెం తీసుకుంటే రోజుగా ఏం చేస్తాం అయితే పచ్చడితో కానీ, లేదు అని అంటే కూర, లేదు అంటే పప్పు,

0: లేదు అని అంటే దానికి బదులుగా పచ్చి పులుసు కానీ, అంటే మనం ఏంటంటే ఒకటి తింటే ఇంకొకటి తినం. అలా కాకుండా ఏంటి అంటే ఒక పళ్ళెం తీసుకుంటే తెల్లగా ఉండడానికి మనకు అన్నం ఉంటుంది, దాన్ని ఏంటి దాన్ని ఎలా ఒక కూరతో మనం చేయాలి,
1: అన్నం అంటే పిండి పదార్థాలు అని
0: పిండి
1: చెప్పుకోవచ్చా?
0: పదార్థాలు, కార్బోహైడ్రేట్లు అంటాం, వీటి నుంచి మనకు శక్తి అనేటువంటిది అధిక మొత్తంలో వస్తుంది.
1: మరి ప్రోటీన్స్ అంటారు, మాంసకృత్తులు అంటే ఏమి తీసుకోవాలి?
0: మాంసకృత్తులు అనగానే ఏంటంటే పప్పులు. పప్పులు అనగానే మనం ఎక్కువగా ఏంటంటే పప్పు అని అంటే మన తెలంగాణలో పెసరపప్పుతో చేస్తూ ఉంటాం. ఆ ఒక్క పప్పే కాదు, కందిపప్పు, మినప్పప్పు, ఆ తర్వాత శనగపప్పు, ఇలాంటివన్నీ రకరకాల పప్పులు అనేటువంటివి ఉన్నాయి. సోయాబీన్
1: రోజువారీగా మనం మాంసకృత్తుల రూపం
0: తీసుకోవాలి.
1: మరి కొవ్వులు అంటే ఏమేమి తీసుకోవచ్చు?
0: కొవ్వులు అంటే వీటిని నూనెల కింద మనం పరిగణిస్తామండి. ఇవి మనకి శరీరాన్ని శక్తినిస్తాయి, అలాగే గుండె ఆరోగ్యాన్ని సమృద్ధిగా పెంపొందించడంలో ఉపయోగపడతాయి. దీంట్లో ఏంటంటే నేరుగా నూనెల రూపంలో కొన్ని వాడుకుంటాం మనం, ఏవైతే వంట నూనెలు, నెయ్యి, డాల్డా అలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని నేరుగా తీసుకుంటాం. అట్లాగే వేరుశనగ గుండ్లు, కాజు, బాదం ఇలాంటివి ఏవైతే, నువ్వులు, వీటిలలో ఏంటంటే కనిపించకుండా నూనె అనేటువంటిది ఉంటుంది. ఇలాంటి ఆహార పదార్థాలను కూడా మనం తీసుకోవాలి, దాని ద్వారా మన శరీరానికి కావలసినటువంటి శక్తి వస్తుంది.
1: మన అలాగే ఖనిజ లవణాలు ఏ విధంగా మనం లభిస్తాయి, ఏ పదార్థాలు మనం తీసుకోవాలంటారు?
0: ఈ ఖనిజ లవణాలు అనగానే మనకి ఏంటి అని అంటే కాల్షియం, ఐరన్, పొటాషియం, వీటన్నిటిని మనం ఖనిజ లవణాల కింద పరిగణిస్తాం. ఆకుకూరలు, ఏవైతే ఆకుకూరలు ఉంటాయో, రంగురంగుల పండ్లు ఉంటాయో, వాటన్నిటిని మనం ఖనిజ లవణాల కింద పరిగణిస్తాం.
1: అలాగే విటమిన్లు కూడా వాడాలంటారు కదా,
0: విటమిన్లు కూడా రకరకాల రంగురంగుల ఆహార పదార్థాల్లో ఉంటాయి. ఇవేంటంటే అండి, ఖనిజ లవణాలు, విటమిన్లు అధిక మొత్తంలో కలిగినటువంటి ఆహార పదార్థాలు శరీరంలోకి ఎలా వెళ్తాయో వాటి పని చూసుకొని మళ్ళీ అలాగే ఎలిమినేట్ అయ్యి వచ్చేస్తాయి.
1: లభించవచ్చు అంటారు ఈ యొక్క
0: మనకి ఇప్పుడు విటమిన్లు, ఖనిజ లవణాలు మనకి క్యారెట్లు, బీట్రూట్లు, గుమ్మడికాయ, తర్వాత మామిడి పండ్లు, అలాగే ఇవి ఏవైతే మనకి అరటి పండ్లు ఉన్నాయో, అరటి పండ్లు, జామకాయలు, పప్పాయ, పొప్పడి పళ్ళు ఇలాంటి వాటిలలో మనకి అధిక మొత్తంలో కనిపిస్తాయి. ద్రాక్ష
1: పదార్థాలు కూడా అంటుంటారు మీరు.
0: పీచు పదార్థం కూడా ఏంటి అని అంటే అది మలబద్ధక నివారణలో ఉపయోగపడుతుంది, శరీర బరువును తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా తోలు తీయనటువంటి ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఉంటాయి.
1: చివరగా తెలియచేయండి, ఎటువంటి ఈ యొక్క వేసవిలో ఎటువంటి మన ముఖ్యంగా డ్రింక్స్ అంటే ద్రావణాలు తీసుకోవాలి, మన వడదెబ్బ నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, చివరగా క్లుప్తంగా తెలియచేయండి.
0: ముఖ్యంగా మన ఇంట్లో దొరికేటువంటి మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం, జీలకర్ర నీళ్ళు, బార్లీ వాటరు, రాగి అంబలి, బెల్లం పాయసం ఆర్ బెల్లం పానకం ఇలాంటివి తినాలి.
1: చాలా చక్కటి వివరాలు. వేసవి కాలంలో పోషకాహారం యొక్క ప్రాముఖ్యత వివరిస్తూ సమతుల ఆహారం గురించి వివరించారు, ఏ పదార్థాలు తీసుకోవాలని వివరించారు. ధన్యవాదాలు జ్యోత్స్న గారు.
0: ధన్యవాదాలండి.
2: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 7:45 దాటి 14 సెకండ్లు. తర్వాతి కార్యక్రమం వెంటనే.
3: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
4: శ్రోతల నమస్కారం. దేశాభివృద్ధికి ఆరోగ్యవంతమైన సమాజం ఎంతగానో అవసరం. వ్యక్తి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం అభివృద్ధి చెందుతుంది, కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుంది, సమాజం ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే పూర్వోక్తి నేటి సమాజానికి మార్గనిర్దేశకంగా నిలుస్తుంది. మరి దేశ ప్రజల ఆరోగ్యానికి నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఆరోగ్య భద్రత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని అమలు చేస్తుంది. ఈ విషయమై మరింత అవగాహన కల్పించేందుకు ఈరోజు మనతో పాటు తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వి బాలకృష్ణ నాయక్ గారు ఉన్నారు. నమస్కారం సార్.
5: నమస్కారం సార్.
4: సార్, ముందుగా ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
5: ముఖ్యంగా ఈ ఆయుష్మాన్ భారత్ పథకం పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకి నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి

0: వాళ్ళకి అర్హత కలిగిన కుటుంబాలందరికీ 5 లక్షల రూపాయల ఉచిత వైద్య సేవలు అందుబడుతున్నాయి సార్. ముఖ్యంగా ప్రజలు ఆర్థిక ఇబ్బంది లేకుండా వైద్యం పొందడానికి ఈ పథకం యొక్క ముఖ్య లక్షణం సార్.
1: సార్, ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అంటే ఈ మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఈ మిషన్ ఎలా అమలు అవుతుంది, దాని గురించి కొంచెం వివరిస్తారా?
0: సార్, ఇది పిఎం అభిమంటర్ సార్, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ సార్. ఇది అక్టోబర్ 2021లో ప్రారంభించడం జరిగింది సార్. దీనికి 64,180 కోట్లు కేటాయింపు జరిగింది సార్. ఇది భవిష్యత్తులో దీనికోసమని పటిష్టమైన లక్ష్యంతో ప్రజల ఆరోగ్యము మౌలిక బలోపతనం చేయడానికి ఇది భారతదేశంలోనే అతిపెద్ద పథకం సార్. ఇది ముఖ్యంగా ప్రాథమిక తర్వాత ద్వితీయ మరియు తృతీయ సంరక్షణ దృష్టిలో సాధిస్తుంది. ఇందులో భాగంగా మనకు 17,788 గ్రామీణ మరియు 11,024 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, తర్వాత 3,382 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు మన జిల్లాలో క్రిటికల్ గా ఉన్నాయి సార్. ఇవి ఈ ముఖ్యంగా ఈ సదుపాయాలు ఏమేమంటే, ప్రాథమిక సంరక్షణలో 17,788 గ్రామీణ ఉపక ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఉన్నాయి సార్, అంటే విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఉన్నాయి. దీనిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఉంటారు. సో వాళ్ళు అక్కడే ఉండేసి ప్రజలకు ఏమేమి అవసరం అనేది ముఖ్యంగా కమ్యూనికబుల్ ఇస్తా, అంటే బీపీ షుగర్ ఉండే వాళ్ళ ట్యాబ్లెట్, ఇంకా ఎనీ ఎమర్జెన్సీస్ కేసు ఫీవర్ అవన్నీ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు చూడడం జరిగింది సార్. దీనికోసం అని చెప్పి 11,024 పట్టణాలు ఏంలో స్థాపించడం జరిగింది. మొత్తం దీన్ని బలోపేతం చేయడానికి మనకు 5 లక్షల పైగా జనాభాలు ఉన్న జిల్లాలలో 730 సమకృత ఆరోగ్య ప్రయోగశాలలు ఉన్నాయి మరియు 602 క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ ఉన్నాయి సార్. ఇవి బ్లాక్ స్థాయిలో కూడా మనము 3,300 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు ఉన్నాయి, మన జిల్లాలో కూడా ప్రారంభించడం జరిగినాయి దీనికోసం అని చెప్పి. ఈ బీపీహెచ్యులు మెయిన్ గా ఏంటంటే ల్యాబ్ టెస్టులు చేసుకోవడానికి, తర్వాత మందులు అక్కడ మందులు స్టోర్ చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశంగా దీనికి వాడతారు.
1: సార్, మరి ప్రధానంగా ఆయుష్మాన్ భారత్ కింద ఎటువంటి వైద్య సేవలు అందిస్తున్నారు
0: సార్? దీని కింద ముఖ్యంగా గుండెకి సంబంధించిన వ్యాధులు, కిడ్నీ సంబంధించిన చికిత్సలు, తర్వాత క్యాన్సరు, తర్వాత ఎనీ యాక్సిడెంట్ కేసులు, తర్వాత ఈ ప్రసూతి సేవలు అంటే డెలివరీ కేసులు, తర్వాత ఆర్థోపెడిక్ శాస్త్ర చికిత్సలు, న్యూరోకి సంబంధించిన వైద్య సేవలు ఇవి దీని ద్వారా పొందుతున్నారు సార్. ముఖ్యంగా ఈ అత్యవసర వైద్య సేవలు మొత్తంగా ఇప్పుడు 3,650 రకాల వైద్య సేవలు కూడా అందుతున్నాయి
1: సార్. మరి ఇప్పుడు ఈ పథకం అమలులో ఈ డిజిటల్ టెక్నాలజీ ఇంకా ఈ ఆన్లైన్ వ్యవస్థల పాత్ర ఎంతవరకు ఉందంటారు? అంటే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అని మనం ముందుకు తీసుకెళ్తున్నాం కదా, సో దీని పాత్ర ఏంటంటారు?
0: సో ఈ డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఈ కార్డు నమోదు చేసుకోవడం, ఈకేవైసీ చేసుకోవడం, ఆన్లైన్ లో ఫ్రీ ఆథరైజేషన్ క్లెయిమ్ చేసుకోవడం, ప్రాసెసింగ్ వంటి సేవలు మామూలు అయితే బాగా స్పీడ్ గానే జరుగుతున్నాయి సార్. దీనివల్ల పారదర్శకత మరియు సేవలు కూడా నాణ్యతంగా పెరిగినాయి సార్. ఇప్పుడు సార్ దీనికి డిజిటల్ అనుసంధానం అంటే ఏబిడిఎం అని ఉంది, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఈ దీని వల్ల మనకు ఇప్పుడు మనం అనుకున్నట్టు అభాయిడి జనరేట్ చేయడం, ఈ సంజీవిని ప్రోగ్రామ్ లో డిజిటల్ అంటే ఈ ఆయుష్మాన్ భారత్ ఐడిలో కూడా అది ప్యూరిఫికేషన్ చేస్తున్నారు, అంటే వేరే నంబర్లు ఇవ్వడం వల్ల వాళ్ళు సరి కార్డు రాకపోవడం, ఓటీపీలు రాకపోవడం జరుగుతుంది. దానికోసం అని చెప్పి కరెక్ట్ గా వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని ఒక్కసారిగా వాళ్ళు ఓటీపీ వస్తే దాని ద్వారా వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ కార్డు కూడా జనరేట్ అయిపోతుంది. ముఖ్యంగా ఈ దీంట్లో మనము అనుకున్నట్టు ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ వాళ్ళకి మనం వాళ్ళని బలోపేతనం చేయడము, తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఈ మెడికల్ ఆఫీసర్స్ లాగిన్స్ ఉంటాయి, తర్వాత ఫార్మసీ లాగిన్, స్టాఫ్ నర్స్ లాగిన్స్, ల్యాబ్ లాగిన్స్ ఉంటాయి. ఆ లాగిన్ లో వాళ్ళు ఏమేం టెస్టులు చేసుకున్నారు, ఏ మందులు వాడినారు, అవన్నీ డీటెయిల్స్ అక్కడ పొందుపరచడం జరుగుతుంది. ఏ వ్యాధితో బాధపడుతున్నారు, ఏ మందులు వాడినారు అనేది కూడా దీనివల్ల ఉంటారు సార్. సో ఈ అవకాశాన్ని కూడా మనము వాడుకోవడానికి అవకాశం. ఇంకా కూడా కొందరు ఏబిడిఎం లో అభాయిడి జనరేట్ చేయడానికి కొందరు ముందుకు రావట్లేదు సార్, భయపడుతున్నారు. ఎందుకంటే ఓటీపీ వచ్చేసి ఏదైనా ఈ డిజిటల్ మోసము ఇవన్నీ జరుగుతాయి అని చెప్పి కూడా కొందరు రావట్లేదు. మేము కూడా వాళ్ళని అక్కడుండే కార్పొరేటర్ని, సర్పంచ్ని వాళ్ళని కూడా తీసుకెళ్లేసి మా వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేసి కూడా అభాయిడి జనరేట్ చేయడం అనేది కూడా జరుగుతుంది సార్. ప్రజలందరూ ముఖ్యంగా మేము కోరడమంటే ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుని ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ అనేది పొందుపరచగలిగితే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని మా ఉద్దేశం సార్, అందరూ ఉపయోగించాలని కోరుకుంటున్నాం.
1: సార్, మరి ఇప్పుడు ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కార్డ్ పొందాలంటే ప్రజలు అనుసరించాల్సిన

0: విధానం ఏంటి? దీనికి ఏమైనా కనీస అర్హత లాంటివి ఉన్నాయా
1: సార్? దీనికి వాళ్ళు ముఖ్యంగా ఆధార్ కార్డులు ఉండాలి, లేదా రేషన్ కార్డులు ఉండాలి. వాళ్ళు ఆ సచివాలయాల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు నమోదు చేసుకోవాలి. లేదంటే ఈ డిజిటల్ ఈ సేవా కేంద్రాల్లో అక్కడికి వెళ్లి కూడా వాళ్ళు ఇవాళ ఈ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇవి పెట్టి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు కార్డ్స్.
0: సార్, మరి ఇప్పుడు కార్డు ఉన్నప్పటికీ కూడా కొంతమంది లబ్ధిదారులు ఆ సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఒకవేళ అలా ఉంటే దాన్ని పరిష్కరించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
1: సార్, కొన్ని సందర్భాల్లో రెండు కార్డు కలిగిన వ్యక్తి అంటే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు మరియు పీఎంజేబీ అదే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కార్డు కలిగిన ఆంధ్రప్రదేశంలో ఉన్నాయి. సో వాళ్ళకైతే ప్రస్తుతానికైతే వాళ్ళు రెండు ఉపయోగించుకోవచ్చు. 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా ఈ కార్డులు అయితే ఆయుష్మాన్ భారత్ కింద వినియోగించుకోవచ్చు సార్. ఇబ్బంది అయితే ప్రస్తుతానికైతే అట్లాంటివి మాకు దృష్టికి అయితే రాలేదు.
0: సార్, మరి ఈ పథకం ద్వారా అత్యధికంగా ఏ రకాల వైద్య సేవలు ప్రజలు వినియోగిస్తున్నారు?
1: సార్, అత్యధికంగా గుండె సంబంధించిన చికిత్సలు, డయాలిసిస్, ప్రసూతి సేవలు, ప్రమాద చికిత్సలు, క్యాన్సర్స్ మరియు ఆర్థోపెడిక్ సేవలు. ఇప్పటి వరకు 3,250 కేసులు ప్రజలు వినియోగించుకున్నారు సార్. ఇది
0: ఆయుష్మాన్ భారత్ అమలులో మన జిల్లాలో మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్యలు ఏంటి?
1: సార్, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చూసామంటే మనము పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం, తర్వాత కొంతమందికి డాక్యుమెంటరీ సమస్యలు రావడం, దూర ప్రాంతాల నుంచి ఆసుపత్రులకి రవాణా ఇబ్బందులు రావడం, ఈ సాంకేతిక సమస్యలు మరియు నెట్వర్క్ సమస్యలు ఉండడం వల్ల.
0: మరి వీటిని పరిష్కరించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
1: మేము వాళ్ళకి అవి ఇప్పుడైతే అన్ని చోట్ల కూడా ఈ ఇంటర్నెట్ సిస్టమ్ ఉన్నాయి, ప్రతి గ్రామాల్లో కూడా ఈ ఫోన్లు, మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ మొబైల్ ఫోన్ లో కూడా మనము ఈ కార్డులు, ఆధార్ కార్డు, తర్వాత ఈ రేషన్ కార్డు, ఆధార్ కార్డులు ఉంటే మనం ఈ దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్. ఇబ్బంది అయితే ప్రస్తుతానికి ఎక్కువ అయితే ఏం లేవు, మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు.
0: సులువుగానే దరఖాస్తు చేసుకుని
1: డౌన్లోడ్ చేసుకోవచ్చు. సచివాలయాల్లో కూడా అక్కడ కూడా వాళ్ళు వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
0: సార్, మరి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఈ పథకం గురించి అవగాహన కల్పించడానికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు?
1: సార్, మేము ముఖ్యంగా ఈ గ్రామ సభలు అనేది, తర్వాత ఆరోగ్య శిబిరాలు, సచివాలయ స్థాయి ప్రచార కార్యక్రమాలు, తర్వాత ఈ పోస్టర్లు, బ్యానర్లు, అవగాహన ర్యాలీలు జరుపుతున్నాయి. ముఖ్యంగా ఈ ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు వాళ్ళు ఇంటింటికి ప్రచారం చేసి చేస్తున్నారు. ఇదే విధంగా మనము ఈ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి సార్, హెల్త్ క్యాంప్స్ జరిగినప్పుడు, తర్వాత ఈ గ్రామ సభలు జరిగినప్పుడు కూడా దీని గురించి, ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ గురించి అందరినీ తెలియజేయాలని కూడా మా కార్యకర్తలకు చెప్పాము. వాళ్ళు కూడా అవేర్నెస్ అయితే క్రియేట్ చేయగలుగుతున్నారు సార్.
0: ఈ ఆయుష్మాన్ భారత్ పథకం అమలులో ఇప్పుడు రాష్ట ప్రభుత్వాలు ఇంకా కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం చాలా అవసరం. మరి ఈ రాష్ట ప్రభుత్వ ఆరోగ్య పథకాల మధ్య ఇంకా కేంద్ర ప్రభుత్వ ఈ ప్రధానమంత్రి జన ఆరోగ్య పథకం మధ్య ఈ సమన్వయం ఎలా ఉంది?
1: ఇప్పుడు అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ వెంకయ్యారు వైద్య సేవలు జరుగుతుంది, ఆయుష్మాన్ భారత్ పథకాల సమయం సెంట్రల్ గవర్నమెంట్ వల్ల జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ మనకు 60% ఇస్తే మనం 40% దాంతో చేసి వైద్య సేవలు అయితే అందుతున్నాయి సార్.
0: ఈ ఆరోగ్య సిబ్బంది ఇంకా ఈ ఆసుపత్రుల సమన్వయం ఎలా ఉంది? ఈ పథకం విజయానికి ఇవి చాలా ముఖ్యం కదా, వీటి సమన్వయం ఎలా ఉంది?
1: సార్, ఆరోగ్య సిబ్బంది, వైద్య మిత్రులు మరి ఆసుపత్రుల మధ్య సమన్వయ పథకం విజయానికి దోహదం పడుతుంది సార్. బాగుంది. ఇప్పుడైతే ఇవి సమయానికి నమోదు చేసుకోవడం, ఆ తర్వాత ట్రీట్మెంట్, వైద్యం, తర్వాత క్లెయిమ్ ప్రక్రియలు సమర్థవంతంగానే జరుగుతోంది. ఎక్కడే కూడా దీనికి మిత్రాలు, ఆరోగ్య మిత్రాలు కూడా ఉన్నాయి. ఏమన్నా ఎటువంటి ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా కూడా కార్డ్స్ లో ఏమన్నా తప్పులు ఉన్నా రెక్టిఫై చేయడానికి మనకు ఆరోగ్యశ్రీ డీసీ, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ఉన్నారు, సీఈఓ ఉంటారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టేట్ లెవెల్లో ఉంటారు. ఏమి ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు ఆన్లైన్ లో దానికి రెక్టిఫై చేసుకుంటారు. ఇబ్బంది అయితే ఏం లేదు.
0: సరే, ఇప్పుడు మరి మన జిల్లాలో ఇప్పుడు దూర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈ సేవలు అందేందుకు ప్రత్యేకంగా ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా?
1: అవును సార్, ఇప్పుడు గ్రామస్థాయి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇప్పుడు ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్ఎంస్ ఉంటారు, తర్వాత ఆశా కార్యకర్తలు ఉంటారు, వారి ద్వారా పర్యటనలు చేయించడము, తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా మేము ఐఈసీ మెటీరియల్ డిస్ప్లే చేయడము, దూర ప్రాంతాల సేవలు కూడా అక్కడ కూడా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడము, అవన్నీ మేమైతే అవేర్నెస్ చేస్తున్నాం సార్. ముఖ్యంగా ఈ ఎన్జిఓస్ వాళ్ళు కూడా, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చాలా మంది ముందుకొచ్చారు. మొబైల్ బస్సెస్, హెల్త్ యూనిట్స్ కూడా వచ్చాయి. తర్వాత మనకు గవర్నమెంట్ తర్వాత కూడా 104 వెహికల్ ఉంది, దాని ద్వారా ఎఫ్డీపీ ఫిక్స్డ్ డే ప్రోగ్రామ్ అని ఉంటాయి సార్, ప్రతి విలేజ్ లో ఉంటాయి. అక్కడ డాక్టరు, తర్వాత కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు, తర్వాత ఈ ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళు కూడా ఉంటారు అందుబాటులో. వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ ఏరియాలో వెళ్ళినప్పుడు అన్ని కేసులు

0: ఆ సచివాలయంలో ఉన్న కేసులు టీబీ అయితే ఏమి, గర్భవతులు అయితే ఏమి, తర్వాత ఈ బీపీ షుగర్ తో ఉండే బాధపడే వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్లు కూడా వాళ్ళందరూ కూడా అక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి నెలకు సరిపడే మాత్రలు కూడా అందుతున్నాయి సార్, అందిస్తున్నారు. తర్వాత ఇంకో ఈ పింక్ బస్సులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువగా మనము క్యాన్సర్ స్క్రీనింగ్లు కూడా జరుగుతున్నాయి. సో క్యాన్సర్ స్క్రీనింగ్ లో కూడా ఇంటికి అక్కడికే వెళ్లేసి మనము వాళ్ళకి ముఖ్యంగా మూడు క్యాన్సర్లు మనము స్క్రీన్ చేస్తున్నాం, గర్భకోశ క్యాన్సర్, తర్వాత రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్ అని. వాళ్ళు కూడా అక్కడే టెస్టింగ్ చేసి నిర్ధారణ కూడా అక్కడే చేయడానికి కూడా మనం బసెస్ కూడా అక్కడ వెళ్తున్నాయి. దానికి సంబంధించిన వైద్యులు వాళ్ళు కూడా వెళ్లి చేయడం జరుగుతుంది సార్. అది
1: సార్, మరి ఇప్పుడు భవిష్యత్తులో ఆయుష్మాన్ భారత్ అమలును మరింత సమర్థవంతంగా చేయడానికి ఎలాంటి ప్రణాళికలున్నాయి
0: సార్? ఇంకా కొన్ని హాస్పిటల్స్ ఉప్పానెలు కావలేదు, వాళ్ళు కూడా మరిన్ని హాస్పిటల్ ఎంపానెల్ చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో మనము అవగాహన పెంచడం, తర్వాత డిజిటల్ సేవలను బలోపేతం చేయడం. అంటే ఇప్పుడు చెప్పినట్టు మనము

0: సమర్థవంతంగా చేయడానికి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి
1: సార్? ఇంకా కొన్ని హాస్పిటల్స్ ప్యానెల్ కావలేదు, వాళ్ళని కూడా మరిన్ని ఆసుపత్రులు ఎంపానెల్ చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో మనము అవగాహన పెంచడం, తర్వాత డిజిటల్ సేవలను బలోపేతం చేయడం. అంటే ఇప్పుడు చెప్పినట్టు మనము ఈ సంజీవిని ద్వారా, ఇప్పుడు ఈ సంజీవిని ప్రోగ్రామ్ లో కూడా ఈ వీపీఆర్ సెంటర్ ఉంటారు సార్. అంటే ప్రస్తుతము హాస్పిటల్లో ఒక లీవ్ లో వెళ్లి ఒక హెల్త్ వాళ్ళ డాక్టర్ రాకపోయినా కూడా వేరే సేవల నుంచి, అంటే వీడియో కౌన్సిలింగ్ వీడియో ద్వారానే వాళ్ళ పేషెంట్ ని అక్కడి నుంచి వాళ్ళు వీడియో కాల్ చేస్తే వాళ్ళకి ఏం వైద్యం కావాలని కూడా, ఏ మందులు వాడుతున్నారనేది కూడా వాళ్ళకి అక్కడి నుంచి తెలియజేస్తారు సార్. అదేవిధంగా ఈ గర్భవతుల్లో కూడా వాళ్ళకి యోగా ధ్యానం కూడా యోగా చేపించడం, ఇవన్నీ కూడా ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ మేము ట్రైనింగ్ ఇస్తున్నాం, వాళ్ళు కూడా ఈ దీని ద్వారా కూడా పొందుతారు సార్.
0: అంటే ఈ సంజీవిని అంటే టెలిమెడిసిన్ లాంటి?
1: టెలిమెడిసిన్ లాంటిది
0: సార్. మరి చివరగా మన జిల్లా ప్రజలకు ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన గురించి మీరు ఇవ్వదలుచుకున్న సందేశం ఏంటి
1: సార్? ఆయుష్మాన్ భారత్ పథకం ప్రజలు ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం గొప్ప అవకాశం. ప్రతి అర్హత కలిగిన కుటుంబాలు ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. తర్వాత ఇది ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు సమీప ఎంపానెల్ ఆసుపత్రులు అనేవి ఉన్నాయి, సంప్రదించి ఉచిత వైద్య సేవలు పొందడానికి జిల్లా ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. వీళ్ళందరూ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం సార్. అందరూ వీళ్ళందరూ తెలియజేస్తున్నాం.
0: ధన్యవాదాలు సార్. మన ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి వచ్చి ఆయుష్మాన్ భారత్ పథకం గురించి మన శ్రోతలకు ఎంతో చక్కని అవగాహన కల్పించారు. నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తుంది. వార్తల్లోని ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తెలంగాణలో రైల్వేల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తి అంకితభావంతో పనిచేస్తోందని కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల పురోగతి, కొత్త ప్రాజెక్టులు, ఎలక్ట్రిఫికేషన్ తదితర ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులు ఈరోజు సమీక్ష నిర్వహించారు. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక మేరకు రాష్ట్రంలో జూన్ 1వ తేదీ నుండి కార్మికుల వేతనాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అన్స్కిల్డ్, సెమీస్కిల్డ్, స్కిల్డ్, హైస్కిల్డ్ కేటగిరీలుగా విభజించి కార్మికుల వేతనాలను నిర్ణయించేందుకు 3 జోన్లుగా విభజించామని చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కైలాస్ మానస్ సరోవర్ యాత్ర కోసం యాత్రికుల ఎంపికకు కంప్యూటరైజ్డ్ డ్రాను నిర్వహించారు. నిష్పక్షపాతంగా లింగ సమతుల్యతతో కూడిన ఎంపిక ప్రక్రియ ద్వారా 1000 మంది యాత్రికులను ఎంపిక చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచం భారతదేశాన్ని ఒక విశ్వసనీయ భాగస్వామిగా చూస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన సమాజంలోని ప్రతి వర్గానికి ప్రయోజనాలను చేకూరుస్తుందని ఆయన అన్నారు. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో మారుతున్న ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా 28 నుండి 31 మే వరకు న్యూఢిల్లీలో జరగాల్సిన 4వ భారత ఆఫ్రికా ఫోరం శిఖరాగ్ర సమావేశాన్ని వాయిదా వేశారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాల ప్రగతిపై సమీక్ష నిర్వహించి 10వ తరగతి ఇంటర్లో 100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లను సత్కరించారు. 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ శిక్షణ ఇవ్వాలని, కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం 25 నుండి 31 వరకు మహిళా వారోత్సవాలు నిర్వహించనుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని 32 జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగం పర్యవేక్షణలో యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో వివిధ క్రీడా పోటీలు జరిగాయి. హైదరాబాద్లో బక్రీద్ పండుగ నేపథ్యంలో చట్టవిరుద్ధంగా కొందరు గోవులను తరలిస్తూ గోవధకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. తెలంగాణ మీడియా అకాడమీ

చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి అధ్యక్షన జరిగిన జర్నలిస్టుల సంక్షేమ నిధి కమిటీ సమావేశంలో 21 మందికి ఆర్థిక సహాయం మంజూరైంది. మరణించిన 17 మంది జర్నలిస్టుల కుటుంబాలకు తీవ్ర అనారోగ్యం ప్రమాదాల బారిన పడిన 4 వర్కింగ్ జర్నలిస్టులకు ఈ సాయం అందించనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి ఆకాశవాణి 90 ఏళ్ల ప్రస్థానంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం 2వ భాగం వింటారు. పాల్గొంటున్న వారు విశ్రాంత ఆకాశవాణి రీజనల్ అకాడమీ ఆఫ్ మల్టీమీడియా డిప్యూటీ డైరెక్టర్, ప్రముఖ రచయిత, మీడియా పరిశోధకులు శ్రీ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, దూరదర్శన్ మాజీ కరెస్పాండెంట్ శ్రీ ఈమణి కృష్ణారావు గారు. సంభాషించిన వారు మహంకాళి శ్రీనివాస్, న్యూస్ ఎడిటర్, ఆకాశవాణి.
1: ఆకాశవాణి అనేది నాట్ జస్ట్ న్యూస్ సంబంధించిందిగా, వినోద రంగంపై కూడా చాలా ప్రభావం చూపించింది. మనకు వివిధ భారతి సర్వీసులు కానివ్వండి, లేకపోతే కర్ణాటక మ్యూజిక్ కి సెపరేట్ వింగ్ పెట్టుకోవడం కానీ ఇలా జరిగాయి. సో ఆకాశవాణి వినోద పరిశ్రమకు ఎలాంటి దోహదం చేసే కార్యక్రమాలు చేసిందండి, దాని గురించి వివరిస్తారు.
2: ఆల్ ఇండియా రేడియోలో ఇన్ఫర్మేషన్ మోడల్ ఉంచండి, ఎడ్యుకేషన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయితే ఏది ఎంత ఉండాలనేది కూడా చాలా స్పష్టమైన, భాస్కర్ రావు లాంటి మీడియా ఎక్స్పర్ట్స్ మొత్తం ప్రపంచంలో ఆల్ ఇండియా రేడియో ఫాలోయింగ్ ది బెస్ట్ మోడల్ అంటారు. అంటే మన పంచతంత్రం కథలు మీకు తెలుసు, పంచతంత్రం మనం చదివితే మనకి భాష వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది, విజ్డమ్ కూడా వస్తుంది. అంటే లోక రీతి ఎట్లా ఉందో తెలుస్తుంది, ఏం చెయ్యాలో ఏం చేయకూడదో తెలుస్తుంది. అందుకనే మనకు శాస్త్రీయ సంగీతం కానీ ఉంది, జానపద సంగీతం ఉంది, అలాగే రేడియో సొంతంగా తయారు చేసుకున్న లలిత సంగీతం కూడా ఉంది. రైతులకు పనికొచ్చే విషయాలు, పిల్లలకు పనికొచ్చే విషయాలు, స్త్రీలకు పనికొచ్చే విషయాలు, సైన్స్ విషయాలు, ఆరోగ్యమే సంబంధించిన విషయాలు. ఇదివరకు అయితే ఎక్కువ టైము తీసుకోకూడదనే ఉద్దేశంతో మనకి ఎక్కువ బులెటిన్స్ ఉండేవి కాదు, ప్రసారం కూడా ఎక్కువ ఉండేది కాదు. ఉదయం ప్రసారం, మధ్యాహ్నం ప్రసారం, సాయంకాలం ప్రసారం. అందులో కూడా ఉదయము న్యూస్ బులెటిన్ ఉండేది, ప్రాంతీయ వార్తలు ఉండేవి, ఇంగ్లీషు హిందీ ఉండేవి. ప్రపంచ పోకడలు మారాయి గాని, లేదంటే ఇవి చాలా ఉపయోగకరమైన విషయాలు. రేడియో రైస్ అని, రేడియో ద్వారా ప్రచారం పొందిన ఒక రైస్ వెరైటీ, దాన్ని రేడియో రైస్ అని కొంతకాలం పిలువబడేది. అంటే ఇలాగా జీవితంలో మొత్తం విడదీయలేనంతగా 100 యూనివర్సల్ చేసే పని ఆల్ ఇండియా రేడియో చేసింది. మీకు సంగీతము, చిత్త సంస్కారం, నాలెడ్జ్, విజ్డమ్. నాలెడ్జ్ ఒకటి సరిపోదు, అది అంటే తీసుకునే వాళ్ళు బట్టి ఉంటుంది. ఇప్పటికీ సంస్కృతం పరిచయంలో ఆ శ్లోకాన్ని ఇప్పటికీ పదే పదే గుర్తుపెట్టుకునే ఉంటారు. అలాగే సంగీత సరిత గురించి కానీ, ఛాయాగీత గురించి కానీ, జయమాల గురించి కానీ ఇప్పటికీ పదే పదే చెప్పుకునేవాళ్ళు ఉంటారు. అలాగే సిగ్నేచర్ ట్యూన్, ఆల్ ఇండియా సిగ్నేచర్ ట్యూన్ కావచ్చు, న్యూస్ సిగ్నేచర్ ట్యూన్ కావచ్చు.
1: ఈమన్ కృష్ణారావు గారు, అగ్రికల్చర్ లో వ్యవసాయ రంగానికి రేడియో ఇచ్చిన ప్రోత్సాహం గానీ, ఎంకరేజ్మెంట్ గానీ దేశ చరిత్రలో ఏ మీడియా యూనిట్ ఇవ్వలేదు. పెద్దన్న, పెద్దక్క స్టోరీస్, మన దగ్గర వచ్చే స్టోరీస్ గానీ ఇవి చాలా వచ్చాయి. రైతులు ప్రోగ్రామ్ వినడానికి ఉదయాన్నే లేచి రెడీ కావడం ఇలా జరిగాయి, వీటి గురించి చెప్తారా?
3: నాకు ఆ డిఏవీపీ క్యాప్షన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. ఆల్మోస్ట్ 40 సంవత్సరాలు ఒక రైతు, భార్య, పిల్లలు, కంకి కొడవలి, చిన్న ట్రాన్సిస్టర్, ఇది కంటిన్యూ అయింది. ఎందుకంటే కేవలం గ్రీన్ రెవల్యూషన్ రేడియో మాధ్యమం ద్వారా చాలా వరకు అభివృద్ధి చెందింది. అంతగా మీడియా ఇన్పుట్స్ ను ఉపయోగించి ఒక కల్చరల్ రెవల్యూషన్ తీసుకురావడం అనేది నేను ఎక్కడ వినలేదు. ఇన్ఫాక్ట్ అది బెస్ట్ ఎగ్జాంపుల్ గా చాలా మంది తీసుకున్నారు, మిగతా దేశాలు కూడాను. స్వామినాథన్ కూడా తన రచనలో అదే చెప్తూ ఉంటాడు, రేడియో ద్వారానే ఇది సాధ్యపడింది. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ చాలా మందికి అతి తక్కువ ధరలో, అతి తక్కువ సమయంలో వెళ్ళిందని చెప్పి.
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోస్ట్లీ ఇన్వెస్ట్ ఆన్ సోషల్ బిహేవియర్, అన్ని పాలసీస్ కానివ్వండి, పోలియో కానివ్వండి, లేదా ఎయిడ్స్ కానివ్వండి, వీటన్నిటికి రేడియోని బాగా వాడుకున్నారు. లెట్స్ ఎయిడ్స్ గురించే తీసుకున్నా గానీ, పోలియో గురించి తీసుకుంటే మనం ఆల్మోస్ట్ 15 ఇయర్స్ కన్సిస్టెంట్ గా వాటి మీద వర్క్ చేస్తే మనకి ఈ మాత్రం రిజల్ట్స్ వచ్చాయి. సో ఈ సోషల్ బిహేవియర్ లో రేడియో ఎలాంటి పాత్ర పోషిస్తుందండి కృష్ణారావు గారు?
3: ఒకటి మీరు ఇది హెచ్ఐవి ఎయిడ్స్ గురించి చెప్పారు, రెండోది ఇంకోటి ఇది పల్స్ పోలియో. పల్స్ పోలియో ఆల్మోస్ట్ ఒక క్యాంపెయిన్ కిందే రన్ అయింది,
1: 20 ఇయర్స్
3: రన్ అయింది. దానికి కారణం ఐ థింక్ వీళ్ళు ఎక్స్టెన్సివ్ ఫార్మేటివ్ రీసెర్చ్ లాగా చేశారండి. ప్రతి క్లస్టర్ కి వెళ్లి వాళ్ళ స్క్రిప్ట్ ని చూపెట్టి, సో దాంట్లో ఈ భాష మీకు అర్థమవుతుందా, ఈ ఫార్మాట్ మీకు అర్థమవుతుందా, ఈ రకంగా కనుక్కున్నారు. కనుక్కొని వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన అభిప్రాయాలను సేకరించి

0: దాని ప్రకారం ప్రోగ్రామ్ మాడ్యూల్ చేంజ్ చేశారు, వెదర్ ఇట్ ఇన్ దూరదర్శన్ ఆర్ ఆల్ ఇండియా రేడియో.
1: సార్, ఆ సేమ్ క్వశ్చన్ మీకు సార్, సోషల్ బిహేవియర్ లో రేడియో పాత్ర ఎలాగ ఉంటుంది? అంటే లో ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫార్ రీచింగ్ కమ్యూనికేషన్ వెళ్తుంది, అన్ని ప్లేస్ లోకి వెళ్తుంది. ఇన్ఫాక్ట్ లిజనర్ అనేవాడు షుడ్ నాట్ ఇన్వెస్ట్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ. లిజనర్ అనేవారికి పేపర్ చదివినట్టుగా లేకపోతే న్యూస్ చూసినట్టు కాకుండా, అతను లేమెన్ అయినా పర్లేదు, రేడియో కెన్ రీచ్ హిమ్. సోషల్ బిహేవియర్ కాంటెక్స్ట్ లో రేడియో పాత్ర ఏంటి?
2: రేడియో మాచం ఆ విషయానికి వస్తే, టీవీ కూడా ఏంటంటే అక్షరాస్యత మినిమం ఏం లేదు. అదే పత్రిక చదవాలంటే వాడికి ఆ భాష వచ్చిండాలి, అర్థం చేసుకునే సామర్థ్యం ఉండాలి, పుస్తకం వెలుగుండాలి వాడు చదువుకోవాలంటే. రేడియో అనేది అలా కాదు, మిద్దె మీద కూర్చొని మనం వెన్నెల్లో అయినా వినే అవకాశం ఉంది. మీరు బిహేవియర్ గురించి చెప్పారు, కృష్ణారావు గారు పోలియో వాడి గురించి చెప్పారు. వీటన్నిటికంటే ముందు గ్రీన్ రెవల్యూషన్ సమయంలో, అంటే ఒకవైపు మనకి ఆహార ధాన్యాలు తగ్గిపోయాయి, యుద్ధాలు వస్తున్నాయి, తర్వాత దిగుమతులు తగ్గిపోతున్నాయి. అలాంటప్పుడు ఏంటంటే పంటలు పెంచడం ఒకటి, రెండవది ఏంటంటే కుటుంబ నియంత్రణ. అది చాలా పెద్ద ఆకాశవాణి కుటుంబ నియంత్రణ మెసేజ్ని తీసుకెళ్లడంలో, అప్పుడు వేరే మాధ్యమం లేదు, పత్రికలు కూడా లేవు, సినిమాలు కూడా పెద్దగా లేవు, ఎందుకంటే థియేటర్లు కూడా అప్పటికి రాలా, ఏవో కొన్ని మాత్రం ఉండేది. అలాంటప్పుడు రేడియోకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఏ ప్రాంతానికైనా వెళ్ళగలదు, మన దేశ పరిధులు కూడా నేను ఇచ్చే అవకాశం లేదు. అందువల్ల సోషల్ బిహేవియర్ ని ఖచ్చితంగా ఇది నియంత్రిస్తుంది. అంటే ఇట్ ఈస్ సోషల్ ఎడ్యుకేషన్. ఒక టీచర్ కానీ, ఒక టీచర్ చెప్తే మనం ఖచ్చితంగా వింటాం, లేదా మన అమ్మ చెప్పింది అనుకోండి, అన్నయ్య చెప్పాడు అనుకోండి, అక్క చెప్పింది అనుకోండి, మామయ్య చెప్పాడు అనుకోండి, మనం ఖచ్చితంగా దాన్ని అర్థం చేసుకుంటాం. చుట్టూ ఉన్న వాళ్ళు ఏ స్థాయిలో ఉంటారో వాళ్ళకి అర్థమయ్యేట్టు, వాళ్ళ మూడును డిస్టర్బ్ చేయకుండా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగడం. అంటే వాళ్ళ స్థాయికి వెళ్ళి, ముసలాళ్ళైతే ముసలాళ్ళు, పిల్లలైతే పిల్లవాళ్ళు, సమవయసులో సమవయసులు, ప్రౌఢైతే ప్రౌఢ. ఈ పద్ధతిలో రేడియోలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్రసంగం వెళ్ళొచ్చు, సంభాషణ వెళ్ళొచ్చు, చర్చ వెళ్ళొచ్చు, పాట వెళ్ళొచ్చు, లేదా నాటకం వెళ్ళొచ్చు. కాబట్టి సందర్భం బట్టి మనకి ఎవరికి ఏ పద్ధతిలో చెప్తే బాగుంటుంది. ఇప్పుడు సైన్స్ చెప్పాలి, సైన్స్ చెప్పాలంటే టీచరు పిల్లల్లాగా ఉంటుంది, లేదా ఇంకొంచెం హాయిగా చెప్పాలంటే దాన్ని ఒక పాటలాగా చెప్పచ్చు. ఇలాగా మన మీడియం హ్యాండిల్ చేసే వాళ్ళ సామర్థ్యం, ఓపిక, అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ బట్టి మనం చేసే అవకాశం ఉంది. అక్షరాస్యత సంబంధించి కూడా ఆకాశవాణి చేసింది చాలా ఉందండి. 20 ఏళ్ల క్రితం నేను విశాఖపట్నంలో పనిచేసేటప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా రేడియో చేయగలిగే పాత్ర గురించి. అక్కడ ఏంటంటే ఈ ప్రభుత్వ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు గిరిజన ప్రాంతాలకు వెళ్ళి సీకాయో ఇంకోటో ఇంకోటో అవి తీసుకుని అటవీ ఉత్పత్తుల్ని కొనుక్కొని వస్తారు, అది ప్రభుత్వ తరఫున వెళ్ళి. కానీ వాళ్ళకి భాష తెలియదు, సమాచారం తెలియదు. రేట్లు ఇక్కడ ఒకటి నిర్ణయిస్తే వాడు ఇంకో రేట్ ఇచ్చి ఇక్కడే మళ్ళీ ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఆదివాసీ అంతరంగం అనే కార్యక్రమం నేను చేశాను. అంటే ప్రతి ఆదివారం ఐఏఎస్ ఆఫీసరు, గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ MD లైవ్ వచ్చి మాట్లాడేవాళ్ళు. పబ్లిక్ ఆడియన్స్ అక్కడి నుంచి ఫోన్ చేసేవాళ్ళు, చింతపండు ఈ రేటు ఉంది అంటే, లేదండి మొన్న మీ వాళ్ళు వచ్చారు తక్కువ రేట్ ఇచ్చారు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇది అటవీ ప్రాంతాల ఉత్పత్తులు వాళ్లే కాకుండా ఈ ఉద్యోగులు కూడా వింటారు, దాంతో నియంత్రించే అవకాశం ఉంది. అందుకని ఆ టైంలో పత్రికలకు ఇవ్వకుండా ప్రకటనలు ఆకాశవాణికి నాకు మాక్సిమం రెవెన్యూ కూడా నా హయాంలో తేగలిగే. అప్పుడు డైరెక్టర్ జనరల్ కమెండేషన్ సర్టిఫికెట్ కూడా నాకు పంపించారు. ఎందుకంటే రేడో చేయగలిగే పాత్ర చాలా ఉంది, కాకపోతే ఏంటంటే మనం దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. రెండవది చేసిన తర్వాత ఏ రకంగా సస్టైన్ అవుతుందో కమ్యూనికేషన్, ఆ పద్ధతిలో మనం కమ్యూనికేట్ చేయాలి. దానికి మీకు మీడియా స్ట్రాటజీ, మీడియా ప్లానింగ్ అది మనం చూసుకోవాల్సి ఉంటుంది. మన రిసోర్స్ బట్టి, మన సామర్థ్యం బట్టి మనం చెప్పాలి. లేదంటే ఖచ్చితంగా హ్యూమన్ బిహేవియర్ ని రేడియో కానీ టీవీ కానీ ఏదైనా చేస్తుంది. అయితే ఏంటంటే పర్స్యూ చేసే స్కిల్ రేడియో లాంటి మాధ్యమానికి ఎక్కువ, ఎందుకంటే వీ కెన్ పుట్ మోర్ ఎఫర్ట్.
1: 1947 లో మన దేశానికి స్వాతంత్రం వచ్చింది సార్. దేశం విభిన్న ప్రాంతాలు, విభిన్న జాతులు, విభిన్న మతాలు, కులాలు ఇలాగ ఉన్నాయి, వాటన్నిటిని ఏకం చేయడానికి రేడియో ఏ విధంగా దోహదపడింది అంటారు? ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా సార్ వాటి గురించి?
0: ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక విషయం చెప్తూ ఉండేవాళ్ళు, రీజనలిజం ఇస్ ఆన్ ద రైజ్ అని. మీడియాకి చాలా స్వాతంత్రం ఇచ్చారు అప్పుడు వాళ్ళు, ఎస్పెషల్లీ రేడియో కానీ దూరదర్శన్ కానీ. రేడియో కంటిన్యూస్గా ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉందండి, మాస్ మీడియా కూడాను ఎక్కువగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది.
1: స్వాతంత్రోద్యమ టైంలో మహాత్మా గాంధీ గారు ఆకాశవాణి న్యూఢిల్లీ స్టూడియోకి, ఆఫీస్కి వచ్చారు. అక్కడ జరిగిన ఘటనలు లేదా ఆ ఘటన గురించి మీకున్న సమాచారం షేర్ చేస్తారండి.
2: భారతదేశంలో మీడియా వ్యాప్తి చూస్తే, పత్రికలు కానీ, రేడియో కానీ, టెలివిజన్ కానీ స్వతంత్రోద్యమంతో సమాంతరంగా వ్యాప్తి పొందాయి. ఒక్క రేడియో

0: టీవీ అనే కాదు, సంస్కరణ ఉద్యమాలన్నీ అక్షరాస్యత కావచ్చు, లైబ్రరీ మూవ్మెంట్ కావచ్చు కూడా స్వతంత్రోద్యమ అనుషంగికంగా నడిచాయి. గాంధీజీ లండన్ లో చదువుకున్నాడు, తర్వాత సౌత్ ఆఫ్రికాలో అప్పటికే ఉద్యమం చేసి విజయవంతంగా భారతదేశానికి 1915 వచ్చారు. ఆయన వచ్చిన తర్వాతనే రేడియో వ్యాప్తి పెరిగింది, పత్రికల వ్యాప్తి కూడా పెరిగింది. అప్పటికే ఆయన ఇంటర్నేషనల్ గా ప్రముఖమైన వ్యక్తి, 1930 టైమ్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యారు. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం మధ్యలో భారతదేశ పోరాటం శాంతియుతంగా జరిగింది. అందువల్ల హి వాజ్ ఇంటర్నేషనల్ లెవెల్లో అట్రాక్షన్ ఉన్నారు. గాంధీ గారు ఒకే ఒక్కసారి ఆల్ ఇండియా రేడియోలో మాట్లాడగలిగారు. అయితే ఆల్ ఇండియా రేడియో మాత్రం ఒకే ఒక్కసారి ఆకాశవాణి రికార్డ్ చేయగలిగింది. అది కూడా 1947 నవంబర్ 12. ఆలస్యం అవుతోంది, కురుక్షేత్రానికి ట్రావెల్ చేయాలంటే ఎవరో సజెస్ట్ చేస్తారు, మీరు అక్కడ వెళ్లే బదులు ఆకాశవాణిలో మీరు పాల్గొంటే బాగుంటుంది అంటే, ఆయన స్టూడియో కూడా ఎలా అరేంజ్ చేశారంటే, ఆయన మామూలుగా ప్రార్థనా సమావేశానికి ఒక చిన్న స్టేజ్ లాంటిది చేస్తే అక్కడ కూర్చొని మాట్లాడతారు, అక్కడ లైవ్ ఏర్పాటు చేశారు. మరుసటి రోజు పత్రికలు మొత్తం ఆయన మాట్లాడింది కూడా టెక్స్ట్ ఇచ్చారు. ఆ సందర్భంలోనే ఐ సీ శక్తి అని అన్నాడు, అంటే రేడియోలో నేను శక్తిని నేను చూస్తున్నాను, చాలా పాపులర్ ఇది. అందుకని ఆయన ఒకే ఒక్కసారి ఆయన వచ్చారు. ఆ సందర్భంగానే పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్ట్ డే అని మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అది గాంధీకిను ఆల్ ఇండియా రేడియోకి ఉన్న అది. టాగూర్ లాంటి వాళ్ళు అయితే మంచి కవిత్వం, ఇంగ్లీష్ లో ఆయన పోయం రాశారు. అలాగే కృష్ణ శాస్త్రి గారు మంచి పోయం రాశారు. విజయవాడ ఆకాశవాణి వచ్చినప్పుడు ఆయన చక్కని పోయం రాశారు. ఎందుకంటే రేడియో వాజ్ ద ఓన్లీ మీడియం, కాబట్టి వాళ్ళందరూ దాంట్లో పాల్గొన్న సందర్భం ఉంది.
1: చాలా ఐకానిక్ పర్సనాలిటీస్ అండి, ఇప్పటికీ ఆ పేర్లు అలా గుర్తుండిపోతాయి. మాకు సంస్కృత న్యూస్ చదివే ఆయన బలదయానంద సాగర సంస్కృత వార్తం ప్రస్తుతం అని అదొకటి గుర్తుంది. ఉషశ్రీ గారి ఇది ఉంది ధర్మ సందేహాలు, శ్రీరాములు అండ్
0: జోలపాళెం
1: మంగమ్మ, ఇలాంటి ఐకానిక్ పర్సనాలిటీస్ ని రేడియో ఇచ్చేసింది.
0: అప్పట్లో ఏంటంటే దిగ్గజాలు లాంటి వాళ్ళు, మన తెలుగు ఆకాశవాణి తీసుకుందాము, శ్రీశ్రీ గారు కొంతకాలం ఢిల్లీలో పనిచేశారు న్యూస్ యూనిట్ లో, జగ్గయ్య గారు పనిచేశారు, చాలా పేర్లు సార్ చెప్పారు. కాకుండా మనకు రేడియో అనగానే బుచ్చిబాబు ఆకాశవాణిలో పనిచేశారు, గోపీచంద్ ఆకాశవాణి పనిచేశారు, అప్పటికి ఆయన అసమర్థం జీవయాత్ర రాశారు, జాషువా గారు చేశారు, దాశరథి కృష్ణమాచార్య గారు చేశారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు చేశారు. ఇంత దిగ్దంతులు, బాలమురళి గారు మన ప్రొడక్టే, రెమో ఫెర్నాండిస్ మన ప్రొడక్టే, కుస్సంత్ సింగ్ చేశారు, పండిట్ రవిశంకర్ చేశారు, శ్రీరంగ గోపాలరత్నం గారు చేశారు. ఎందుకంటే దట్ వాజ్ ద ఓన్లీ మీడియం రేడియో. రెండోది ఏంటంటే రేడియోలో మీరు రాణిస్తే ఎక్కడైనా రాణించవచ్చు. ఎందుకంటే రేడియోలో కమ్యూనికేషన్ సాధనం ఒక్కటే, ఏది? వాయిస్. అంతకుమించి ఇంకేం లేదు. మీరు ఏ కళారూపంలో రాణించవచ్చు, ఎందుకంటే యూ హావ్ టు పుట్ మాక్సిమం ఎఫర్ట్. అందుకనే అప్పటి నాటకాలు తీసుకున్నా, పాటలు తీసుకున్నా, ఇప్పుడు పదే పదే ఇప్పుడు కరోనా సమయంలో మనం రిపీట్ చేస్తే పాతవి ఎంత విపరీతంగా స్పందన వచ్చిందనేది మనకు తెలుసు.
1: మాకు ఇంకోటి ఏంటంటే అండి, ఈ గెస్ట్ లెక్చర్స్ కి వెళ్తున్నప్పుడు చాలా మంది విద్యార్థులు అడిగే ప్రశ్న ఎప్పుడు అది అడుగుతూ ఉంటారు ఎక్కువగాను, మీరు గవర్నమెంట్ మీడియం కదా, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్, మీ మీద రోజు ప్రెషర్స్ ఉంటాయా, వాళ్ళు చెప్పినట్టే మీరు వార్తలు ఇవ్వాలా, మీరు ఎందుకు క్రెడిబిలిటీ తెచ్చుకోవట్లేదు, ఈ రకంగా ప్రశ్నలు ఉంటాయి. నిన్నను నేను దాదాపు 25 సంవత్సరాలు పనిచేశాను, ఎప్పుడు పైనుంచి ఢిల్లీ నుంచి కానీ వీళ్ళు కానీ మీరు స్టోరీ ఇలా చేయాలి, మీరు ఏ రకమైన యాంగిల్ ఇవ్వండి, దీని కలరింగ్ ఇవ్వండి, ఎప్పుడు మా ఎడిటర్స్ కానీ మా హైయర్ అప్స్ కానీ ఎప్పుడు చెప్పలేదు.
2: సార్, ఆకాశవాణిలో మన థీమ్ వచ్చేసి, మన మేజర్ నినాదం వచ్చేసి బహుజన హితాయ బహుజన సుఖాయ. ఈ నినాదం ఎందుకు పెట్టుకున్నారండి వేణుగోపాలరావు గారు, మీరు చెప్తారా?
0: ఒక ఇంక్లూజివ్ దృష్టి అండి. ఇప్పుడైతే మనకు రకరకాల స్టిక్కర్లు బ్యానర్లు ఉన్నాయి, కానీ బహుజన హితాయ అంటే ఎక్కువ మందికి ఉపయోగపడేది, హితం కలిగించేది. సుఖాయ అంటే ఎక్కువ మందికి సౌఖ్యం కలిగించేది. ఇప్పుడు దూరదర్శన్కి కూడా సత్యం శివం సుందరం అంటే అది మీడియంకి తగ్గట్టుగా సత్యం శివం సుందరం ట్రెడిషన్ని చెప్తుంది, అదే సమయంలో మీడియం పరిమితిని లేదా బలాన్ని చెప్తుంది. అంటే ఎక్కువ మంది సంక్షేమం గురించి, ఎక్కువ మందికి ఉపయోగపడే సమాచారం ఇవ్వడం, ఎడ్యుకేషన్ ఇవ్వడం లేదా వినోదం ఇవ్వడం అనే ఉద్దేశం. బహుజన హితాయ బహుజన సుఖాయ అంటే సాధ్యమైనంత ఎక్కువ మందికి ఉపయోగపడే సమాచారాన్ని ఇవ్వడం, వాళ్ళని మెరుగైన సిటిజన్స్ గా చేయడము ఉద్దేశం.
2: ఆకాశవాణి 21st సెంచరీలో ఉన్నాము, డిజిటల్ యుగం అంటున్నాము. సో ఆకాశవాణి డిజిటల్ యుగానికి తగ్గట్టుగా మారుతుందంటారా?
0: ఖచ్చితంగా మారుతుందండి. ఇప్పటికప్పుడు ఇప్పుడు కృష్ణారావు గారు చెప్పారు దివిసీమ సమయంలో అప్పుడు ఎస్టీడీ

0: లేదు, ఇంకొకటి లేదు, హ్యామ్ రేడియో వాడుకున్నారని. అలాగా ఎక్కడికక్కడ ఇప్పుడు పరిస్థితి చూస్తే చాలా కొత్త టెక్నాలజీని రేడియో మీడియం దాన్ని అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇంకొంత బలిష్టం కూడా అయ్యింది, ఎందుకంటే టేప్ రికార్డర్ వచ్చినప్పుడు రేడియో అసలు కాలం చెల్లిపోయింది అని పెద్ద ప్రచారం నడిచింది. అలాగే టీవీ వచ్చినప్పుడు సినిమా ఉండదు, ఇలాగ రకరకాలు మాట్లాడతారు. కానీ అవన్నీ రావడం వల్ల రేడియో ఒకే తీసుకోండి, అది ఇంకొంచెం బలిష్టమై అంతవరకు లేని ప్రాంతాల్లో అది వెళ్లగలిగింది. అది అంతేగాని మనిషి మాట్లాడడం అనే లక్షణం ఎంతకాలం అయితే కోల్పోకుండా ఉంటాడో రేడియో కూడా అంతకాలం జీవిస్తుంది. అది అంటే మీడియం మనం గమనించాలి, ఎందుకంటే మన భావ వ్యక్తీకరణ అనేది మన సహజమైన అవసరం, లక్షణం. అది లేకపోతే మనం మనం కాదు. కాబట్టి కొత్త టెక్నాలజీని మనం కల్పించుకొని దాన్ని రూపకల్పన చేసుకునే సామర్థ్యం మనకు ఉంది, ప్రతిభ ఉంది. అందువల్ల దానికి ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది. అంతేగాని ఇప్పుడు ఊహించినట్టు ఏదో చెప్పినట్టు అయిపోతుందంటే ఏమీ జరగదు. ఖచ్చితంగా ఉంటుంది, కొత్త మార్పులు వస్తాయి, అది ఊహించలేం మనం. ఇప్పుడు STD వచ్చినప్పుడు మొబైల్ వస్తుందని మనం ఊహించలేదు. కంప్యూటర్ ఇంత హాయిగా మొబైల్లో మనం చూడగలిగేంత పరిస్థితి వస్తుందా అని మనం ఊహించలేదు. కాబట్టి రేపేమొస్తుందని మనం చెప్పలేము. అది విజువలైజ్ చేసేవాళ్ళు, ఆయన ఎవరో ఉపగ్రహం కాన్సెప్ట్ కథ రాశాడు సైన్స్ ఫిక్షన్, అది 10 ఏళ్లకి ఉపగ్రహాలు తయారయ్యాయి. అది అలాంటి ఎవరో ఒకరిద్దరు అని ఊహించుతారు, ఊహించినప్పుడు దాన్ని కూడా ఆమోదించడానికి సిద్ధంగా లేరు. అది చరిత్రగా అయింది కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను. అయితే ఇది కానప్పుడు అప్పుడు కూడా సందేహాలు ఉంటాయి, ఉండడం కూడా సహజము. సందేహాలు ఉండడం కూడా మంచిదే, దాంతో కొత్త అన్వేషణ కూడా బయలుదేరుతుంది.
1: కొత్త అన్వేషణ అంటే నాకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. రేడియో ద్వారా స్ఫూర్తి పొంది ఒక గ్లోబల్ లెవెల్లో బెస్ట్ ఎగ్జాంపుల్గా ఒక కమ్యూనిటీ రేడియో స్టేషన్ వచ్చింది మనకి దగ్గరలోనే ఉంది, పస్తాపూర్ అని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళు స్టార్ట్ చేశారు. సో అది ఒక మీడియా పర్సనే మొదలెట్టారు, సతీష్ గారని. వాళ్ళు నిరంతరం అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్ రేడియోలో వింటూ ఉండేవాళ్ళు, అందరూ నియో లిటరేట్సే, పెద్దగా ఎడ్యుకేషన్ ఇది లేదు అండ్ డౌన్ టు ఎర్త్ పర్సన్స్ అందరండి. వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రతిసారి ఎవరైనా పిలిచే బదులు మనమే ఎందుకు చెప్పకూడదు, మన ఫార్మర్స్కి మన ఓన్ లాంగ్వేజ్లో మన ఓన్ డైలెక్ట్లో ఎందుకు చెప్పకూడదని యునెస్కోకి ఒక అర్జీ పెట్టుకున్నారు. యునెస్కో వెంటనే వాళ్ళకి శాంక్షన్ చేసింది, ఎక్విప్మెంట్ ఇచ్చింది, అంతా చేశారు. రేడియో దూరదర్శన్ నుంచే వెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ అంతా ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు రోజుకి 1 గంట పాటు అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్ అన్నీ ఇస్తూ ఉంటారు అండ్ ఒక కమ్యూనిటీ మీడియా ట్రస్ట్ అని కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు మొబైల్లో ఎడిటింగ్ కూడా నేర్చుకోవడం మొదలెట్టారు. కాబట్టి ఇందాక వెనుగోపకల చెప్పినట్టు ఇంకా బలిష్టంగా అవుతుంది. రేడియో వల్లే స్ఫూర్తి పొందారు, సో కొన్ని లక్షల మంది లబ్ధి పొందే అవకాశం ఉంది.
2: వేణుగోపాల్ గారు కరెక్ట్ చెప్పారు, స్వరం ఉన్నంత వరకు రేడియో ఉంటుంది అన్నట్టుగా. అయితే రేడియో అనేది కొత్తగా డిజిటల్లో పాడ్కాస్ట్లు అని చాలా వచ్చాయి, తద్వారా ఏమవుతుందంటే రేడియో ఫార్మాట్, అది పాడ్కాస్ట్ ఈజ్ నథింగ్ బట్ రేడియో ఫార్మాట్. ఇప్పుడు మనం చేస్తున్న ఇంటర్వ్యూని వాళ్ళు విజువల్గా చేస్తున్నారు, అది చాలా సక్సెస్ అయింది. దానికి గల కారణాలు రేడియో నుంచి ఉన్న ఏదైతే స్వరం అనేది ఉందో, లేకపోతే ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం అనేది ఉందో, రేడియో డెవలప్మెంట్ని లేకపోతే ఎవల్యూషన్లో మనం పాడ్కాస్ట్ని చూడొచ్చా అండి వేణుగోపాల్ గారు?
0: సార్, ఇది టార్గెట్, మనం ఎవరిని చేరుతున్నాము, ఎందుకు చేరుతున్నాము, వాళ్ళ అవసరాలు ఏంటి అని ఎంత పర్ఫెక్ట్గా రియలైజ్ అయితే అంత అద్భుతంగా మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇటు పాడ్కాస్టే కాదు, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలా వస్తున్నాయి. వాళ్ళు ఎందుకు పాపులర్ అవుతున్నారు? కేవలం వాళ్ళు మొబైల్లోనే అన్ని చేస్తున్నారు. ఇంతకుముందు కృష్ణారావు గారు చెప్పినట్టు రికార్డింగ్ వాళ్ళే చేస్తున్నారు, ఎడిటింగ్ కూడా వాళ్ళే చేసుకుంటున్నారు. అయినా వాళ్ళు రీచ్ ఉంది అంటే దాంట్లో కంటెంట్ ఉంది. ఏది జనాలకు అవసరము, మంచి చెడు రెండు ప్రధోరణిలో ఉంటుంది. అయితే ఒకటి మాత్రం నిజం, ఇది కొత్త గాడ్జెట్స్ వచ్చేటప్పుడు వాటికి అనుకూలంగా రూపాంతరం చెందుతుంది. ఇప్పుడు ట్రాన్సిస్టర్, మొదట 1948 ట్రాన్సిస్టర్ చిన్న ఎలిమెంట్ కనుక్కున్నారు. అంతవరకు మన పాత టీవీ సెట్ అంత ఉండేది రేడియో, క్రమంగా తగ్గుతుంది. కాబట్టి ఇప్పుడు కొత్త దానికి తగ్గట్టుగా మనం అనువర్తించుకొని వెళితే ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది, దానికి డోక మాత్రం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ భాషలో మాట్లాడుతున్నామా, వాళ్ళ రిక్వైర్మెంట్ చూస్తున్నామా, వాళ్ళకి సంబంధం లేని మాట్లాడుతున్నామా. ఇప్పుడు సభలకు కూడా జనం రాలేదు అంటే వాళ్ళకి సంబంధం లేని విషయాలు మనం మాట్లాడుతున్నాం, అందుకనే వాళ్ళ ఆసక్తి చూపడాలి. మీరు వాళ్ళ రిక్వైర్మెంట్స్ రియలైజ్ అయ్యి వాళ్ళకి రీచ్ అయ్యే పద్ధతిలో వాళ్ళు ఎక్కువ శ్రమ పెట్టకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం వాళ్ళని రీచ్ కలిగితే కమ్యూనికేషన్ పరంగా ఖచ్చితంగా వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగానే ఉంటారు.
2: ప్రస్తుత గౌరవ ప్రధాని మన్ కీ బాత్ అని ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ బాత్ లో మాట్లాడుతుంటారు. సో మన్ కీ బాత్ అనేది ఒక ట్రెండ్ అయ్యింది, ప్రజల్లో ముందుకెళ్తుంది. సో దాని గురించి మీరు కృష్ణారావు గారు చెప్తారా, మన్ కీ బాత్ ప్రోగ్రామ్ రేడియో త్రూ
1: మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్ అండి, ఎందుకంటే కొన్ని టాపిక్స్ వింటూ

0: ఉంటే ఇంత టాలెంట్ ఉందా మనలో అనుకుంటాం. ఈ మధ్య నేను కొన్ని చూశాను, ఇందాక వేణుగోపాల్ గారు కూడా చెప్పారు, కొంతమందికి పద్మశ్రీ అవార్డులు ఇచ్చారు. వాళ్ళంతా గ్రాస్ రూట్ లెవెల్లో ఎంతో వర్క్ చేసిన వాళ్ళు. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడంలో నిజంగా గవర్నమెంట్ ని మెచ్చుకోవాలండి. ఎంతో కృషి చేసిన వాళ్ళందరికీ పద్మశ్రీ అవార్డు ఇస్తున్నారు. అలాంటి వాళ్ళందరినీ ఈ మన్ కీ బాత్ ప్రోగ్రామ్స్ లో కూడా ఫీచర్ చేస్తున్నారు. అండ్ తీసుకున్న టాపిక్స్ అలాంటివి, హెల్త్, హైజీన్, బేసిక్ అగ్రికల్చర్ డెవలప్మెంట్, ఒక్కొక్క పంట గురించి కూడా ఆయన వివరిస్తున్నారు. మీ ప్రాంతంలో ఇది అవుతుంది కదా, మీ ప్రాంతంలో ఆ రకమైన డెవలప్మెంట్ జరిగింది కదా ఇది. సో ఇంత వెల్ రీసెర్చ్డ్ డాక్యుమెంట్ నిజంగా ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ టు మోడీ గవర్నమెంట్ అండి, చాలా బాగా చేస్తున్నారు.
1: మన్ కీ బాత్ గురించి వేణుగోపాల్ గారు మీరు చెప్తారండి.
2: మన్ కీ బాత్ కార్యక్రమం వల్ల ఆకాశవాణికి ప్రాచుర్యం పెరిగింది. మన్ కీ బాత్ మొదలైనప్పుడు మరుసటి రోజు పత్రికలు ప్రధాన శీర్షికలుగా వచ్చేవి, అది మనం తెలుసు. అలాగే దూరదర్శన్ స్క్రీన్ మీద ఆల్ ఇండియా రేడియో ఎంబ్లెమ్ ఉంటుంది, కాబట్టి ఆకాశవాణి ప్రాచుర్యానికి కూడా బాగా ఉపయోగపడింది.
1: మనతో ఈరోజు చాలా చక్కటి విషయాలు ఆకాశవాణికి సంబంధించినవి డాక్టర్ వేణుగోపాల్ గారు, ఈమని కృష్ణారావు గారు పంచుకున్నారు. ధన్యవాదాలండి వేణుగోపాల్ రావు గారు.
2: చాలా చాలా సంతోషం శ్రీనివాస్ గారు,
1: కృష్ణారావు గారు ధన్యవాదాలండి. శ్రోతలు, ఇది ఈ వారం కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్. మరో కార్యక్రమంలో మరో రోజు మరో అతిథులతో మరోసారి కలుసుకుందాం. అంతవరకు నమస్తే.
3: ఇంతవరకు మీరు ఆకాశవాణి 90 ఏళ్ల ప్రస్థానంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం 2వ భాగం విన్నారు. పాల్గొన్నవారు విశ్రాంత ఆకాశవాణి రీజనల్ అకాడమీ ఆఫ్ మల్టీమీడియా డిప్యూటీ డైరెక్టర్, ప్రముఖ రచయిత, మీడియా పరిశోధకులు శ్రీ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, దూరదర్శన్ మాజీ కరెస్పాండెంట్ శ్రీ ఈమని కృష్ణారావు గారు. సంభాషించిన వారు మహంకాళి శ్రీనివాస్, న్యూస్ ఎడిటర్ ఆకాశవాణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.
4: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఏంటి, ఏదో సీరియస్ గా వింటున్నావు?
1: హా, రేడియోలో మంచి ప్రోగ్రామ్ వస్తుంటే వింటున్నా.
0: ఒకవైపు ఐపీఎల్ అంటూ ఇంత క్రికెట్ ఫీవర్ నడుస్తూ ఉంటే నువ్వు రేడియో వింటున్నావా?
2: వందనం ఆకాశవాణికి, వందనం అమృత శ్రేణికి.
1: సరే, ఐపీఎల్ అంటున్నావు, క్రికెట్ అంటున్నావు, నీకు అసలు హర్ష భోగ్లే తెలుసా?
0: ఎందుకు తెలీదు, ఫేమస్ క్రికెట్ కమెంటేటర్ కదా, ఆయన కమెంటరీ చెప్తూ ఉంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళవో తెలుసా?
1: ఆయన ప్రయాణం మొదలుపెట్టింది కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతోనేనంట.
0: అవునా?
1: అవును, యువవాణి ఇంగ్లీష్ కాంపియర్ గా.

0: అలాగే గొల్లపూడి మారుతిరావు గారు తెలుసు కదా.
1: ఆయనెందుకు తెలీదు, దర్శకులు రచయిత, నటుడిగా తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరాయినది.
0: ఆయన ప్రస్థానం కూడా ఆకాశవాణితోనే మొదలైందంట.
2: నా ముందు కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. ఇది శ్రవణ మాధ్యమంలోంచి వచ్చిన వారికి కొత్తగా కలిసి వచ్చిన ఆకాశం. అన్ని మాధ్యమాల్లో పనిచేసిన వాడిగా ఇప్పటికీ నేను రేడియో నాటకానికే ప్రథమ స్థానాన్ని ఇస్తాను. సో బై ఫార్ రేడియో ఇస్ ది బెస్ట్ మీడియా.
0: రాజకీయ రంగమైనా, క్రీడారంగమైనా, సినిమా రంగమైనా, ఏ రంగంలో అయినా ఎదిగిన ఎంతో మంది ఆకాశవాణితోనే ప్రయాణం మొదలు పెట్టారంట.
1: అటా అటా అంటున్నావు, నీకెవరు చెప్పారు, నువ్వెక్కడ విన్నావు?
0: ఇంకెక్కడ, మన ఆకాశవాణిలోనే. 1936లో మొదలైన ఆకాశవాణి ఈ సంవత్సరంతో 90 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది గొప్పవారిని పరిచయాల ద్వారా, చర్చా కార్యక్రమాల ద్వారా మరొక్కసారి వారి ప్రయాణాన్ని మనకు గుర్తు చేస్తుంది.
1: అవునా? అయితే నేను వింటాను.
0: తప్పక వినాల్సిందే.

0: మరొకండి ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రతి ఉదయం 10 గంటలకు మీ అభిమాన ఆకాశవాణిలో.
1: జయ హో ఆకాశవాణి, జయ జయ హో ప్రజావాణి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు విందాం. ఇప్పుడు గీతా గోవిందం చిత్రంలో సిద్ శ్రీరామ్ ఆలపించిన శ్రీమణి గీతం విందాం. సంగీతం గోపీసుందర్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.telelaw.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: ఇప్పుడు విందాం ఆకాశమే నీ హద్రా చిత్రం నుంచి.

ఇప్పుడు విందాం వీరాంజనేయ చిత్రంలో ఘంటసాల పిబి శ్రీనివాస్, రమణ మరియు సరోజిని ఆలపించిన సి నారాయణ రెడ్డి గీతం. సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

ఇప్పుడు గోవుల గోపన్న చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల ఆలపించిన కొసరాజు గీతం విందాం. సంగీతం కెవి మహదేవన్.

సాధన శమదమ నియమములకు గాని లభింపబోదు సుండి ధన ధనేతరముల చేత గాని సాధన శమదమ నియమములకు గాని లభింపబోదు సుండి కాదనుకొనుడౌన

మీరు వింటున్నారు మధుర గీతాలు. ఇప్పుడు విందాం అల్లూరి సీతారామరాజు చిత్రం నుంచి.

0: ఏంటి, ఏదో సీరియస్ గా వింటున్నావు?
1: హా, రేడియోలో మంచి ప్రోగ్రామ్ వస్తుంటే వింటున్నా.
0: ఒకవైపు ఐపీఎల్ అంటూ ఇంత క్రికెట్ ఫీవర్ నడుస్తూ ఉంటే నువ్వు రేడియో వింటున్నావా?

0: సరే ఐపీఎల్ అంటున్నావు, క్రికెట్ అంటున్నావు, నీకు అసలు హర్ష భోగ్లే తెలుసా?
1: ఎందుకు తెలీదు, ఫేమస్ క్రికెట్ కమెంటేటర్ కదా. ఆయన కమెంటరీ చెప్తూ ఉంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళవో తెలుసా?
0: ఆయన ప్రయాణం మొదలుపెట్టింది కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతోనేనంట.
1: అవునా?
0: అవును, యువవాణి ఇంగ్లీష్ కాంపియర్ గా.

0: అలాగే గొల్లపూడి మారుతిరావు గారు తెలుసు కదా.
1: ఆయనెందుకు తెలీదు, దర్శకులు రచయిత నటుడిగా తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరు ఆయనది.
0: ఆయన ప్రస్థానం కూడా ఆకాశవాణితోనే మొదలైందంట.
2: నా ముందు కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. ఇది శ్రవణ మాధ్యమంలోంచి వచ్చిన వారికి కొత్తగా కలిసి వచ్చిన ఆకాశం. అన్ని మాధ్యమాల్లో పనిచేసిన వాడిగా ఇప్పటికీ నేను రేడియో నాటకానికే ప్రథమ స్థానాన్ని ఇస్తాను. సో బై ఫార్ రేడియో ఇస్ ది బెస్ట్ మీడియా.
0: రాజకీయ రంగమైనా, క్రీడా రంగమైనా, సినిమా రంగమైనా, ఏ రంగంలో అయినా ఎదిగిన ఎంతో మంది ఆకాశవాణితోనే ప్రయాణం మొదలు పెట్టారంట.
1: అటా అటా అంటున్నావు, నీకెవరు చెప్పారు, నువ్వెక్కడ విన్నావు?
0: ఇంకెక్కడ, మన ఆకాశవాణిలోనే. 1936లో మొదలైన ఆకాశవాణి ఈ సంవత్సరంతో 90 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది గొప్పవారిని పరిచయాల ద్వారా, చర్చా కార్యక్రమాల ద్వారా మరొక్కసారి వారి ప్రయాణాన్ని మనకు గుర్తు చేస్తుంది.
1: అవునా? అయితే నేను వింటాను.
0: తప్పక వినాల్సిందే.

మరొకండి ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రతి ఉదయం 10 గంటలకు మీ అభిమాన ఆకాశవాణిలో.

మధురగీతంలో చివరిగా విందాం. శ్రీకృష్ణ అవతారం చిత్రం నుంచి ఘంటసాల పి లీల ఆలపించిన సి నారాయణ రెడ్డి గీతం. సంగీతం టీవీ రాజు.

0: ఆంధ్రప్రదేశ్. In the Malaysia Masters Super Badminton, India's Ashmita Chaliha advanced to the women's singles quarterfinals in Kuala Lumpur today. She will next face 8th seed Line Hoymar Kjetsvaag of Denmark. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేపటి ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6:10 భావన కార్యక్రమంలో మరీచిగా సిరిపురం అప్పారావు గారి లఘు ప్రసంగం. 6:15 భక్తరంజనిలో లక్ష్మీస్తుతి. 6:35 పొలంపడలు. 7:00 కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ జి మహేష్. 7:15 ఉదయ తరంగిణిలో సుభదం. సామాన్యుని విజయగాథ శీర్షికన డ్రోన్ దీదీగా గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్న సురేఖ గారితో శ్రీ కార్యవర్తి గోపిశెట్టి గారి సంభాషణ. ఆ తర్వాత ఇది మన చట్టం రోడ్ సేఫ్టీ గురించి డాక్టర్ శ్రీనివాసు పుప్పల గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారి గాత్రం వింటారు. 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం సినీ గీత రచయిత సింగర్ శ్రీ ఎక్కిరాల యాదగిరి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త ఎస్ కృష్ణ శరత్బాబు గారు. 11:03 నేనే ఒక గుణపాఠం నాటకం ప్రసారమవుతుంది. ఇక 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితా లోకంలో పులిపీర్లు మంగుమచ్చలు సమస్య చికిత్సా నివారణలు మార్గాల గురించి ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ సివి మాతురి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము. 2:30 వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. 5:03 జానపద సంగీత కార్యక్రమంలో చిందు యక్షగానం భీష్మ విజయం కథ మూడో భాగం వినిపిస్తారు శ్రీ గజవల్లి వెంకన్న బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. రాత్రి 7:15 ఇల్లు వకిలి కార్యక్రమంలో తోటముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం. ఆ తర్వాత ఆరోగ్య సంరక్షణలో ప్రకృతి వ్యవసాయం గురించి వింటారు. 7:45 వికసిత్ భారత్ రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన గురించి పుత్రేవు మానస గారి ప్రసంగం వింటారు. ఇక 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. రాత్రి 10:00 లెజెండ్స్ ఆఫ్ డెక్కన్. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11:13 దాటి 14 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.